ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 24వ రోజు

క్రీస్తు శకం 2026 మే నెల 14వ తేదీ గురువారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 57 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. స్వాగతం స్వర్ణ భారతి. బృందగానం వింటారు. రచన శ్రీమతి పి జానకి. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: ఆకాశంలో వినిపించే మధురస్వరం,
1: మనసులో నిలిచిపోయే అందమైన జ్ఞాపకం,
0: 90 ఏళ్ల ప్రయాణం,
1: ఎన్నో ఏళ్ల అనుబంధం.
0: ఆకాశవాణి మన అందరి గుండె చప్పుడు,
1: వార్తల వెలుగు,
0: సంగీతపు పరిమళం,
1: సంస్కృతికి చిరునామా,
0: భారతమాత గర్వ కారణం
1: ఆకాశవాణి,
0: శ్రోతల హృదయ స్పందన.
2: 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే.
3: పంతొమ్మిది వందల 1936 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ నేగాపుల కృష్ణ.
1: శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందనేది ఎంత సత్యము. సోమరితనం నీ స్వభావమైతే బానిసత్వం నీ స్వంతమవుతుందనేది కూడా అంతే సత్యం. శ్రమ ఏవ జయతే అని ఆర్షవచనం. విజయానికి దగ్గరదారులు అడ్డదారులు ఉండవు. శ్రమించడమే దాని రహదారి. జీవితంలో సుఖం, ఆనందం, విజయం, కీర్తి ఇవన్నీ శ్రమేక సాధ్యములు. అవేవి అలవోకగా కలిగేవి కావు. వాటికి శారీరక, మానసిక, బౌద్ధిక సమన్వయంతో కూడిన పరిశ్రమ ఎంతో అవసరం. అమృతం రావడానికి సముద్ర మథనమే జరిగింది. అమృతం కంటే ముందు విషం వచ్చింది. భయపడి ఆగిపోలేదు. శ్రమించకుండా సుఖించడం సృష్టి నియమానికే విరుద్ధం. శ్రమానంతర సుఖమే నిజమైన సుఖమని మనసు గ్రహించాలి. ఎండలో తపించిన వాడికే నీడ సుఖం తెలుస్తుంది. శ్రమపడడానికి ప్రధాన అడ్డంకి సోమరితనం. బద్ధకం, అలసత్వం దానికి ముద్దు పేర్లు. సోమరితనం మనిషిలోనే, మనిషితోనే ఉంటూ అతని ఉన్నతిని అడ్డుకునే ప్రబల శత్రువు. బాహ్య శత్రువులను జయించడానికి కనిపి

0: ఉంచే ఆయుధాలు సరిపోతాయి. బద్ధశత్రువైన బద్ధకాన్ని శ్రమ అనే ఆయుధంతో మాత్రమే జయించాలి. చేద్దాం చూద్దాం, తొందరేముంది, టైముంది అనడం దాని నైజం. సాకులు వెతుక్కోవడం, కాలయాపన చేయడం, మాటలను కోటలు దాటించడం, చేతలు గడప దాటకపోవడం దాని స్వభావం. ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, గుణవంతుడైనా బద్ధకానికి బానిసైతే పతనం ప్రారంభమైనట్లే. కేరళకు చెందిన శ్రీ సద్గురు మలయాళస్వామి అనే మహాత్ముడు స్వీయ ఆచరణ ద్వారా శిష్యులకు మార్గదర్శనం చేసేవారు. నియమిత నిరాడంబర జీవన విధానం అలవాటు చేయించేవారు. వారి శ్రీ వ్యాసాశ్రమంలో ఎవరి పనులు వారే స్వయంగా చేసుకోవడం నియమం. సోమరతనాన్ని సహించేవారు కాదు. సోమరులకిచ్చట చోటు లేదు అని పెద్ద అక్షరాలతో ఆశ్రమంలో రాయించి పెట్టారు. సేవ చేసే శిష్యులు ఎంతోమంది తన చెంత ఉన్నప్పటికీ స్వామీజీ వృద్ధాప్యంలో కూడా అన్ని పనులు స్వయంగా తామే చేసుకునేవారు. కటిక నేలపై చాపపరుచుకొని చేతిని తలగడగా పెట్టుకుని నిద్రించడం, ఉదయాన స్వయంగా ఆ చాప మడిచి మూలన పెట్టుకోవడం వారి కఠిన నియమాలలో ఒకటి. ఒకసారి ప్రాతకాలంలో నిద్రలేచి చాప మడతబెట్టడం మరచి కాలకృత్యాల కొరకు వెళ్ళిపోయారు. అది గమనించిన శిష్యుడు మడిచి మూలపెట్టాడు. కాసేపటికి స్వామీజీ వచ్చి చూడగా చాప మడత పెట్టబడి ఉంది. వెంటనే దాన్ని మళ్లీ పరిచి స్వయంగా మడత పెట్టి మూలను పెట్టారు. శిష్యుడికి అర్థం కాలేదు. స్వామీజీ ఇలా చెప్పారు, నాయనా, పొరపాటున మరచి వెళ్ళాను, నీవు మడిచావు, రేపు కూడా మరిచిపోతే అలాగే చేస్తావు. మరిచిపోవడం మనసుకి, సోమరతనం శరీరానికి అలవాటైపోతాయి. సోమరులకు చోటు లేదని వ్రాయించిన నేనే సోమరునైతే నా నుండి మీరేమి నేర్చుకుంటారు? పెద్ద నావను ముంచడానికి చిన్న చిల్లు చాలదా? మన కొంప ముంచడానికి ఈపాటి సోమరతనం చాలదా? సోమరులకు ఇక్కడే కాదు, ఎక్కడా చోటు దొరకదు నాయనా అన్నారు. సృష్టిలో మనిషి తప్ప మరే ప్రాణి సోమరిగా ఉండదు. అల్ప ప్రాణులు సైతం నిరంతరం శ్రమిస్తూ ఆహారాన్ని ఆవాసాన్ని సమకూర్చుకుంటాయి. కార్యసిద్ధి ఉద్యమంతోనే సాధ్యమవుతుంది గాని కేవలం కోరికలుంటే సరిపోదు. అడవికి రాజైన సింహం నోట్లోకి ఏ మృగమూ తనంతట తాను ప్రవేశించదు కదా. బద్ధకం వీడి వేటకు కదలాల్సిందే. పరిశ్రమవంతుడే ఫలవంతుడవుతాడు. ఉన్నతిని కోరుకునే వ్యక్తి సోమరితనానికి ముందుగా తిలోదకాలిచ్చి శ్రమైక జీవన సౌందర్యానికి ఆహ్వానం పలకాలి. స్వస్తి.
1: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీ నేగాపుల కృష్ణ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో తొలకరి ముందు పశు ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: సాధారణంగా వానల కోసం మనం ఎదురు చూస్తాం. వానలు పడితే మనకి ఆనందం. ఆ వానలు పడిన తర్వాత మన సాగు పనులన్నీ మొదలుపెట్టుకుంటాం. మనకి ఏ విధంగా అయితే ఈ వానల వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయో అదేవిధంగా మనకు కనపడని సూక్ష్మజీవులు, అవి మంచి అయినా చెడు అయినా, వాటికి కూడా తడి అనేది చాలా చాలా అవసరం. అవి జీవనం సాగించటానికి కానీ వాటి సంఖ్యను పెంచుకోవటానికి కానీ తడి ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనం గమనిస్తే వానాకాలం మొదలైన తర్వాత సరే

మనకి అనేక రకాల సాగు పనులు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల జీవరాశులు వాటి సంఖ్యని బాగా పెంచుకుంటాయి. ముఖ్యంగా పశుపోషణలో ఒక్కొక్కసారి ఈ చెడు సూక్ష్మజీవులు ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో పెరుగుతాయో ఆ సమయంలో వాటి ప్రభావం మన పాడి పశువుల పోషణ మీద, వాటి ఆరోగ్యం మీద ఎక్కువగా పడుతుంది. అందుకే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా మనము పశువులను కనుక తీసుకున్నట్లయితే పశువుల్లో వానాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి జబ్బులు ఒకసారి మనం పరిశీలిస్తే గొంతు వాపు జబ్బు ఒకటి, జబ్బవాపు ఒకటి, అలాగే గొర్రెల్లో చిటుకు రోగం ఒకటి. ఈ మూడు కూడా ప్రమాదకరమైన జబ్బులు. ఉదాహరణకి గొంతు వాపు తీసుకున్నాం అనుకోండి, గొంతు వాపు ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి గొంతు వాపు వచ్చిందంటే పశువు 24 గంటల్లో కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా మనము ఈ పశువులు ఈ జబ్బు వచ్చినప్పుడు గమనిస్తే గాలాడక ఇబ్బంది పడతూ ఉంటాయి, లోపల గాలాడక గురక శబ్దం వస్తూ ఉంటుంది. అందుకే మన రైతులు కొంతమంది గురక రోగం అంటుంటారు. కళ్ళమ్మటి నీళ్ళు కారుతూ ఉంటాయి, నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది, శ్వాస ఆడదు, ఆయాసపడతా ఉంటుంది, జ్వరం అయితే 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ దాకా వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువైందనుకోండి ఆ గొంతు కింద వాపు కూడా వస్తుంది, అందుకే గొంతు వాపు అంటుంటారు. ఏదేమైనా మనకి కొన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం ఒకటి, దానికన్నా ముందు ఎండాకాలంలో సరైనటువంటి మేపు లేకపోవటం, మరి సరైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోక పశువుల్లో ఈ నట్టలు అంతర పరాన్నజీవులు ఎక్కువైపోయి రోగనిరోధశక్తి తగ్గిపోవటం, తర్వాత ఆ క్రమంలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిపోయి ఈ జబ్బు ఎక్కువ కావటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది రాకుండా చూసుకోవాలి. రాకుండా చూసుకోవాలంటే మనకున్నటువంటి మంచి మార్గం ఏమిటి? వ్యాధి నిరోధక టీకాలు. ఇది తొలకరి వానల తర్వాత వచ్చేటువంటి జబ్బు కాబట్టి తొలకరి వానలకు ముందే మనము వేసవిలో కొన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలను కనుక మన పశువులకు ఇప్పిస్తే, పశువులు కానీ గొర్రెలు కానీ, ఆ జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పటికీ కూడా అప్పటికే ఆ జబ్బుకు సంబంధించినటువంటి వ్యాధి నిరోధకత వాటి శరీరాల్లో అభివృద్ధి చెందిద్ది కాబట్టి పశువుల్ని ఆ సూక్ష్మజీవులు ఏమి చేయలేవు. అందుకే మన ప్రాంతంలో తరచుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బులైన ఈ గొంతు వాపు, అలాగే తెల్ల పశువుల్లో జబ్బు వాపస్తుంటుంది, కొన్ని ప్రాంతాల్లో సప్పవాపు అంటుంటారు అది, అలాగే గొర్రెల్లో ముఖ్యంగా చిటుక్కు నెగిరి కిందపడి చచ్చిపోతూ ఉంటాయి, చిటుకు రోగం అంటాం. ఈ మూడు జబ్బులు సంబంధించి మటుకు ముందు జాగ్రత్త చర్యగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవటం చాలా చాలా అవసరం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పశువులకు కానీ గొర్రెలకు కానీ ఏదైనా సరే వ్యాధి నిరోధక టీకా వేసే ముందు వాటి లోపల ఉన్నటువంటి అంతర పరాన్నజీవులన్నీ లేకుండా చూసుకోవాలి. దానికి నట్టల నివారణ మందులు వేయించాలి. ఈ వేయించటం వలన లోపల ఉన్నటువంటి పురుగు పుట్టనంతా తగ్గిపోతే మనం వేసినటువంటి టీకా మందు పనిచేస్తుంది. ఒకవేళ ఎన్ని పట్టించుకోకుండా ఊరక వేసినా లేకపోతే ఆలస్యంగా వేసినా, అంటే ఆలస్యంగా అంటే తొలకరి వానలు వచ్చిన తర్వాత సూక్ష్మజీవులు శరీరంలోకి పోయి అప్పుడప్పుడే రోగం కలుగుతుంది అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు కొంతమంది టీకా మందులు వేస్తానికి వస్తారు, చాలా పొరపాటు అది. ఒక వ్యాధి నిరోధక టీకా పశువులో కానీ గొర్రెల్లో కానీ వేసినప్పుడు దాని ప్రభావం ఆ శరీరంలో అభివృద్ధి చెందాలి అంటే కనీసం 2 వారాలు పడుతుంది. అంటే మనము దానికి 2 వారాలు సమయం ఇవ్వాలి. అందుకే తొలకరి వానల కన్నా ముందే 2 వారాల ముందు గనక కనీసం మనం ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోగలిగితే వాటి సామర్థ్యం, వాటి శరీరంలో ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి సామర్థ్యం బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత సూక్ష్మజీవులు వచ్చి ఆ శరీరంలో చేరినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఈ విషయం సంబంధించి ముందు జాగ్రత్త అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ

0: ఈ పాడి పశువుల్లో ముఖ్యంగా మన పశువుల పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండాలన్నా, వాటి శరీరాన్ని మనం జాగ్రత్తగా ఆరోగ్యంగా సంరక్షించాలన్నా, వాటి ప్రాణాలను కాపాడుకోవాలన్నా ఇవి చాలా అవసరం. నల్ల పశువుల్లో మన గొంతు వాపు ఎక్కువ వస్తూ ఉంటుంది, తెల్ల పశువుల్లో జబ్బ వాపు ఎక్కువ వస్తూ ఉంటుంది. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మామూలుగా మనము ఈ తెల్ల పశువుల్లో కోడదూడలు ఆవుదూడలు ఉంటాయి, 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసులో మంచి ఆరోగ్యంగా కనిపించేటువంటి బలంగా కనిపించేటువంటి ఆ పశువుల్లో ఈ జబ్బవాపు ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి సూక్ష్మజీవుల శక్తిని పరీక్షించకుండా మనం ముందు జాగ్రత్త చర్యగా వ్యాధి నిరోధక టీకాని వాటికి కూడా వేయించుకుంటే ఏం సమస్య ఉండదు. చాలా వరకు ఈ టీకాలన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా వేస్తారు. వాళ్ళు వచ్చే సమయంలో మనం ఇంట్లో ఉండి అవన్నీ కూడా సరైన పద్ధతిలో వేయించుకోవడం చాలా చాలా అవసరం. ఒకవేళ వాళ్ళు వేయకపోయినా అడిగి వేయించుకోవడం అవసరం. ఒకవేళ అది కుదరకపోయినా మార్కెట్లో దొరికేటువంటి వ్యాధి నిరోధక టీకాలు, ఈ గొంతు వాపుకి జబ్బవాపుకి 2 టీకా కలిపి దొరుకుతాయి, విడివిడిగా దొరుకుతాయి, అవన్నీ తెచ్చుకొని మనం వేయించుకోవాలి. ఇది మనం మర్చిపోకుండా చేయాల్సినటువంటి కార్యక్రమం. మన పశువుల్ని 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం, కాబట్టి వాటిని సంరక్షించుకోవాలి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వాటి వలన మనం ఆర్థికంగా లబ్ధి పొందాలి అంటే మటుకు ముందు జాగ్రత్త చర్యలు ఇలాంటివి చాలా చాలా అవసరం.
1: తొలకరి ముందు పశు ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనులు కార్యక్రమాలు ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇక రాగల 4 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి రాగల 4 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనూ, అలాగే అండమాన్ సముద్రంలోనూ బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు ఆ ప్రాంతాల్లో ఎవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టంపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15% వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన ప్రణాళికా శాఖ సమీక్షలో ఆయన అన్నారు. జీఎస్టీపీ అంచనా

0: లను సాంప్రదాయ విధానంలో కాకుండా రియల్ టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంచనాలు 3 నెలలకు ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం పైన ఉన్న

0: చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం. ఈ రోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ ని పర్సనల్ గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. గూగుల్ డేటా సెంటర్ కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం.
0: పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతిచోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాదులో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
2: విగ్రహాల తయారీలో వాళ్ళు

0: ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
1: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
2: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆర్థిక విషయికయా మంత్రి పరిషద్ సమిత్యా అస్మై విపణన సత్రాయ చతుర్దశ గ్రైష్మిక సస్యానాం ఎంఎస్పీతి న్యూనతమ సమర్థన మూల్యాన్ని వర్ధయితుం అనుమోదితం. నవదేహల్యాం కేంద్రీయ మంత్రిసభాసభాయాః అనంతరం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ అనేన నిర్ణయేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతీతి.
4: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
3: अस्य सत्रस्य विपणन कालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केन्द्रीय मंत्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्य प्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदं च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यतीति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना उक्तम्. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వస్తనాదారభ్య అస్య మాసస్య 20 దినాంక పర్యంతం UAE, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యేతేషాం దేశానాం యాత్రాయాం భవిష్యతి. విదేశమంత్రాలయస్య సచివః

0: सीबी जॉर्जः सूचितवान् यत् पञ्चराष्ट्राणां भ्रमणस्य प्रथमपादे श्रीमोदी यूएई अध्यक्षं शेख मोहम्मद बिन जायद अल नह्यान इत्यनेन सह मिलिष्यति। सः अवदत् यत् उभावपि नेतारौ द्विपाक्षिकविषयेषु विशेषतः ऊर्जासहकारे परस्परहितस्य क्षेत्रीय अन्ताराष्ट्रियविषयेषु च विचारविनिमयं करिष्यतः। अद्य नवदेहल्यां ब्रिक्स विदेशमन्त्रिमण्डलस्य द्विवार्षिकं सम्मेलनम् आरभ्यते। सम्मेलनस्य अध्यक्षः विदेशमन्त्री एस जयशंकरः भविष्यति। ब्रिक्स देशानां विदेशमन्त्रिणः सदस्यराष्ट्राणां प्रतिनिधिदलप्रमुखाश्च अस्यां सभायां भागं ग्रहीष्यन्ति। केन्द्रीय अन्वेषणविभागः NEET UG 2026 इति परीक्षायाः विषये अभिकथित अनियमिततायाः प्रश्नपत्रस्य अनियमिततया प्रकाशनेति विषये च पञ्च अभियुक्तान् गृहीतवान्। प्रकरणस्य पञ्च अभियुक्ताः जयपुरतः त्रयः, एकैकौ गुरुग्रामनाशिकतः, अन्ये अनेक च शङ्किताः सम्प्रति परीक्षमाणाः सन्ति। असम सर्वकारः अस्य मासस्य 26 दिनाङ्के राज्यविधानसभायां यूनिफॉर्म सिविल कोड UGCC इति समाननागरिकसंहिता विधेयकं प्रवर्तयिष्यति। मुख्यमंत्री हिमंत विश्वशर्मा इत्येषः मुख्यमंत्रीरूपेण द्वितीयकार्यकालस्य प्रथममन्त्रिसभायाः अध्यक्षतां कृत्वा प्रसारमाध्यमान् सम्बोधयन् घोषणैषा अकरोत्। सर्वकारेण केन्द्रीय अन्वेषणविभागस्य CBI इत्यस्य निर्देशकाय प्रवीणसूद इत्यस्मै एकवर्षस्य विस्तारः दत्तः। उत्तरप्रदेशे धूलिप्रभञ्जनेन सह विद्युत्प्रभञ्जनेन वृष्ट्या च गतचतुर्विंशतिहोरासु त्रिचत्वारिंशत् जनाः मृताः। भदोहीमण्डले सर्वाधिकाः 15 जनाः मृताः इति सूचनास्ति। पश्चिमबङ्गसर्वकारेण आलुकं, पलाण्डुः, फल, शाकानि, तैलबीजादिभिः सह अन्यधान्यानि आवश्यकोत्पादेभ्यश्च अन्ताराज्यस्तरेषु आवागमनाय सर्वे प्रतिबन्धाः उपाहरिताः। अन्ते प्रियाः श्रोतारः, क्रीडावार्तायाम्। IPL इति क्रिकेट् क्रीडायां गतरात्रौ रायपुरे रॉयल चैलेंजर्स बेंगलुरुदलेन कोलकाता नाइट राइडर्स इति दलं 6 स्तोभैः पराजितम्। अद्य सायं 7:30 धर्मशालायां पंजाब किंग्स मुंबई इंडियंस इत्येते दले पुनः क्रीडिष्यतः इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम प्रसार विशेषालु। ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన పాటల రచయిత శ్రీ చందాల కేశవదాస్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వర్లు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే వివరాలు వింటారు. అనంతరం గంగ జాతర నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి వి ప్రతిమ, రేడియో నాటకీకరణ శ్రీమతి పివి శేషారత్నం, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. రచన శ్రీ ఎంపి రవిశంకర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గానం ప్రసారమవుతుంది. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ఉదయం 9:00, 10:15. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి వేటి కార్యక్రమాల్లో భాగంగా మాంగళ్యమా నీ విలువెంత సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి మందరపు హైమావతి, నిర్వహణ శ్రీ కేవి హనుమంతరావు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 11:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి. 12:40 తెలుగు సినిమా పాటలు. 1:30 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ మహిళల్లో PCOD మరియు ఇతర హార్మోన్ల ఆరోగ్య సమస్యలు అవగాహన పరిష్కార మార్గాలు ఈ అంశం

0: పై విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రాజాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 2:30 వాతావరణ సమాచారం అనంతరం జానపద రంజని కార్యక్రమంలో ముందుగా రామాయణంలో సుతరకాండ, తోలుబొమ్మలాట శ్రీ తోట పవన్ కుమార్ బృందం నిర్వహణలో, ఆ తర్వాత రామాయణంలో శూర్పణఖ తప్పెటగుళ్ళు శ్రీ పాలన ఆదినారాయణరావు బృందం నిర్వహణలో వినవచ్చు. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం శ్రోతల రచనలు కవితల అంశాధారంగా సినిమా పాటలు ప్రసారం చేసే కార్యక్రమం, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అనే అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు, ఆ తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వర్లు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే విశేషాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు, 7:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధు గారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. అనంతరం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మిరియాల సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ ఫణీంద్ర ఉద్యాన పరిశోధన కేంద్రం అల్లూరు సీతారామరాజు జిల్లా వారి ప్రసంగం, జానపద గీతం, ప్రస్తుతం వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:10 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమం కూడా విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 9:10 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, రాత్రి 10:00 తెలుగులో నాటకం విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05.
2: ఇప్పుడు జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
4: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
3: Anantaram, ade roju Netherlands cherukuntaru Pradhanamantri.

0: 2017 పర్యటన తర్వాత నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజాసంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించిన రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్కో లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వక నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం

0: తో భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం డీఓపీటీ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం, తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహి జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన పాటల రచయిత శ్రీ చందాల కేశవదాస్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఆ తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వర్లు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే విశేషాలు, అనంతరం గంగ జాతర నాటిక, ఇంకా పుష్పాంజలి సమాచార వాణి మొదలైన అంశాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించ

0: చడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు. అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఉదయ సమీరాలో ఇప్పుడు నేటి మాట. తొలి తెలుగు సినీ గీత రచయితగా, నాటకకర్తగా, కవిగా, నటుడిగా, గాయకుడిగా, హరికథ భాగవతారుగా, అష్టావధానిగా, శతావధానిగా, ఆయుర్వేద వైద్యుడిగా రాణించి బహుముఖ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనంగా స్వయం ప్రతిభతో అధ్యయనం, అభ్యాసం, సృజనాత్మకతల సమాహారంగా తెలుగు సాహితీ వనంలో అక్షర పారిజాతమై విరిసి కళాభిమానుల మనసులు దోచుకుని సాహిత్య, ఆధ్యాత్మిక, మానవతా పరిమళాలను, కీర్తి సౌరభాలను నలుమూలలా వ్యాపింపచేసిన శ్రీ చందాల కేశవదాస్ గారి వర్ధంతి ఈరోజు. ఘనచరిత్ర కలిగిన తెలుగు నాటక రంగస్థలం ఇప్పటికీ

ఈ ప్రార్థనా గీతం ఆలపిస్తూ రసాత్మక ప్రదర్శనలకు తెరలేపుతూ ఉందంటే ఆంధ్రదేశం అంతటినీ ఉర్రూతలోగించిన భలే మంచి చౌకబేరము అనే పాట నిత్య నూతనమై పండిత పామర జనరంజకమై వినిపిస్తూ ఉందంటే దాసుగారి సజీవ సాహిత్య సుధా మాధుర్యమే అందుకు కారణం. శతకాలు, పద్యాలు, హరికథలు, నాటకాలు, సినీ గీతాలు, దండకాలు, మంగళహారతులు, జోలపాటలు, ఒకటేమిటి, సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేసి ఆంధ్రసూత, కలియుగ దశరథ, నటనావతంస మొదలైన బిరుదులు కైవసం చేసుకున్న చందాల కేశవదాసు గారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జక్కేపల్లి గ్రామంలో జూన్ 20, 1876 చందాల లక్ష్మీనారాయణ పాపమ్మ దంపతులకు 2వ కుమారుడిగా జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో అన్న వెంకటరమణ నడుపుతున్న వీధిబడిలో కేశవదాసు గారు విద్యతో పాటు అమర కోసం, ఛందస్సు, అవధానాది ప్రక్రియలు నేర్చుకున్నారు. విద్యాభ్యాసానంతరం తాను చదువుకున్న వీధిబడి నడుపుతూనే అష్టావధానాలతో దేశాటన చేస్తున్న కారణంలో సుప్రసిద్ధ వాగేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య గారు ఈయనకు సంగీతంలోని మెళకువలు తెలియచేయడంతో క్రమంగా రచనలో, సంగీతం కూర్పులో ఆరితేరి పాపట్ల కాంతయ్య గారి నాటక సమాజంలో చేరి కవిగా, నటుడిగా పేరుగాంచారు. సేవకుడు నుంచి రాజు వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థుడని రుజువు చేసుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ నాటకాలకు పాటలు కూడా రాశారు. తెలంగాణ అంతటా తిరిగి హరికథలు చెప్పారు. ఈయన పాటల్లో భక్తిభావం, సరళత్వం తొణికిసలాడుతూ ఉంటాయి. నాటక రంగంలో కేశవదాసు గారు మంచి పేరుతో వెలుగుతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటిదాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15 దేశంలో తొలిసారిగా ఆలమార అనే టాకీ సినిమా వచ్చింది. అదే ఏడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని భక్త ప్రహ్లాదను ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి కేశవదాసు గారిని ఆహ్వానించడంతో వారి సినీ జీవిత ప్రస్థానం అలా మొదలైంది. అప్పట్లో వచ్చిన తులాభారం చిత్రం కోసం ఆయన రాసిన ఈ గీతాన్ని అనంతరకాలంలో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం సినిమాలో కూడా వినియోగించుకున్నారు.

ఇక సతీ అనసూయ చిత్రానికి మాటలు పాటలు రాసి పూర్తి స్థాయి రచయితగా నిరూపించుకున్నారు. లంకాదహనం, రాధాకృష్ణ మొదలైన సినిమాలకు కూడా దాసుగారు గీతాలు రాశారు. సత్యభామ పరిణయం, సీతాకళ్యాణం, రుక్మాంగద, నాగదాసు చరిత్ర, శ్రీరామ దండకం, పంచరత్నాలు, కేశవ శతకం, బలిబంధనం, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు ఎన్నో చేశారు. ఈయన ఆధ్వర్యంలో బాలభారత్ సమాజం వారు అనేక నాటకాల ప్రదర్శనలు ఇచ్చారు. లంకాదహనం వంటి నాటకాలను

0: 1933 నుంచి 35 ప్రాంతాల్లో తిరువూరు తదితర ప్రాంతాల్లో స్వాతంత్రోద్యమం బలంగా ఉండేది. జాతీయవాదిగా దాసుగారు తన గీతాలతో ప్రజల్లో దేశభక్తిని చైతన్యాన్ని నింపేవారు. ఆయన రాసిన జాతీయ గీతాలను సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు గారు, అముల నరసింహారావు గారులు పాడగా వాటిలో కొన్నింటిని బెంగళూరులోని గ్రామ్ఫోన్ కంపెనీ వారు రికార్డులుగా కూడా విడుదల చేశారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన ధనాన్ని, బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాల కోసం ఖర్చు చేసి గొప్ప దాతగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. తన సొంత ఖర్చులతో తిరువూరి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి నిర్మించిన బావిని నేటికీ ఆ గ్రామ ప్రజలు దాసుబావి అని పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా భద్రాచలం వెళ్లే యాత్రికులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటు చేసి ఉచిత అన్నదానం కూడా చేసేవారు. తమ్మర దేవాలయానికి ఆయన చేసిన సేవకు గాను ఆయన్ని ఊరివారు తమ్మర రామదాసుగా పిలుచుకునేవారు. ఇంకా కనకదాసు గారు అనేక గ్రంథాలయాలకు పుస్తకాలు, బీరువాలు విరాళంగా ఇచ్చి తన దానగుణాన్ని చాటుకునేవారు. నిజాం పాలనకు నిరసన గళమెత్తిన నిర్భయుడైన ప్రజాకవి. ఆయన ఇంటిపై చేసిన దాడిలో ఆస్తులతో పాటు అమూల్యమైన ఆయన సాహితీ సంపద కూడా ధ్వంసం కాగా తన సొంత ఊరు జక్కేపల్లికి వచ్చారు. ఆ తర్వాత సూర్యాపేటకు దగ్గరగా ఉన్న నాయకన్గూడెంలో తన శేష జీవితం రామనామ స్మరణతో గడుపుతూ 1956 మే 14 శాశ్వతంగా కన్నుమూశారు. సాహిత్యాన్ని సంపద కోసం, వినోద కాలక్షేపం కోసం కాక సందేశాత్మకంగా ప్రజల్లో మార్పు కలిగించాలనే ఉద్దేశంతో వినియోగించి వ్యక్తిగా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు మారు పేరుగా జీవించిన కేశవదాసు గారి స్ఫూర్తి కలకాలం నిలిచి ఉంటుంది.
1: ధన ధనేతరముల చేతగాని సాధన శమదమని

0: ఇది ఈనాటి నేటి మాట. ఉదయ సమీరాల్లో ఇప్పుడు 90 ఏళ్ళ ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వర్లు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియచేసే విశేషాలు వింటారు.
1: నా పేరు బి వెంకటేశ్వర్లు. ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల విశ్రాంత సహాయ సంచాలకులు మరియు కార్యక్రమ విభాగాధిపతిని. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణిలో వివిధ హోదాల్లో సుమారు 37 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సేవలందించే భాగ్యం కలిగినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఆకాశవాణి కడప, విజయవాడ, విశాఖపట్టణాల్లో నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినప్పటికీ నాకు ఎంతగానో నచ్చిన మెచ్చిన కేంద్రం ఆకాశవాణి విశాఖపట్నం. అనుకోని అదృష్టంగా 2017 నుంచి 2021 వరకు సుమారు 4.5 వసంతాలు ఆకాశవాణి విశాఖలో పనిచేసే మహద్భాగ్యం నాకు కలిగింది. ఎన్నో వైవిధ్య భరితమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి అందించడంలో ఆకాశవాణి విశాఖకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. విజ్ఞాన, వినోద, సంగీత, సాహిత్యాది కార్యక్రమాలను ప్రసారం చేయడంలో ఆకాశవాణి విశాఖపట్నానికి తనకు తానే సాటి. మంచికి, మర్యాదకి పేరుగాంచినటువంటి ఆకాశవాణి విశాఖపట్నంలో కార్యక్రమ అధికారిగా, కార్యక్రమ విభాగాధిపతిగా ఎన్నో జనరంజక కార్యక్రమాలను రూపొందించి అందించే భాగ్యం నాకు కలిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల వాసులది ఓ ప్రత్యేక జీవనశైలి. వారి జీవనశైలికి అనుగుణంగా ఆకాశవాణి విశాఖపట్నం కార్యక్రమాలని వారి జీవితాల్లో ఓ భాగంగా విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందించడంలోనూ, సంస్కృతిని ప్రోత్సహించడంలోనూ ఏజెన్సీ ప్రాంతవాసుల కోసం గిరిసీమలు, అలాగే శాంతి పదం అనేవి నాకెంతో నచ్చడమే కాకుండా స్వయంగా ఆ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం నాకు

0: జరిగింది. మారుమూల ప్రాంతాల గిరిజన వాసుల జీవన శైలిని తెలుసుకుని వాళ్ల సాంప్రదాయ వంటకాలని స్వయంగా రుచి చూసి వారి సాంప్రదాయ నృత్యాల్లో పాలు పంచుకొని కార్యక్రమాలని రూపొందించే మహద్భాగ్యం నాకు కలిగింది ఈ ఆకాశవాణి విశాఖపట్నం ద్వారా. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాస్త్రం పట్ల నాకున్నటువంటి ప్రవేశం పరిజ్ఞానాన్ని సానబట్టి ఎంతోమంది శ్రోతలకి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అందించే భాగ్యం కూడా కలిగింది. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విశాఖపట్నం మునుముందు మరిన్ని వైవిధ్యభరిత జనరంజక కార్యక్రమాలని అందించాలని, భారతదేశ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకోవాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి.
1: 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన మీరింతవరకు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వర్లు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియచేసిన వివరాలు విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు గంగ జాతర నాటిక విట్టారు. రచన శ్రీమతి వి ప్రతిమ, రేడియో నాటకీకరణ శ్రీమతి పివి శేషారత్నం, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 2014 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో జరిగిన ఆకాశవాణి వార్షిక అవార్డులలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రూపొందించిన గంగ జాతర నాటికకు మహిళా విభాగానికి సంబంధించి ప్రత్యేకాంశం విభాగంలో ప్రథమ బహుమతి లభించింది. ఈ నాటికకు కథామూలం శ్రీమతి వి ప్రతిమ, రేడియో నాటికీకరణ శ్రీమతి పివి శేషారత్నం, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. వినండి నాటిక గంగ జాతర.
3: వినండి, అహో, నాయుడుపేట పంచాయతీ పరిధిలోని యావత్ గ్రామ ప్రజానీకానికి ఇందు మూలంగా తెలియజేయనిదేమనగా, రాపటి రోజున మన గ్రామ పంచాయతీలో 7 చోట్ల గంగను నిలిపి భారీ ఎత్తున గంగ జాతర జరిపేందుకు మన పెద్దలందరూ నిర్ణయించడమైనదహో. మొక్కులు చెల్లించే వాళ్ళంతా యాపసేరలు 1000 కళ్ళ కుండల దీపాలతో గంగమ్మ తల్లి కోసం కుంభాలు బలులు సిద్ధం చేసుకోండహో.
4: అమ్మయ్యో, మళ్ళీ మళ్ళీ గంగ జాతర మొదలవుతోంది.
5: ఇదిగో నిన్నే.
6: ఓయ్
5: ఏ పలకవే,
4: ఎవరు అంతరా, నువ్వే కదూ.
6: అమ్మయ్యా,
4: నేనే
6: నీ అంతరను.
4: కాదు కాదు కాదు,
6: నీ అంతరంగాన్ని మరిచిపోలేదన్న మాట.
4: అవును, నాకే ఊరు పేరు లేదా? ఏ ఓయన్ పిలుస్తున్నావు?
6: అవునవును, పాపం నీకు చాలా పేర్లే ఉన్నాయి. పెళ్లికి ముందు విజయభాస్కర రెడ్డి కూతురు, పెళ్లిలో వీర రాఘవరెడ్డి కోడలు, పెళ్ళయ్యాక రాజేంద్ర పెళ్ళాం.
4: శివాష్, ఇంతకీ నీ అసలు పేరేంటబ్బా?
6: మాధవి.
4: మాధవి, కథలో ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగలాగా నువ్వు కూడా నీ పేరు మరచిపోయావేమో అనుకున్నానులే.
5: నిజమే అంతరా, పెళ్లి కాకముందు నా స్నేహితులతో హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నా పేరు ఎంత మధురంగా వినిపించేదో.
6: హాయిగా స్వేచ్ఛగా. నిజం చెప్పు, నీ తండ్రి నీకు నిజంగా స్వేచ్ఛనిచ్చాడంటావా మాధవి?
5: అంతరా, మాధవి నీకు గుర్తుందా, ఆ రోజు కూడా మీ ఊళ్ళో గంగ జాతర చాటింపు జరిగింది. నీ పెళ్ళి నిశ్చయింపబడిన ఆ రోజును ఒక్కసారి గుర్తు చేసుకో.
4: అవును, గుర్తొస్తోంది. ఆ రోజు
6: నానా
7: రామ్మా. మాధవి రా, ఇదిగో ఈయనెవరో తెలుసా? నా ప్రాణ స్నేహితుడమ్మా, వీర రాఘవరెడ్డి.
8: ఏంది విజయభాస్కర్ రెడ్డి, ఏ పిల్లనా నీ కూతురో?

0: బంగారు బొమ్మలాగా ఉందయ్యా.
1: నమస్తే అంకుల్.
0: అంకులు డొంకులు, ఏందమ్మా పిలుపు? హాయిగా మావయ్య అని పిలవరాదా? నా ఇంటి కోడలు అయిపోదు గాని.
2: రాఘవ, రాఘవ, ఏంటి నువ్వనేది? మా మాధవిని నీ ఇంటి కోడలుగా, ఇది కళ నిజమా?
1: నాన్న, నాన్న, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా నాన్న.
0: మారాణుల్లో ఇల్లు చక్కదిద్దుకోవలసిన మా ఆడోళ్ళకి చదువులు ఎందుకు ఇది భాస్కర?
2: ఏదోలే చిన్నపిల్ల సరదా పడిందని వ్యవసాయం డిగ్రీ చదివించా. ఏమ్మా, మా రాఘవుడు కొడుకుని చేసుకుంటావుగా?
1: నాన్న, నేను పై చదువులు.
0: బెంపులిలా పిల్లని ఎందుకట్ట భయపడతావు ఇదే భాస్కర? ఇదిగో నాకు చెప్పు తల్లి, పై చదువులు చదివి ఏం చేస్తానంటావు?
1: కొత్త కొత్త వంగడాలు కనిపెట్టి
0: కనిపెట్టి పేదలను ఉద్ధరిస్తానంటావు.
2: దాంతో మాటలేంది రాఘవ, నీ మాట ఖాయం. నీ కొడుకు రాజేంద్రకు నా కూతుర్నిస్తున్నానని గంగ జాతర సాక్షిగా నేను నీకు మాటిస్తున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి.
1: నాన్న, ఒక్కసారి నా మాట విను.
2: మాధవి!
1: అంతరా, ఆనాటి గంగ జాతరలో నా జీవన తొలి వసంతం మూగ జీవంలాగే బలి అయిపోయింది. అయినా ఈ గంగ జాతరకి, నా జీవితంలోని ప్రతి మలుపుకి ఏదో అవినాభావ సంబంధం ఉందని అనిపిస్తోంది అంతరా.
3: నిజమే, నీ కడుపు పండాక అయినా రాజేంద్ర మీద నీకు పట్టు రావాలి కదా.
1: కానీ ఆనాడు పెనుగాలిలో చిగురాకులా నువ్వెంత అల్లాడిపోయావో నాకు తెలుసు మాధవి. ఊరుకో నాన్న, ఊరుకోరా, ఆకలిస్తుందా? ఏడోకు నాన్న, ఏడోకు, నా బంగారు తండ్రి కదూ.
4: ఎందుకు అలా కదులుతావు? నీకు ఆపరేషన్ అయింది తెలీదా?
1: ఏమండి, భగవంతుడు అనుగ్రహించక రెండుసార్లు నా మాతృత్వం విఫలమైనా ఇప్పుడు వీణిలా నా పొత్తిళ్లలో చూస్తుంటే ఏమండి, మన బాబు ఎంతో ముద్దొస్తున్నాడు కదూ.
4: మరి వీడు నా రాజకీయ వారసుడు కదా.
3: అయితే వచ్చే ఏడే వీడి మీద పోటీకి వచ్చేళ్ళని కంటాను. తండ్రి కొడుకు అప్పుడేం చేస్తారో చూస్తాను.
4: నీకు అవకాశం లేదులే.
3: అదేమిటి?
4: ఎందుకంటే నీ గర్భకోశం తీయించేశాను.
1: ఏమన్నారు? గర్భకోశం తీయించేశారా?
4: అవును. ఏంటి తీయించేశాను? అసలు ఆడపిల్లలంటేనే నాకు ఇష్టం లేదు.
1: ఇష్టం లేదా?
4: లేదు లేదు, అందుకే ఇంతకు ముందు కూడా నేనే నీకు అబార్షన్ చేయించాను.
1: అంటే ఇంతకు ముందు రెండు సార్లు? మీరే నా చిట్టి తల్లుల్ని మీరే చితిమేశారా అండి?
4: అవును, చితిమేశాను. ఏంటి నోరు పైకి లేస్తుంది? దిప్పై, ఏ నర్స్, బాబుకి పాలు పట్టు.
1: రాక్షసుడు! అమ్మా, గంగమ్మ తల్లి, నీ జాతరలు ఈసారి నా మాతృత్వాన్ని బలి తీసుకున్నావా? ఎందుకమ్మా?

0: మమ్మీ, నేనెక్కడున్నానో చెప్పుకో.
1: నా బంగారు చిన్ను ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడబ్బా? ఏడబ్బా?
0: మమ్మీ, ఇదిగో మంచం కింద ఉన్నాను, నన్ను పట్టుకో మరి.
1: ఆరు చిన్నులు ఇక్కడున్నావా?
2: అవును. ఏంటి తల్లి కొడుకు ఇంకా తీరిగ్గా ఆటలాడుకుంటున్నారు? వీడి బట్టలు బొమ్మలు అన్నీ సర్దమని చెప్పాను, సర్దలేదా?
1: సర్దానండి. ఏమండి, ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నామా మనం?

0: నా కొడుకు నేను ఊటీ వెళ్తున్నాం. ఏరా రాజా, ఊటీ వెళ్దామా?
1: వెళ్దాం డాడీ.
2: ఊటీకా? ఎందుకు?
0: బోర్డింగ్ స్కూల్లో చేరుతానని మమ్మీకి చెప్పు రాజా. అక్కడ నీతో ఆడుకోవడానికి బోలెడు మంది పిల్లలుంటారు తెలుసా?
1: పిల్లలుంటారా? అయితే వెళ్దాం డాడీ.
2: అయ్యయ్యో, ముక్కు పచ్చలారిని పసివాణ్ణి ఊటీ బోర్డింగ్ స్కూల్లో వేస్తారా? కానీ వాడి మీదే నా ప్రాణాలన్నీ పెట్టుకుని బతుకుతున్నానండి. అదీగాక 5 ఏళ్ల పసివాడు అమ్మను వదిలి అంత దూరంలో.
1: మమ్మీ మనతో రాదా డాడీ? మమ్మీ నాతో రాకపోతే నేను వెళ్ళనే వెళ్ళను డాడీ.
2: ఏమండి, నా మాట వినండి, వాడు పసివాడండి, నన్ను వదిలి ఉండలేడండి.
0: అయినా ఏంది నోరు పైకి లేస్తోందే, దింపే.
1: డాడీ, మమ్మీని కూడా తీసుకెళ్దాం, పాపం ఏడుస్తుంది డాడీ.
0: కాసేపు ఏడ్చి అదే ఊరుకుంటుందిలే నానా. పదరాజా,
1: డాడీ మమ్మీని కూడా తీసుకెళ్దాం. మమ్మీ నువ్వు రా. మమ్మీ
0: రాజా, వస్తున్నావా లేదా?
1: ఏడవకు మమ్మీ, అక్కడికి వెళ్ళాక కొంచెం సేపు అయ్యాక నేనే పరిగెత్తొచ్చేస్తానుగా.
0: పద పద పద రాజా, నా రాజా.
2: చిన్ను చిన్ను చిన్ను నానా.
3: మాధవి మాధవి, అరే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా?
2: వస్తున్నా రాగిణి, వస్తున్నా. రమణయ్యా,
4: అమ్మా
2: వాళ్ళందరికి టిఫిన్లు పెట్టు.
4: అలాగే అలాగేనమ్మా. అమ్మా అమ్మా రాగిణమ్మా.
3: ఏం రమణయ్యా?
4: ఈసారి గంగ జాతర కోసం ఒంగోలు నుంచి బాగా బలిసిన దొన్నం తెప్పించాడమ్మా మా రాజేంద్రన్న.
3: ఒకటేమిటి రమణయ్యా, పెళ్ళాం గెలుపు కోసం రాజేంద్రన్న ఎన్ని పోతులనైనా బలిస్తాడు. మాధవి త్వరగా రావాలి నువ్వు.
2: ఏమిటి హడావుడి మాధవి, రాజకీయ జాతర, ఈసారి పంచాయతీ సీటు మహిళలకు కేటాయించారుగా, గెలవాలంటే. ఇప్పుడు నేను ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోవాలిగా. ఓ, త్వరలోనే సర్పంచివి అవుతావన్నమాట. నాకెందుకు ఈ రాజకీయాలు అంతరా?
3: మాధవి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి?
2: అబ్బే అబ్బే, ఏం లేదు. పద రాగిణి, టైం అయిపోతుంది, పద.
3: ఇదిగో సుబ్బాలమ్మ, ఈవిడ మీ రాజేందర్ రెడ్డి భార్య మాధవి గారు, వేర్ రాఘవరెడ్డి గారి కోడలు. మీ ఓట్లన్నీ ఈవిడికే వేసి గెలిపించాల, మర్చిపోకండి. మీ ఎన్నికల గుర్తు ట్రాక్టర్, ట్రాక్టర్.
5: ఎలక్షన్లో మాధవమ్మని నిలబెట్టడం ఇదంతా 33% రిజర్వేషన్ మహిమ. అంత కలికాలం.
6: ఆడవాళ్ళు ఏం చేస్తారయ్యా, గెలిచినా వాళ్ళ వల్లనే అవుద్ది.
2: వింటున్నావా అంతరా, వింటున్నావా అందరి మాటలు? వీధి వీధిలో రాజేంద్ర రెడ్డి భార్య, రాజేంద్ర రెడ్డి భార్య అంటూ జూలో వింత జంతువుని చూసినట్టు నన్ను ఎలా చూస్తున్నారు. ఆత్మాభిమానం లేని నా శరీరం సిగ్గుతో చితికిపోతోంది. ఎలాగూ సంతకం చేసేసావు కాబట్టి డోంట్ స్టెప్ బ్యాక్. నీ ఊరిని బాగు చేసుకోవడానికి, పేదవర్గాలకు సాయం చేయడానికి ఇదొక అవకాశంగా తీసుకో. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్.
7: రాజేంద్రన్న భార్యకి
8: జై,
7: వేర్ రాఘవరెడ్డి కోడలికి
8: జై,
7: రాజేంద్రన్న భార్యకి
8: జై,
7: వేర్ రాఘవరెడ్డి కోడలికి
8: జై.
9: ఇదిగో తల్లులు, మీకోసం స్వయంగా రాజేంద్రన్న భార్య నడిచి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చింది. మీరంతా ఇలా రండి రండి.
2: నమస్కారం అమ్మా. నమస్కారం, నమస్కారం. నమస్కారం.
10: ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వచ్చావు? ఇలా చూడమ్మా, మా ఇంటి ముందరి మురికి కాలువ వాకిట్లోకి రావడానికే నువ్వింత బాధపడ్డావే. ఒక్కనాటికే నీకటుంటే రోజు మేమెట్ట సస్తున్నావో ఒక్కసారి ఆలోచించు.
2: డ్రైనేజీ పనులు రేపే తప్పకుండా మొదలు పెట్టే ఏర్పాటు నేను చేస్తాను, సరేనా?
3: మాధవి, ఎలక్షన్లు కాదు కానీ మొహం మీద ఉమ్మేసినట్టుగా ఎంత మాటంది.
2: లేదు రాగిణి, ఈ 10-15 రోజులుగా తిరుగుతున్నాం కదా, ఈ పంచాయతీ ఇంత ఘోరంగా ఉంటే ఈ ఊరి ప్రజలకు ప్రశ్నించటం చేత కాదా అనుకున్నాను. ఈ ఊరి ప్రజలకు ప్రశ్నించటం చేతనవునని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. హా,

0: మాధవి, మాధవి త్వరగా రా, జాతరలో ఊరేగింపుకి ట్రాక్టర్ బయలుదేరుతుందిట.
1: రాగిణి బట్టలు లేకుండా ఇలా వేపాకు చుట్టుకుని, అయ్యో ఇలా బయటికి రావటం నా వల్ల కాదు, నా వల్ల కాదు.
0: తప్పు తప్పు, ఇది గంగ జాతర, కాబోయే సర్పంచివి, నువ్వు తప్పనిసరిగా కట్టుకుని తీరాలి. ఆ ఇదిగో దీపాలుంచి వేయి కళ్ళకుండా, ఆ ఇది ఇలా చేతిలో పట్టుకుని రాజేంద్ర ప్రక్క నుంచో, నీ వెనకే మేము ఉంటాం, ఏం భయం లేదు, పద పద.

0: సోదర సోదరిమణులారా, ఇదిగో మీ నాయకురాలు. మీకోసం గంగమ్మ తల్లికి మొక్కుకొని వేపచీర కట్టుకుని వేయి దీపాలు కొండ నెత్తిన పెట్టుకుంది. జేజేలు చెప్పండి.
1: ట్రాక్టర్ గుర్తుకే మీ ఓటు, వీర్రాఘవరెడ్డి కోడలికి రాజేంద్ర అనే భార్యకే మీ ఓటు.
2: రాగిణి, నేను చూడలేకపోతున్నాను రాగిణి. అమ్మో అమ్మో, మూగ జీవాల రక్తం ఎలా ఏరులై ప్రవహిస్తుందో.
3: అయ్యో అయ్యో, మాధవి కళ్ళు తిరుగుతున్నాయా? అయ్యో రాజేంద్ర, రాజేంద్ర, మాధవి తెలివి తప్పిపోయింది. అయ్యో పడిపోతుంది, మాధవ్ పడిపోతుంది, పట్టుకోండి పట్టుకోండి,
4: పడిపోకుండా పట్టుకోండి.
3: అయ్యో
0: రాగిణి, మీరంతా మాధవ్ను ఒరిగిపోకుండా జాగ్రత్తగా అలాగే పట్టుకోండి.
5: అన్నా అన్నా రాజేంద్ర అన్నా, బలి వలసిన మనం ఒంగోలు పోతే తప్పించుకుందానా?
0: తప్పించుకుందా? ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు? బలిపోతే తప్పించుకోవడానికి వీల్లేదు, పరిగెత్తండి, చుట్టూ పొలాల్లో వెతకండి.

0: ఉదయం ఓట్లేసి వస్తుంటే మన ఫ్యామిలీ డాక్టర్ని రామనేడి మనుషులు అడ్డగించారక్క. అంతే, మన పిల్లకాయలు దెబ్బలతోనే సమాధానం చెప్పారు. పారిపోయారు దొంగనాయాలు. ఇది 10వ నెంబర్ పోలింగ్ బూత్ అక్క. దిగండి దిగండి అక్క. అక్క, రాజేంద్ర అన్న పిలుస్తున్నాడు. ఇదిగో ఫోను. మన ఎదురుగా వస్తున్న ఆ కారులోంచి మాట్లాడుతున్నాడు.
1: హలో.
2: 3వ నెంబర్ బూత్ వద్ద గలాటా జరుగుతుందట. నువ్వు కిందికి వెళ్ళిపో. తిరిగింది చాలు, నేను చూసుకుంటాను. ఏం మాట్లాడవు, చెప్పింది చెయ్యి.
1: సురేష్, కారు 3వ నెంబర్ బూత్ దగ్గరకు పోని.
0: అక్క, రాజేంద్ర అన్న వద్దన్నాడు కదక్క.
1: నేను పోనిమ్మన్నానా?
3: మాధవి, ఏం మాట్లాడుతున్నావు? రాజేంద్ర వద్దన్నాడుగా.
1: రాగిణి, నేను చెప్తున్నానుగా, మరేం పర్వాలేదు. నేను ఓటేయాల్సింది అక్కడే.
4: ఏమిటలా నవ్వుతున్నావు? నువ్వు నువ్వేనా? నీలో ఏదో మార్పు మొదలైనట్టుగా కనిపిస్తోంది.
1: అవును, స్వయం నిర్ణయం. నీకు తెలుసా అంతరా, గంగ జాతర ముగిసింది. కానీ
4: బలి పశువు ఒంగోలు దున్న తప్పించుకుపోయింది. ఒంగోలు దున్న తప్పించుకుపోయింది, బలి ఆగిపోయింది.
5: ఏమైతేనే మొత్తానికి నీ పెళ్ళం గెలిచేసింది.
2: దాని మొహం దాందే ఉంది నాయన. మనమే గెలిపించాం, గెలిచాం.
1: విన్నావుగా అంతరా, వీళ్లే కాదు, మధ్యాహ్నం నేను ప్రమాణ స్వీకారం చేసే చోట అంతా ఇవే మాటలు. ఆడది ఆడది ఆడది అంటూ నన్ను గడ్డిపోచలా తీసి పారేశారు.
4: కానీ సంతకం చేస్తూ నీ వెన్నెముక నిటారు కావడం నేను గమనించాలే మాధవి.
1: చూస్తుండు చూస్తుండు అంతరా, నేనంటే ఏమిటో రేపటి నుంచే వీళ్ళందరికీ తెలియచేస్తాను.
4: అబ్బో, ఏంటి మాధవేనా ఇలా మాట్లాడేది?
1: మాధవినే, ఈ పంచాయతీ సర్పంచి మాధవినే మాట్లాడుతున్నాను అంతరా.
4: అయితే నువ్వు కొత్త వెలుతురులోకి వెళుతున్నావన్నమాట.
1: వేరు పురుగులు అంటే ఈ ఊరి సమస్యలను పరిష్కరి

0: చేస్తాను, స్త్రీల సమస్యల పట్ల నా దృష్టి కేంద్రీకరిస్తాను.
1: శభాష్ మాధవి, అప్పుడే రంగప్రవేశం చేసేస్తున్నావన్న మాట.
0: అవును అంతరా, వందల వేల ఏళ్ల నుండి మగాడు రాజ్యం ఏలుతున్న సింహాసనాన్ని నాలాంటి స్త్రీ గెలుచుకోవటం ఎంతో బాగుంది. చూడు చూడు, ఆదర్శాలు వల్లించటం నాకు రాదు, కానీ నేను సమానత్వం, న్యాయం, నీతి, నిజాయితీలను ప్రేమిస్తాను అంతరా.
1: అంటే కొత్తగా వేలికి తొడిగిన రాజముద్రికతో అవినీతిని సాధికారంగా జళిపిస్తావన్నమాట. ఈ పోరాటమిచ్చిన ఆనందపు అనుభూతిని సంపూర్ణంగా అనుభవించు, సంపూర్ణంగా అనుభవించు. ఇంక నేను వెళ్ళొస్తాను మాధవి.
0: అంతరా, ఎక్కడికి ఎక్కడికి అంతరా
1: మాధవి, ఇక మీ

0: అనుభూతిని సంపూర్ణంగా అనుభవించు, సంపూర్ణంగా అనుభవించు. ఇంకా నేను వెళ్ళొస్తాను మాధవి. అంతరా? ఎక్కడికి? ఎక్కడికి అంతరా? మాధవి, ఇక మీదట నీకు నా అవసరం లేదు, రాదు. అందుకే సెలవు.
1: అవును, నేనిప్పుడు స్వేచ్ఛాజీవిని. నేనిప్పుడు స్వేచ్ఛాజీవిని, సాధికారతను సాధించిన స్వేచ్ఛాజీవిని.

0: ఇంతవరకు 2014 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో జరిగిన ఆకాశవాణి వార్షిక అవార్డులలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రూపొందించిన గంగ జాతర నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పిఆర్జే పంతులు, శ్రీ కొండలరావు, శ్రీమతి కె విజయలక్ష్మి, శ్రీ బి అచ్చెన్నాయుడు, శ్రీ బుగతా సత్యనారాయణ, శ్రీ పి మురళీధర్, బేబీ అమృత వైష్ణవి, శ్రీమతి పివివిఎస్ నాగమణి, శ్రీ కె వేణు. సాంకేతిక సహకారం శ్రీ కె విజయకుమార్. కంప్యూటర్పై సహకారం శ్రీ ఆట్ల చంద్రశేఖర్. కథామూలం శ్రీమతి వి ప్రతిమ. రేడియో నాటకీకరణ శ్రీమతి పివి శేషారత్నం. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

0: మీరింతవరకు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: సమాచారవాణి విన్నారు. ఉదయ సమీరాల్లో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
1: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ ధరిత్రి దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. 2 దశాబ్దాలుగా సాధ్యం కాని గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులకు గడచిన మే 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడుగైన ఈ గుంటూరు ఛానల్ ను 74 కిలోమీటర్లకు పెంచడానికి, అలాగే ఛానల్ ను మెరుగుపరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందనుంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం రూపొందించిన దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద గుంటూరు జిల్లా బురిపాలెంలోని 105 మంది యువతలు ఉద్యోగాలు పొందారు. గడచిన ఏప్రిల్లో బురిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారికి నియామక పత్రాలు అందించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క విద్యార్థిపై 75,000 రూపాయలను ఖర్చు చేసి ఈ శిక్షణను అందించడమే కాక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని అన్నారు. యువత యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని పెమ్మసాని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో ఏప్రిల్ 22న నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర యువజన సేవల శాఖ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో కూడా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని సభలో పాల్గొన్న వక్తలు విద్యార్థులకు వివరించారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని వారు సూచించారు. భగీరథ మహర్షి జయంతిని ఏప్రిల్ 23న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాయికాంతి వర్మ భగీరథ మహర్షి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కఠోర పరిశ్రమకి మారుపేరు భగీరథ మహర్షి అని, ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించారు.

0: గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్టపడితే సాధించలేని ఏదీ లేదని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాభా గణనను 16 ప్రారంభించారు. 16 నుండి 30 వరకు స్వీయ గణన చేసుకునేందుకు జిల్లా పౌరులకు అవకాశం కల్పించారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ విధానం 2 దశల్లో జరగనుంది. మొదటి దశగా నివాసిత గృహాల జాబితా అలాగే గృహ గణన నిర్వహించనుండగా ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరగనుంది. 2వ దశలో జనాభా గణన చేపట్టనున్నారు. కాగా ఈ జనాభా గణన దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైనది అయినందువల్ల ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయంగా పాల్గొవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రహదారులపై మోటార్ వాహనాల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం రాహత్ కింద పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన గోడపత్రికలను 25 గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ 1.5 లక్షల రూపాయలను ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు చికిత్స కోసం అందిస్తారు. ప్రాణాపాయం ఉన్న బాధితులకు 48 గంటల వరకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్ డీటెయిల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలను కలుపుతూ అమలు చేస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ధి పనులపై స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ 1వ తారీఖున అధికారులతో సమీక్షించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణము, మానస సరోవరం అభివృద్ధి పనులు తదితర 22 అంశాలను మంత్రి సమీక్షించారు. భారత స్పైసెస్ బోర్డు చైర్మన్ సంగీతా విశ్వనాథన్ 7వ తారీఖున గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక స్పైసెస్ బోర్డు కార్యాలయం, మిర్చియార్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆమె మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నామని, రాష్ట్రంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గానం వింటారు. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వైలెన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి వసంతరాగంలో దీక్షితర్ కృతి బృహదల్లి తాయే మిశ్రచాపుతాళం.

తర్వాత బిలహరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన పరిధానమిచ్చితే ఖండచాపు తాళం.

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గానం విన్నారు. శ్రీ ఎంఎస్ ఎన్ మూర్తి వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీ మనసుని తాకే మధుర రాగాల పల్లకి, పాటల పల్లకి కొద్ది క్షణాల్లో.

0: పాటల పల్లకి కార్యక్రమానికి శ్రోతలకు హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని మీరు మన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-272-7244, 0891-272-7288. మరి మన ఫస్ట్ కాలర్ మనకు లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాల నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి వెంకటరావు గారు, చెప్పండి.
1: దేశద్రోహుల సినిమా నుంచి గడసాల గారు బృందం పాడారమ్మా, మనకు స్వతంత్ర భారత మహామహుల త్యాగఫలం. ఈ పాట వంగా సూర్యప్రకాశ్ రెడ్డి బిక్కవోలు, ఆకుంట ప్రసాద్, ముర్కురు వెంకట కాకినాడ పాట.
0: ఓకేనండి, మన శ్రోతలందరి కోసం ఈ దేశభక్తి గీతంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి విందామా?

0: శ్రోతలు పాటల పలకీ ద్వారా తమకు నచ్చిన పాటల్ని కోరుకుని వింటున్నారు. మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తేమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: సుబ్రహ్మణ్యం
0: గారు.
1: ప్రసన్న కౌశిక్ నైమిష.
0: ఓకేనండి. ఏ పాట అడుగుతున్నారు మరి మీరు? ఏ పాట అండి?
1: విచిత్ర కుటుంబం.
0: విచిత్ర కుటుంబం.
1: అవును అవును.
0: ఓకేనండి.
1: పాట

0: హలో,
1: హలో. నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మేడం.
1: సత్య అనకాపల్లి నుంచి.
0: సత్యగారు, ఏ పాట విందాం అనుకుంటున్నారండి?
1: కన్య వయసు నుంచి ఏ టీవీలో వీక్షించిన పారిజాతమ్మ పాట.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట
1: నమస్తే
0: వస్తుంది
1: అండి.
0: వినండి.
1: నమస్తే నమస్తే.
0: నమస్తే.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0891272724, 0891272788. మరి మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో.
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్?
5: ఆకుండి ప్రసాద్, చెట్టిగడ రేణుకా నగర్, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
4: ఓకేనండి. ప్రసాద్ గారు ఏ పాట అడుగుతున్నారు మరి?
5: మంచి మనసుల చిత్రంలో శిలలపై శిల్పాలు చెక్కినారు గంటల గారు పాడి పాడండి.
4: ఓకేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి. నమస్తే.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్

0: నంబర్, తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: శ్రోతల పాటలు పలకి వింటున్నారు. మన తర్వాత కాలర్ని పలకరిద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
1: బాగున్నానండి, నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్.
2: నా పేరు ఎం రమణయ్య, ఎల్మెజ్ మున్సిపాలిటీ పెద్దల నుంచి కాల్ చేస్తాను.
1: ఓకేనండి, మీరు ఎలా ఉన్నారు?
2: మేము బాగానే ఉన్నాం మేడం గారు. మీరు కూడా బాగుండాలని, పెద్దలకి బాగా పాటలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
1: ఓకేనండి, మన ఆకాశవాణి ద్వారా అలాగే అందరం కూడా పాటలు విందాం. చెప్పండి సార్, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
2: ఎమ్మిడి కుమార్ సినిమాలో వన జల్లు తింటుంటే ఎట్టగమ్మన్న సాంగ్ మేడం గారు.
1: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది, విందాం మరి.
2: థ్యాంక్ యూ.

0: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0891-27272-44, 0891-27272-88. మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్, శ్రీ బాలాజీ.
0: ఓకేనండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారంటే మీరు మా యాప్ ద్వారా వింటున్నారు కార్యక్రమాలు కదా?
1: అవునండి, చాలా స్పష్టంగా మంచి క్వాలిటీతో మీ మాటలు కూడా స్పష్టంగా వినగలుగుతున్నాం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ. మరి చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: చౌన్ బాబు గారు నటించింది మన దేవత సినిమాలో చల్లగాలి తెప్పింది ఏమని.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హలో, పాఠాల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ పాట కావాలి మీకు?
1: పాండవన్ వారి సినిమాకి హిమగిరి సొగసుడు మురిపించెను మనసులు పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా వినండి మరి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మీరు వింటున్నారు పాటల పల్లకి. మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం.
0: ఓకేనండి, అంత దూరం నుంచి మా కార్యక్రమాలు వింటున్నందుకు ముందుగా ధన్యవాదాలు. చెప్పండి, ఏ సాంగ్ కావాలి మీకు?
1: మేడం, థ్యాంక్ యూ మేడం. నాకు తిక్క సంగతి సినిమా నుంచి వ్యాస్కుడి తస్తాదియా అనే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.

0: ಯಾಸ್ವಡಿ ಯಾಸ್ವಡಿ ಯಾಸ್ವಡಿ ತತ್ತಾಗೊಯ್ಯ ಎಲ್ಲಕ್ಕೆ ಓ ಪಿಲ್ಲದಾನ ನಿನ್ ಸಂಗತಿ ನಾಕು ತೆಲುಸು ನಾ ಸಂಗತಿ ನೀಕು ತೆಲುಸು ಯಾಸ್ವಡಿ ಯಾಸ್ವಡಿ ಯಾಸ್ವಡಿ ಯ
1: శ్రోతలకు గమనిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు

0: పై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయాల్సిన మా వాట్సాప్ నంబర్ 7416172999 నెంబర్ మరొకసారి 7416172999. మా ఈమెయిల్ ఐడి airpcvsp@gmail.com. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా ఇప్పుడు వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మా ప్రసారాలు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: శ్రోతలు వింటున్నారు పాటల పల్లకి. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891 272 7244 0891 272 7248. మన తర్వాత శ్రోత ఎవరు, ఏమడుగుతున్నారో విందాం. హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నా పేరు తాతయ్య అండి, బొగపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి, ఏ పాట అడుగుతున్నారండి?
1: శారదా సినిమా నుంచి మంచి పాట ఇవ్వండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, మరి వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: విందా. హలో,
1: నమస్కారం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నా పేరు సాతిలండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి. ఏ పాట అడుగుతున్నారండి?
1: శారద సినిమా నుంచి మంచి పాట ఇవ్వండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, మరి వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో.
1: ఆకాశవాణి వారికి శుభోదయ అభివాదాలండి.
0: ఓకే అండి, మీకు కూడా శుభోదయం. చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు డి రామరాజు, గాజువాక నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, రామరాజు గారు ఏ పాట విందాం?
1: ఆ కోసం ఈరోజు పులరంగడి చిత్రం నుంచి మిసమిసలాడే చిన్నదాన పాట వేయగలరా?
0: అలాగేనండి, తప్పకుండా. మరి వినండి.
1: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో, నమస్తే మా. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయుడు హార్మోనిస్ట్ అమ్మా.
0: ఓకేనండి. అప్పలనాయుడు గారు ఏ పాట అడుగుతున్నారండి?
1: విచిత్ర బంధంలో వయసే ఒక పూల తోట.
0: అలాగే, తప్పకుండా వినండి మరి.
1: నమస్తే మా. నమస్తే.
0: నమస్తే.

శ్రోతలు ఇప్పటి వరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఇదే కార్యక్రమం 10:15 మళ్ళీ కొనసాగుతుంది 10:30 వరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశం యువశక్తితో నిండిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ యువతను సరైన దిశలో నడిపించి వారి సామర్థ్యాన్ని దేశ అభివృద్ధికి వినియోగించటం ఎంతో అవసరం. భారతదేశం ప్రస్తుతం యువజనాభా పెరుగుదల వల్ల ఒక గొప్ప అవకాశ దశలో ఉంది. ఈ సామర్థ్యాన్ని గుర్తించి యువత దేశం పురోగతికి దోహదపడేలా భారత ప్రభుత్వం 2024 అక్టోబర్ 3 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం PMIS ప్రారంభించింది. ఈ పథకం యువతకు విద్యలో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలలో 1 కోటి మంది యువతకు 12 నెలల చెల్లింపు ఇంటర్న్షిప్లు అందించడమే లక్ష్యం. యువతకు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్లు అందిస్తూ వారి నైపుణ్యాలు, పనితీరు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. విద్య, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాక్టికల్ అనుభవం కల్పించడం, నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటం, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యాలు. యువతను శక్తివంతం చేయటానికి, భవిష్యత్తుకు సిద్ధమైన నిపుణులను నిర్మించడానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఒక పెద్ద అడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
1: साथियों, मेरा ये मानना है अप्रेंटिसशिप हमारे युवाओं को फ्यूचर रेडी बनाने में मदद करती है. हम भारत में अप्रेंटिसशिप को भी बढ़ावा दे रहे हैं. इसमें हमारी इंडस्ट्री को भी उचित स्किल से जुड़ी वर्कफोर्स की पहचान करने में भी आसानी होगी.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు అగ్రగామి 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శిక్షణ ఖర్చులను కంపెనీలే భరిస్తాయని, ఇంటర్న్షిప్ ఖర్చులలో 10% కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధుల నుండి చెల్లిస్తాయని తెలిపారు.
2: Internship in top companies as the 5th scheme under Prime Minister's package, our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. They will gain exposure for 12 months to real life business environment, varied professions and employment opportunities. An internship allowance of 5000 rupees per month along with a one time assistance of 6000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds.
0: ఈ పైలట్ కార్యక్రమాన్ని 2 దశల్లో అమలు చేశారు. 2024 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మొదటి దశ, 2025 జనవరి నుంచి మార్చి వరకు 2వ దశను విజయవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ 3 అక్టోబర్ 2024 ప్రారంభమైంది. ఇందులో 181,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 6,21,000 దరఖాస్తులు అందాయి. భాగస్వామ్య సంస్థలు 60,000 మందికి పైగా అభ్యర్థులకు 82,000కు పైగా ఇంటర్న్షిప్లు అవకాశాలు అందించగా, 8,760 మంది

0: ఇంటర్న్లు ఆ ఇంటర్న్షిప్లో చేరారు. జనవరి 9, 2025 నుండి ప్రారంభమైన రెండవ దశలో 2,14,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 4,55,000 దరఖాస్తులు వచ్చాయి. భాగస్వామ్య సంస్థలు 71,000 మందికి పైగా అభ్యర్థులకు 83,000 ఇంటర్న్షిప్లు అందించగా 7,300 మందికి పైగా ఇంటర్న్లు ఇంటర్న్షిప్లలో చేరారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 14,187కు పైగా ప్రముఖ సంస్థలు 186 జిల్లాలలో జరిగిన ఇంటర్న్షిప్లలో వేలాది యువత పాల్గొంటున్నారు. పిఎంఐఎస్ కోసం సరళమైన పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా, రాష్ట్రం, రంగం ఆధారంగా అవకాశాలను చూసుకోవచ్చు. 2025 మార్చి 17 ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పిఎంఐఎస్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఒకేసారి 3 ఇంటర్న్షిప్లకు అప్లై చేయవచ్చు. రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఇతరులకు కూడా సూచించి రివార్డులు పొందవచ్చు.
1: Essentially a gap filling, bridging, exposing and also giving the complete exposure for the individual is the objective of this internship scheme which we brought in July, and in October we came up with a first pilot in which I was glad to see at least 300 odd companies coming in, and later enrollment was started. There was a transparent process through which the website was available. People could go register themselves saying I'm from this pin code. As much as possible through the system itself, every intern applicant was tried to be placed in the area from which he came, literally within the district, if not the neighboring district.
0: కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ పిఎంఐఎస్ పథకంపై స్పందిస్తూ, ఈ పథకం ఉద్యోగ నియామక అవకాశాలు, ప్లేస్మెంట్లను కల్పించే ఉద్దేశంతో రూపొందించబడలేదని పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు, కంపెనీలలో నిర్మాణాత్మక ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ సన్నద్ధతను మెరుగుపరచడం, వృత్తిపరమైన అనుభవాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 10,831.07 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇంటర్న్లకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని 2026 మార్చి నుండి అమల్లోకి వచ్చేలా 5,000 నుండి 9,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగానే కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకంలో అనేక రంగాలలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. వ్యవసాయం, ఆటోమొబైల్, విమానయానం, రక్షణ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నిర్మాణం, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, టెలికాం, టెక్స్టైల్స్, రిటైల్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్లకు విలువైన అనుభవాన్ని అందించాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉద్యోగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తుకు పెట్టుబడి. విద్యా జ్ఞానంతో పాటు పరిశ్రమ అనుభవం, నైపుణ్యం కలిగిన యువతలో ఆవిష్కరణ, వ్యాపార స్ఫూర్తి పెంపు వంటి వాటి ద్వారా యువత కేవలం దేశ అభివృద్ధికి భాగస్వామ్యులు మాత్రమే కాకుండా నాయకులుగా మారతారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువత భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు పొందడం ద్వారా తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. ఈ పథకంలో భాగంగా వారు మొట్టమొదటిసారిగా ఒక కార్యాలయంలోకి, ఒక కర్మాగారంలోకి, ఒక ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు. కేవలం చదివి మాత్రమే తెలుసుకున్న విషయాలను అనుభవపూర్వకంగా పరిశీలించడానికి, వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, తమ పరిధులను విస్తరించుకోవడానికి, నిపుణులతో సంభాషించడానికి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని వారు ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఇంటర్న్షిప్లో భాగమైన వారు ఖాతాలను తెరవడం, నగదు నిర్వహించడం, కోడ్ రాయడం, యంత్రాలను నడపడం, టెండర్లు సిద్ధం చేయడం, నమూనాలను పరీక్షించడం, వినియోగదారుల విచారణలను నిర్వహించడం నేర్చుకున్నారు. వారు భద్రతా నియమావళి, నిబంధనలను పాటించే విధానాలు, నాణ్యతా తనిఖీలలో నైపుణ్యం సాధించారు. టీమ్ స్పిరిట్, బృందస్ఫూర్తి, సమస్యల పరిష్కారం, సంభాషణల్లో నైపుణ్యాలను సంపాదించారు. వృత్తిపరమైన వాతావరణంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పొందారు. వారి అనుభవాల గురించి ఒకసారి విందాం.
2: హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనా జో చాతే హై ఉన్కే లియే లగ్భగ్ 1 కరోడ్ యువాఓ కో యే మౌకా దేనే కా ప్రధాన మంత్రి జీ కా స్వప్న హై.
3: హిమాని, ఆప్ అప్నా ఎక్స్పీరియన్స్ షేర్ కీజియే సబ్సే ఔర్ హమ్ లోగో సే.
4: కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇన్ IBM.
3: ఆప్కో కురుక్షేత్ర సే బెంగళూరు జానా పడా?
4: యా.
3: ఆప్కీ స్కిల్ మే ఔర్ ఎన్హాన్స్మెంట్ హువా?

0: in university we are taught theoretically, but at internship we do those things, so it is a hands-on experience.
1: So what was your experience during internship?
2: I built my self-confidence, technical skills and communication skills, and I have improved a lot.
1: Doctor Path Lab mein sales mein kya karna hota hai?
3: Isme hum doctors ko apne new test ke bare mein samjhate hain.
1: Acha, doctors ke paas jaate hain aap?
3: Yes sir.
4: I am currently learning programming and AI fundamentals, and along with that I am also learning the importance of communication, collaboration and professional discipline.
1: So aapne jo education li uska practical experience aapko mil pa raha hai.
5: Maine internship mein bahut kuch sikha, jaise lab ke andar kya hota hai, kaise equipments chalate hai, kaise reporting process karte hai.
3: Sir maine arts se padhai ki hai to mujhe finance ka koi knowledge nahi tha. इस सेक्टर में आने से पहले तो मैंने सारा जो नॉलेज मेरा फाइनेंस से रिलेटेड हुआ है वो इस इंटर्नशिप ज्वाइन करने के बाद ही हुआ है.
6: వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 23 ఏళ్ల గంది మనోజ్ కుమార్ ఒకరు. బీటెక్ అర్హతతో పీఎంఐఎస్ పథకం ద్వారా అదానీ పోర్ట్స్లో మోటార్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లతో పనిచేయటంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో కలిసి పనిచేస్తూ తన ఎలక్ట్రికల్ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అలాగే టెక్నీషియన్లకు పనులు అప్పగించడం వంటి మార్గ నిర్దేశం చేసే బాధ్యతను నిర్వహించి తద్వారా ఈ పరిశ్రమలో తన మొదటి నిజమైన నాయకత్వ అనుభవాన్ని పొందారు. పీఎంఐఎస్ పథకంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.pminternship.mc.gov.in ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు ఒక బలమైన పునాది వేయటానికి, కార్పొరేట్ రంగంలోని పని విధానాలను దగ్గరగా తెలుసుకోవడానికి ఈ పథకం యువతకు ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉపాధి కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తును వాస్తవ ప్రపంచ పరిశ్రమ అనుభవంతో, విద్యా పరిజ్ఞానాన్ని సమగ్రపరచడం ద్వారా నైపుణ్యం, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న యువతను సృష్టిస్తోంది. ఈ పథకం భారతదేశ మానవ మూలధన సామర్థ్యాన్ని పునర్నిర్వచించడానికి, ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి, సమగ్ర ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి దోహదపడుతోంది. పీఎంఐఎస్ ద్వారా భారతదేశ యువతను కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును నిర్దేశించే మార్గదర్శకులుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొత్తం మీద ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం భారత యువత భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక దూరదృష్టి గల కార్యక్రమం. ఇది కేవలం ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యా పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ ఈ పథకం యువతను ఆత్మవిశ్వాసంతో కూడిన సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకం విజయవంతంగా అమలవుతూ భారతదేశం నైపుణ్యవంతులైన యువశక్తితో ప్రపంచంలో ముందంజలో నిలుపుతోంది. కాబట్టి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం యువతకు ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి బలమైన పునాది కూడా అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
7: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. ఈ ఫోన్ అండ్ లైవ్ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0891-272-7244, 0891-272-7288. మరి మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో.
8: హలో, నమస్తే మేడం గారు.
7: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్
8: చేస్తున్నారు? నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ బాలబాల స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
7: శుభోదయం కళ్యాణి గారు, చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
8: ముందుగా మీ సిబ్బందికి, ఆల్ ఇండియా రెడ్కి నేను వీరాభమాను మేడం గారు.
7: ఓకేనండి, థ్యాంక్ యూ, చెప్పండి.
8: రామరాజులో భీమరాజులో ఏనాడు ఏనాడు నీకు నాకు రాసి పెట్టాడు, ఈనాడే నిన్ను నన్ను కలుపుతున్నాడు. ఆ పాట అయ్యాడు మేడం గారు.
7: అలాగేనండి, తప్పకుండా.
8: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
7: ఓకేనండి, వినండి.

0: హలో, పాటల
1: హలో,
0: పల్లకి.
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: కాకి అప్పారావు, తుమ్మలపల్లి వారి వీధి.
0: ఓకేనండి. అప్పారావు గారు ఏ సాంగ్ అడుగుతున్నారు?
1: అలీబాబా నరసి గంగలు, ప్రీతమా హేమ రాజాని బాలమతి పాడు.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.
1: అదే అమ్మా.
0: నమస్తే.

0: శ్రోతల పాటల పల్లకి ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకుని వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు కూడా నచ్చిన పాటలు వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891-272-7272-44, 0891-272-7272-88. మన నెక్స్ట్ కాల్ అని పలకరిద్దాం. హలో
1: హలో, నేను నారాయణరావు అండి.
0: నారాయణరావు గారు ఎక్కడి నుంచి?
1: సింహాచలం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి, ఏ సాంగ్
1: అడుగుదాం? పాట కావాలంటే అడగాల్సింది.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: మన పాఠాల పల్లకిలో మన లాస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో
1: హలో అండి.
0: హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నా పేరు అగ్రహారం త్రినాథ్ అండి. నేను బ్లైండ్ అండి, చిన్నంబారి నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకేనండి. త్రినాథ్ గారు ఏ సాంగ్ అడుగుతున్నారు?
1: రాయినైనా కాకపోతేని రామపాదము సోకగా, పోయనైనా కాకపోతేని పుణ్యకిరీటం రాయిగా అనే పాట కావాలండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం. మీ ప్రోగ్రామ్ అన్ని బాగుంటున్నాయండి.
0: థ్యాంక్ యూ అండి, వినండి మరి సాంగ్.

0: మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో భాగంగా మాంగళ్యమా నీ విలువెంత సంగీత రూపకం వింటారు. రచన శ్రీమతి మందరపు హైమవతి, నిర్వహణ శ్రీ కెవి హనుమంతరావు.
1: ఇంట్లో దీపం ముట్టించిన, గజ్జల్ని సెలక్కొయ్యకి తగిలించిన, ఒంట్లో ఓపిక లేక పౌట కొంగు పరిసి పండుకుందామనుకున్నా. పండుకొనిస్తుందా ఈ పక్క?

పల్లెటూరు అండి మాది. ఆ పల్లెటూరు నుంచి మామూలుగా నేను పెళ్లి చేసుకుంటాను, నగలు బట్టలు అన్నీ బాగా కొంటానని చెప్పి నన్ను తీసుకొచ్చాడండి. సంవత్సరం అయిపోయింది చేసుకోలేదు. మళ్ళీ అతను తాగేసి కొడతాం, నన్ను ఇంక సంపాదించమంటాం, ఇట్టా మొదలెడుతున్నాడండి. నేను విచారం చేసే డబ్బు ఇదేనా అని చెప్పి నన్ను కొట్టి లాక్కుని వెళ్ళిపోయేవాడండి. పేగాడిగి తాగుతూ వచ్చి మళ్ళీ కొడతాం, ఇంకా డబ్బు ఇవ్వటం, పొడుస్తానని కూడా బెదిరించేవాడండి. కానీ ఈ వృత్తి నాకు ఇష్టం లేదండి. మరి పాప ఉంది కదండి, చిన్నపిల్ల కదా, ఏ దారి లేక ఇక పిల్ల కోసమైనా చేయాల్సి వస్తుందండి ఈ వృత్తి.

0: పద్మ, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.
1: మీ ప్రేమను పొందిన నేను ఎంత అదృష్టవంతురాలండి.
0: కాదు పద్మ, ఈ అదృష్టం అంతా నాది. మన బంధం జన్మ జన్మలకు ఇలాగే ఉండిపోవాలని, కాలాన్ని ఆపేసి నీ కవిరులు కరిగిపోవాలని ఇంకా ఏవేవో చిలిపి ఊహలను ఉన్మత్తుణ్ణి చేస్తున్నాయి. నా గురించి నీ ఊహలు ఎలా ఉంటాయి పద్మ?
1: నీ గురించి ఊహించడమే భయంగా ఉంటుంది బాబు.

నుంచి అతనిది అనుమానించే మనస్తత్వం అన్నమాట. ప్రతి విషయంలో కూడా అన్ని అనుమానాలతోటి వేధించడం ఏడిపించడం బాగా చేసేవాడు అనమాట. నువ్వు ఎంఏ వరకు చదివావు, తర్వాత కో ఎడ్యుకేషన్ కాలేజీలోనే కదా నువ్వు చదివింది, నీకు ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు ఏమీ లేరా అని మాట మాటికి అడుగుతుండేవాడు అనమాట. ఇంతవరకు ఉన్నావు అంటే అసలు మామూలుగా చదువుకునే లేడీస్ అంటే నమ్మకూడదు, వాళ్ళు స్నేహాలు బాగా చేస్తారు, చెడిపోతూ ఉంటారు, అన్ని రకాలుగా వాళ్ళు చెడిపోయిన తర్వాతే మ్యారేజ్ అనేది చేసుకుంటారు అనేసి అతనికి ఒక దృఢమైన అభిప్రాయం అనమాట. అభిప్రాయాన్ని మార్చడం అనేది నా వల్ల కాలేకపోయింది.

వరకట్నం కావాలి.

0: పదివేలు
1: పదివేలు
0: పదివేలు
1: పదివేలు
0: పదివేలు
2: పాతిక వేలు
1: పాతిక వేలు
0: పాతిక వేలు
1: పాతిక వేలు
0: పాతిక వేలు
2: యాభై వేలు
1: యాభై వేలు
0: యాభై వేలు
1: యాభై వేలు
2: లక్ష
1: లక్ష
0: లక్ష
1: లక్ష
0: లక్ష
2: రెండు లక్షలు
1: రెండు లక్షలు
0: రెండు లక్షలు
1: రెండు లక్షలు
0: రెండు లక్షలు
1: లక్షలు

బావిలోకి నెట్టేశారండి. ఎవరో దారిన పోతూ ఒక అబ్బాయి చూసి తీశారండి. ఇంత జరుగుతున్నా కూడా మా ఆయన ఏమీ పట్టించుకోకుండా ఉండేవాళ్ళండి. అసలు నా మాట ఎంత చెప్పినా నమ్మేవాడు కాదు.

పెళ్లికి ముందున్న మాటలు పెళ్లి తర్వాత లేవండి. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ తరఫు వాళ్ళు బాధలు పెట్టేవాళ్ళు అండి. మా ఆయన్ని మా అత్తగారు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోరా, నువ్వు పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఎక్కువ కట్నం వస్తుంది అని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండేదండి. కట్నం గురించే నన్ను ఒకసారి గొంతు బెసపోయిందండి. మా ఆ సమయంలో మా వాళ్ళు, మా మామగారు మా మధ్యలు ఉండి కూడా ఏం చేయలేకపోయారు, పట్టించుకోలేదు. మరోసారి చంపేయడానికి ఎండిన గొంతులో పోయిపోయారండి. ఎప్పుడు కట్నం గురించి ఇట్లానే ఏయో ఒక బాధలు పెడుతూ ఉండేవాళ్ళు. చివరికి నన్ను ఒకసారి మా అత్తగారు మా ఆడబిడ్డ కలిసి

వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. అమ్మ నాన్న ఇద్దరు వచ్చి ఇంట్లో ఉన్నారట. మరి అమ్మ ఏం చెప్పిందో వాళ్ళ నాన్న ఏం చెప్పాడో అరేత్రి మొత్తం దెబ్బలు కొట్టిండట నా బిడ్డని. దెబ్బలు కొడితే ఎవరన్నా ఒక్కటి కూడా నాకు చెప్పలేదు, ఇంటి పక్క వాళ్ళు కూడా. ఇక అరేది తెల్లారి పొద్దున మళ్ళీ కొట్టిండట. మళ్ళీ కొడితే నేను అమ్మ వాళ్ళ ఇంటికన్నా లేకపోతే నేను ఎక్కడన్నా పడేసేస్తున్నాను. బయటకు కప్పుకొని వస్తుంటే పుస్తే కూడా తీసుకున్నాడట. పుస్తే కూడా తీసుకుంటుంటే పోతుందట. పోతుంటే నువ్వు ఆ సావేందో నువ్వు ఇంట్లో చద్దురా, ఆ సావేందో ఇంట్లో చద్దురా అని చూసిన పక్కనామో చెబుతూనే ఉంది. ఆ సావి ఇంట్లో చద్దురామనుడట. బయటకు పట్టుకుండు దబాదబా గుంజకు వచ్చిండు. ఇంట్లో వేసిండట. ఇంట్లో వేసి తలుపు బేడం పెట్టి బయట నిలబడ్డాడు. బయట నిలబడి ఇంట్లో వేసిండు, కిరసనాలు పోసిండు. కిరసనాలు పోసి తలుపు బయట బేడం పెట్టిండు. నా బిడ్డ మంటలకి అల్లాడి అల్లాడి అల్లాడి బాగా గల్లు నరుస్తుంటే చుట్టుపక్కల పిల్లలంతా అరిసిండ్రట. ఎవండి ఎవండి ఎవండి అంటే అప్పుడు బేడం తీసిండట. అప్పుడు బేడం తీసి లోపలికి వచ్చి దాన్ని బాగా కాలిపోయిన తర్వాత దుప్పటి వేస్తే ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి అతుక్కుపోయి నా బిడ్డ ప్రాణమే ఉంది కోసం ఊపిరి. ఏంటమ్మా ఏంటమ్మా అంటే నన్ను కిరసనాలు పోసిండమ్మా, కిరసనాలు పోసి ఇట్లా తగలబెట్టిండు. మీరు ఇల్లు ఇల్లు ఇవ్వలేదట, మీరు 25,000 చెల్లికి ఇచ్చారట, నాకు ఇవ్వలేదట, అందుకే నన్ను ఈ పని చేసిండమ్మా. నా బిడ్డ నాకు చెవులో చెప్పింది, నా బిడ్డ నిలువును చంపిండు, నా బిడ్డని నా బిడ్డ నిలువును చంపిండు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. వినడానికి ముందు
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: మధురిమ పాత తెలుగు సినిమా పాటల్లో ముందుగా ఆలాపన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

నాగమల్లి చిత్రం నుండి ఎస్ విబాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సాహిత్యం ఏటూరి, సంగీతం రజన్ నాగేంద్ర.

లేడీస్ టైలర్ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. సాహిత్యం శరవేణిల, సంగీతం ఇళయరాజా.

0: పెళ్లికానుక చిత్రం నుండి ఏఎం రాజా పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యమాత్రీయ సంగీతం ఏఎం రాజా. సినిమా పాటలు విన్నారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో

0: కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.

0: सूबेदार बाना सिंह। अभी आप सुन रहे थे ये कार्यक्रम। आलेख एवं विषय संयोजन अनुभूति यादव, आलेख परामर्श सूबेदार बाना सिंह और मेजर जनरल सूरज भाटिया, कलाकार सुचित्रा गुप्ता, दिनेश वर्मा, राजेश आहूजा, मंगत राम, सुनील लोहिया और आकाश आहूजा, तकनीकी निर्देशन पुष्पलता कुमार, ध्वनियांकन दीपक पांडे, निर्माण सहयोग दाऊ दयाल चतुर्वेदी तथा निर्माण एवं प्रस्तुति अजीत होरो।
1: ఎన్సీఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలోను తర్వాత ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
2: నమస్కారం. ఆకాశవాణి సమాచార్

0: చింతకాయల రవి ఈ చిత్రం నుండి. విజయప్రకాష్, అనుష్క అయ్యర్ పాడిన పాట విన్నారు. సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణిష్ శర్మ.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.

గులాబీ చిత్రం నుండి మనం గాయత్రి పాడిన పాట విన్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం శశిప్రీతం.

0: స్ట్రీట్ రౌడీ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం బప్పిల్లహరి.
1: హైవే హే అజీబా.

చివరిగా విన్న ఈ పాట నాగా చిత్రంలోనేది. ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు సాహిత్యం ఏఎం రత్నం, సంగీతం విద్యాసాగర్ దేవా. మరిన్ని సినిమా పాటలు ఈ ప్రసారంలో 12:40 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhanamantri adhe roju Netherlands cherukuntaru. 2017 paryatan tarvata Pradhanamantri Netherlands lo paryatinchatam idi rendosari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలేనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపదమిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है।
3: ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్ధతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదిక నందిస్తుందని జైశంకర్ అన్నారు.
4: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ,

సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోనో, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ, గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలు ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర ముఖ్యమంత్రి అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలలో

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాటలు వింటారు. పాటలు వినే ముందుగా ఒక ప్రకటన.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

0: ಅನುರಾಗ ದೇವದನೀ.
1: కుమార్ రాజా ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాహిత్యం వెటూరు, సంగీతం కేవీ మహదేవన్.

0: వేటూరు సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీత సమకూర్చక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. చిత్రం పంతులమ్మ.
1: ఆకాశవాణి 19 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్
2: ఫ్రమ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ రేడియో సెట్స్ టు
1: టుడేస్ డిజిటల్ రేడియో.
2: తన ప్రయాణంలో అన్ని వర్గాల వారికి
1: ఇన్ఫర్మేషన్,
2: ఎడ్యుకేషన్,
1: ఎంటర్టైన్మెంట్ ఇస్తూ
2: అటు అందాల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు,
1: ఇటు గుజరాత్ తీరాల నుండి అరుణాచల్ ప్రదేశ్ శిఖరాల వరకు
2: సరిహద్దులు వేరు చేసిన
1: మనసులు ఒకటే అని చాటి చెప్పింది
2: ఆకాశవాణి.
1: ఇది కేవలం రేడియో కాదు,
2: ప్రజల గుండెల్లో నిలిచిన విశ్వాస స్వరం,
1: కొన్ని కోట్ల హృదయాల స్పందనం,
2: దేశం మొత్తం ఒకే స్వరం,
1: అదే మన ఆకాశవాణి.
2: అప్పటికి
1: ఇప్పటికి
2: ఎప్పటికీ
1: మనతోనే.

0: నోము ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం దాశరథి, సంగీతం చెల్లపిల్ల సత్యం.
1: మనందరి నేస్తం ఆకాశవాణి జరుపుకుంటుంది 90 వసంతాల వేడుకలు. సుప్రభాత కార్యక్రమాలతో భారతీయ ప్రజల లోగిరిలో మనసులను మేల్కొలుపుతూ
2: నడిరే ఇనిసి వరకు అశేష శ్రోతలను తన మాటలతో పాటలతో అలరిస్తూ
1: దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరిస్తూ
2: అన్నదాతకు ఆపద్ బాంధవునిగా సలహాలు సూచిస్తూ
1: మహిళల మనోవికాసానికి తోడ్పడుతూ
2: పిల్లల హృదయాలను పలకరిస్తూ
1: దేశ నలుమూలలా జరిగే సమగ్ర వార్తా సమాచారంతో
2: ఉద్యోగాన్వేషులకు ఉద్యోగ వార్తలతో
1: గ్రామాల నుండి పట్టణాల వరకు తన తరంగాల విహంగం కొనసాగిస్తూ
2: వివిధ రకాల కార్యక్రమాలతో అన్ని వయసుల వారిని ఆనందింపచేస్తూ
1: శుభరాత్రి.

సింహాసనం ఈ చిత్రం నుండి రాశీతరం పిసిసిల పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం బప్పిల్లహరి.

వి రామకృష్ణ పి సుశీల పాడిన ఈ పాట కృష్ణవేణి చిత్రంలోనిది. సాహిత్యం శ్రీనారాయణరెడ్డి, సంగీతం విజయ భాస్కర్. చివరిగా

సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య

0: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో 1 మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకంపైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట సచివాలయానికి వచ్చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు, విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 మందిని భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
2: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో ఒక నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్. అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
0: పోలవరం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తి ఆబా

0: జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడవరంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో మే 18 నుండి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
1: ఈ రోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
0: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: మిస్ సీమా
3: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.

0: జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: గ్రామీణ ప్రాంతాలలో చాలామంది మహిళలు తమ ఆరోగ్య సమస్యల్ని సరైన విధంగా గుర్తించకపోవడం ఒకటి, అవగాహన లేకపోవడం వల్ల చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారుతున్నాయి. ముఖ్యంగా పీసీఓడి వంటి హార్మోనల్ సమస్యలు నేటి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ వాటి గురించి గ్రామీణ ప్రాంతాలలో వారికి సరైన సమాచారం తెలియకపోవడం అవ్వచ్చు, ఇది ఒక వైద్యుడికి చూపించుకోవాలి అనే అవగాహన లేకపోవడం కూడా అవ్వచ్చు. ఇలాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యల మీద స్పష్టమైన అవగాహన మనకి కల్పించడానికి లక్షణాలు ఎలా గుర్తించాలి, వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి, అలాగే మన రోజువారీ జీవనశైలిలో చేసుకోదగ్గ మార్పులు తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోస్లో మనతో ఉన్నారు విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రి అయిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో స్త్రీల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు డాక్టర్ గుజ్జు రాజాలక్ష్మి గారు. రాజలక్ష్మి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, గ్రామీణ మహిళల్లో మరి పీసీఓడి వంటి హార్మోనల్ సమస్యలు ఎంతవరకు ఉన్నాయంటారు? మరి ముఖ్యంగా వాళ్ళు దీనిని సమస్యగా గుర్తిస్తున్నారా, లేక ఇది అందరిలో ఉండేదే సర్వసాధారణం అన్నట్టు భావిస్తున్నారా?
1: పీసీఓస్ అన్న ప్రాబ్లం అండి గ్రామీణ ప్రజల్లోని అటు అర్బన్ పాపులేషన్లో కూడా ఉంది. బట్ మెయిన్గా

0: అంటే గ్రామీణ ప్రజల్లోని ఈ అవగాహన లోపం ఉందండి. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం అంటే ముందు సింప్టమ్స్ ఏమిటన్నది గ్రహించలేకపోతున్నారు. సింప్టమ్స్ గ్రహిస్తే కనుక కొంతమంది బయటకు రావచ్చు, డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. బట్ చాలామందికి సిమ్టమెటాలజీ అన్నది ఏంటి, ఈ పీసీఓ అన్నది ఎప్పుడు ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, అవన్నీ తెలియక ఉన్నారు. లక్షణాలు చెప్తాను ఇప్పుడు. సో శ్రోతలు విని వాటిని అవగాహన చేసుకుంటే వాళ్ళకి అటువంటి సమస్య ఉంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించే అవకాశం కలిగిస్తున్నాం. మెయిన్గా ఈ పీసీఓ అన్నది ఒక జబ్బు కాదండి, అదొక హార్మోనల్ డిస్టర్బెన్స్ అంటాం. అది ఒక హార్మోనల్ అసమతుల్యత అండి,
1: ఇంబ్యాలెన్స్
0: ఆర్ ఇంబ్యాలెన్స్ అంటాం ఇంగ్లీష్లో. సో దీనివల్ల అది వచ్చే ప్రాబ్లం అంతే తప్ప అది ఒక మేజర్ డిజీజ్ లేకపోతే మనకి బీపీ షుగర్ అట్లాంటి డిజీజ్ అయితే కాదు. అండ్ త్వరగా దాన్ని మనం కనుక తెలుసుకుంటే దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం కలుగుతుంది. సో మెయిన్గా దీనికి ఉండే సింప్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, అంటే మనకి నెలసరి పీరియడ్స్ ఏదైతే వస్తాయో ప్రతి ఆడవాళ్ళకి వస్తాయి కదా, అందులో చిన్న ప్రాబ్లమ్స్ రావడం, అంటే పీరియడ్స్ సరిగా రాకపోవడం, నెల నెలకి రాకపోవడం, లేదా రెండు మూడు నెలలకు ఒకసారి రావడం, లేదా కొన్నిసార్లు ఈవెన్ 6 మంత్స్, 6 నెలల వరకు రాకపోవడం, ఇట్లా జరుగుతుంది. ఇంకో విధానం ఏంటంటే పీరియడ్ అనేది ఆగకుండా కంటిన్యూస్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు, లేదా నార్మల్గా పీరియడ్ రావడం, మధ్య మధ్యలో స్పాటింగ్ అనేది తెలవడం అన్నమాట. సో ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే కనుక వెంటనే ఆ స్త్రీ గ్రహించవలసింది ఏంటంటే మనకి ఏదో ప్రాబ్లం ఉంది, సో మనం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఇది మెయిన్ సింప్టమ్ అనొచ్చు పీసీఓడికి. తర్వాత ఏంటంటే మనం రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ చేయడం, ఊబకాయం అంటారు కదా, ఒబేసిటీ. సో వాళ్ళు ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. సో ఎటువంటి పని చేసినా చేయకపోయినా కొన్నిసార్లు వెయిట్ పుట్ ఆన్ చేస్తారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వెయిట్ ఎంత ప్రయత్నం చేసినా వెయిట్ తగ్గే అవకాశాలు అయితే వెరీ కనిపించవు కొన్నిసార్లు, చాలా టైం టేక్ అండ్ వెయిట్ తగ్గడం అనేది అంత ఈజీ కూడా కాదు. అండ్ మూడోది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ ఈ పీసీఓ అనేది మెయిన్గా ఈ టీనేజర్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, అడాల్సెంట్ పిల్లలు అంటాము, వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. దానికి వేరే కారణాలు చాలా ఉన్నాయిలేండి, బట్ వీళ్ళల్లో ఏంటంటే యాక్ని, పింపుల్స్ అంటాం కదా, సో పింపుల్స్ ఇవి ఎక్కువ కనిపించడము. తర్వాత అవాంఛిత రోమాలు అంటారు, అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, బాడీ మీద అప్పర్ లిప్ పైన, లేకపోతే థైస్ మీద, హ్యాండ్స్ మీద, ఇట్లాగా. ఇంకొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు అంటే ఈ పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కనిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా పీసీఓ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి హెయిర్ థిన్నింగ్, అంటే నెత్తి మీద జుత్తి ఏదైతే ఉంటుందో పలచబడిపోవడం, అటువంటిది కూడా కనిపిస్తుంటుంది. ఆ తర్వాత మెయిన్గా ఇంకో ఇంపార్టెంట్ కారణం, పెళ్ళైన వాళ్ళు వచ్చి డాక్టర్ సంప్రదించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ పీసీఓ ఉన్నదని, ఎందుకంటే గర్భధారణ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అటువంటప్పుడు అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు పీసీఓ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా వీళ్ళకి ఏంటి, పీసీఓ నేను చెప్పినట్టు హార్మోనల్ ప్రాబ్లం కాబట్టి వీళ్ళకి మెయిన్గా ఇన్సులిన్ అనేది తేడా వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. కాలక్రమేణా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా తీసుకోకున్నప్పుడు డయాబెటీస్ కానీ బీపీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే స్కిన్ కూడా ఏంటంటే మందపడిపోయి ఒక రకమైన కలర్ కొంచెం నలుపు పడిపోవడం, ఎస్పెషల్లీ నెక్ దగ్గర, మెడ చుట్టూ, అట్లాగే జరుగుతుంది అనమాట. ఇవి మెయిన్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఎటువంటి సింప్టమ్స్ ఉన్నా కూడా అది క్రమేణ పెరుగుతున్నప్పుడు ఇటువంటి ఆడపిల్లలు కానీ స్త్రీలు కానీ వెంటనే డాక్టర్ సంప్రదించాల్సిన అవసరం ఎంత మాత్రం ఉంది.
1: పీసీఓడి వల్ల ఇన్సులిన్ కూడా సరిగా పనిచేయదు, ఇంకా స్కిన్లో కూడా మందం పెరిగిపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి అన్ని.
0: అవునండి, చెప్పాలంటే ఇన్సులిన్ హార్మోన్స్ ఇది ఇంబ్యాలెన్స్ కాబట్టి మెయిన్గా ఇన్సులిన్ అన్నది హార్మోన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, స్కిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, హెయిర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అండ్ పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అందు మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. పీసీఓ అనేది సింపుల్ అనిపిస్తుంది కానీ బట్ చాలా కాంప్లికేషన్స్, ఎక్కువ కాలం మనం ఉందని అశ్రద్ధ చేసి ట్రీట్మెంట్ తగు ట్రీట్మెంట్ తీసుకోకపోతే.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి చెప్పారు, బరువు పెరగడం అన్నారు, వెంట్రుకలు పెరగడం ఇలాంటి లక్షణాలన్నీ చెప్పారు. మరి వెంటనే గ్రామీణ స్త్రీలు కానీ పట్టణ ప్రాంత స్త్రీలలో కూడా ఇది కనపడుతోంది, మరి ఎలా స్పందించాలి వారు, వాళ్ళు చేయవలసిన చర్య ఏంటంటారు ఇవన్నీ వచ్చినప్పుడు?
0: ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. అర్బన్ సిటీలోని అర్బన్ సైడ్ ఉన్న స్త్రీలకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది, వాళ్ళు అప్రోచ్ డాక్టర్ని కన్సల్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ మెయిన్గా మన ఫోకస్ అంతా గ్రామీణ స్త్రీల మీదే. సో వీళ్ళకి ఏంటంటే పీరియడ్ రాలేదనుకోండి, అపోహల వల్ల అది నార్మల్గా రాలేదనుకుంటారు, డిలే అయితే అది వస్తుంది అనుకుంటారు, అండ్ డాక్టర్ని సంప్రదించాలన్న ఆలోచన రాకపోవచ్చు వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి.
1: ఆలోచన ఉన్నా అలా నెమ్మదిగా దాన్ని డ్రాగ్ చేసి
0: డిలే చేసేస్తారు అన్నమాట. మెయిన్గా ఈ డిలే కారణం ఏంటంటే వీళ్ళు సిగ్గు కావచ్చు, అంటే ఆ ప్రాబ్లం డిస్కస్ చేయడానికి అంత ఫ్రీగా ఓపెన్గా మన సిటీలో చేసినట్టు చేయకపోవచ్చు. తర్వాత ఆడపిల్లలు కూడా కొన్నిసార్లు వాళ్ళ తల్లికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది సిగ్గు వల్ల.

0: లేకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అట్లా అనుకుని చెప్పుకోకపోవచ్చు. తల్లులు కూడా ఏంటంటే ఇది ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, వాళ్ళ పిల్లల్ని అడగడానికి కూడా కొంచెం వాళ్ళు సందేహిస్తారు అట్లా అనమాట. తర్వాత వాళ్ళ ఎదురుకనే వాళ్ళ అమ్మాయి కానీ ఇట్లా వెయిట్ పుట్టని చేస్తుందంటే వాళ్ళు బేబీ నార్మల్ ఏమనుకుంటారు, ఈ ఈ వయసులోనూ వెయిట్ పుట్టని చేస్తారు కనుక అది అబ్నార్మల్ అంటే తేడాగానే అనిపించదు, సమ్ ప్రాబ్లం ఉందని అనిపించదు. సో నార్మల్గానే తీసుకుంటారు. అది కాకుండా ఏంటంటే ఎస్పెషలీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే మన రీప్రొడక్టివ్ హెల్త్ అన్నది ఏదైతే ఉందో ఇది డిస్కస్ చేయడానికి ఓపెన్గా డిస్కస్ చేయరు ఎవరు. తల్లి కూతురుతో డిస్కస్ చేయదు, కూతురు తల్లితో డిస్కస్ చేయదు, అలాంటి పక్కన మనకు తెలిసిన వాళ్ళతో కూడా డిస్కస్ చేయరు. సో చాలా మటు కదంటే ఆ తీవ్ర స్థాయికి వెళ్ళేంత వరకు వాళ్ళ వాళ్ళ మధ్యలోనే ఉంచుకుంటారు తప్ప బయటికి రారు. అదొకటి మెయిన్. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ రిమోట్ ప్రాంతాల్లోని అంత వెసులుబాటు లేదండి. డాక్టర్స్ కానీ ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్ కానీ ఎండోక్రైనజిస్ట్ కానీ అట్లాంటి స్పెషలిస్ట్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అప్రోచ్ అక్కడ లేరు, అప్రోచ్ అవ్వడం కూడా కష్టమే. సో వాళ్ళకి వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన కూడా ఉండదు కాబట్టి సంప్రదించరు. రెండోది ఏంటంటే ఇది ఒక జబ్బు కాదని నేను ముందరే చెప్పాను, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. సో ఎప్పుడైతే వీళ్ళకి ఈ అవగాహన వస్తుందో అప్పుడే వాళ్ళు డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది, వస్తారు బయటికి. సో ఈ రావాలంటే ఏం చేయాలి, మెయిన్గా మనకి గ్రాస్ రూట్ వర్కర్స్ అంట, ఏంటి ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ పాపులేషన్లోకి వెళ్తారు, ఏదైతే రూరల్ పాపులేషన్కి వెళ్ళి మోస్ట్ టైం మీరు చూసారో లేదో ఈ రూరల్ పాపులేషన్ వచ్చిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో మెయిన్గా డాక్టర్ కన్నా అని వాళ్ళకి ఆశా వర్కర్ చెప్పారని లేకపోతే ఏఎన్ఎం చెప్పారని వాళ్ళే ఎక్కువ ఫాలో అవుతారు, వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే మనము ట్రైన్ చేయాలి, ట్రైన్ చేసి వీళ్ళకి అవగాహన కల్పిస్తే వీళ్ళు ఆ పాపులేషన్లోకి వెళ్ళేసి వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళు చెప్తే కనుక కౌన్సిలింగ్ కానీ ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఉంటే ఇలా ఇలా సంప్రదించాలి కానీ వాళ్ళు కౌన్సిల్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే కనుక ఇటువంటి స్త్రీలు బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేయడం ఉంటుంది, దెన్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది.
1: ఎంత ఎర్లీ స్టేజ్ లో వీళ్ళు గుర్తించి అంత ఎర్లీ స్టేజ్ లో వైద్యుడిని సలహా తీసుకుంటే గనక ఎవరికైనా కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది, లబ్ధి అనేది చేకూరుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆశా వర్కర్లు వీరికి ఇలాంటి వాటి మీద అవగాహన అనేది ఉంటే గ్రామీణ ప్రాంతాల స్త్రీలు కావచ్చు, బాలికలు కావచ్చు, వారందరికీ వీరు వారికి అర్థమయ్యే భాషలో చెప్పడం వల్ల వారికి మంచి లబ్ధి చేకూరుతుంది.
0: అంతే కదండి, ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా ఉంటారు వాళ్ళు ఆ సొసైటీలోని. ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా హెజిటేట్ చేస్తారు చెప్పకపోవచ్చు వాళ్ళని. ఈ రూరల్ పాపులేషన్లో ఉన్న స్త్రీలందరూ మనకులాగా సిటీలో ఉన్న వాళ్ళగా అంత ఓపెన్గా రారు కదండి. సో వీళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుతుంది. సో మనకేంటంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఎర్లీగా తెలుసుకోవడానికి ఉంటుంది, బిఫోర్ ఇట్ ఇస్ టూ లేట్ ఆర్ టూ డిలేడ్, క్రానిక్ అయిపోయే ముందు మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది.
1: బాగుంది మేడం. మరి అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పీసీఓడి హార్మోనల్ సమస్యలు అవగాహన లేకపోవడం ఒకటి ప్రధాన కారణం అని చెప్పారు. వారి విద్యా లోపం అనేది కూడా గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలలో కానీ అలా కనపడుతూ ఉంటుంది. పిల్లలు తల్లితో డిస్కస్ చేయడానికి కూడా సిగ్గుగా ఫీల్ అవుతారు. అలాగే ఇంకా వైద్య సదుపాయాలు కూడా ఎలా ఉన్నాయి, ఎలాగా అయితే వాళ్ళు హ్యాండిల్ చేయాలి, లబ్ధి పొందుతారు, ఇవన్నీ కూడా దాటుకుని అనేది మాకు చెప్పండి.
0: ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, మన లెవెల్లో కాకుండా గవర్నమెంట్ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది డే బై డే. వేరియస్ కారణాలు ఉన్నాయి, ఫర్ నేను ఉదాహరణకు చెప్తాను కారణాలు ఏంటో. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనం ఓపెన్ స్కూల్స్లో చదువుకున్నాము, మనకి ఒక పీటీ పీరియడ్ అని, డ్రిల్ అని, గేమ్స్ అని ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే వ్యవస్థ అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ అన్నీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నాయి, పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఎక్కడుందండి, ఎక్సర్సైజ్ ఎక్కడుందండి, వాళ్ళకి వచ్చే కొద్దిపాటి ప్లే బ్రేక్ కూడా అని క్లాసుల్లోనే కూర్చుంటున్నారు. అసలు లేచి కదిలే అవకాశం కనిపించట్లేదు. పిల్లలు తప్పు కాదు, వ్యవస్థ తప్పు అంత అలా ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకున్న కొద్దిపాటి ఎక్సర్సైజ్ కూడా లేదు. అండ్ స్ట్రెస్, ఈ చదువు కాంపిటేటివ్ వరల్డ్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది. స్ట్రెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ పీసీ అనమాట. అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ దాటి ఈ వర్కింగ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ చూసుకోండి, 20 to 35 ఇయర్స్ చూసుకోండి, చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం చేస్తాం, మన డెస్క్ జాబే, కూర్చునే ఉంటాం, మార్నింగ్ కూర్చొని డ్యూటీ చేస్తాము, నైట్ డ్యూటీస్ అంటే కూర్చొని ఉంటాం. సో మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ లేదు, నైట్ ఎక్సర్సైజ్ లేదు, అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్. సో మనకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, సరైన ఫుడ్ హ్యాబిట్స్ టైంకి లేకపోవడం వల్ల, స్లీప్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, ఇవన్నీ కూడా పీసీఎస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఒకప్పుడు మనం తెలిసేదే కాదు, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. అండ్ మనం కంపేర్ చేస్తే అర్బన్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఓపెన్గా వచ్చి కన్సల్ట్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే వచ్చి చెప్తున్నారు, నాకు పీసీఓ ప్రాబ్లం ఉంది, నేను ఏం చేయాలనేసి అట్లా అనమాట. సో ఇవి కారణాలండి. యాక్చువల్లీ రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు లేనప్పుడు అండి, ఇదివరకే సోషల్ టాబోలా ఉండేది. అంటే ఏంటంటే పిల్లలు లేకపోతే ఆడవారే కారణం, ఏదో ప్రాబ్లము, వాళ్ళకి ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉంది అందుకే పిల్లలు కలగట్లేదా అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామందికి నోట మాట ఏదంటే పీసీఓ అనేది చాలా కామన్ అయిపోయింది. వాళ్ళు పీసీఓ అంటే ఏంటో తెలియదు. పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమో పాలిసిస్టిక్ ఓవరీ డిజీజ్ అంటాము, కానీ ఆ మాట ఊతపదంగా తెలుసు చాలామందికి. సో వాళ్ళు ఏంటంటే పీసీఓ ఉందేమోనండి, అంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు చెప్తారు పీసీఓ ఉందేమో చూసుకో అన్నట్టు. సో అప్పుడు వీళ్ళకి ఆ అవగాహనతో వస్తున్నారు. వచ్చి చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది, ట్రీటబుల్ ప్రాబ్లం. ఇట్ ఇస్ నాట్ పీసీఓ ఉన్నంత మాత్రం ప్రెగ్నెన్సీ రాదని 100% ఏం లేదండి. సో పీసీఓ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లానే పీసీఓ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. బట్ మీరు ఒక పాయింట్ అడిగారు, హౌ టు ఈ కేసులు ఇలాంటివి ఇలాంటి పేషెంట్స్ ఎంత ఇంకెక్కువ ఎలా డయాగ్నోస్ చేస్తామని. ఇప్పుడు మనకి క్యాన్సర్కి అవేర్నెస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లు అని ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిందని. అట్లాగే మనం ఇక్కడికి ఏది స్క్రీనింగ్ అంటూ కాదు, అవేర్నెస్సే బేసిక్గా మనం చేయవలసింది. ఈ ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది, దీనికి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది ట్రీటబుల్ కాజ్, దీనికి ప్యానిక్ అవ్వాల్సిన లేదు, మీకు డాక్టర్ని సంప్రదిస్తే చాలు అన్నది మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే, స్త్రీలకి ఎస్పెషల్లీ మన హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ విషయం మీద మనం మాట్లాడి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి అవగాహన కల్పిస్తే కనుక మనకి టీవీ కానీ రేడియో కానీ ఇవన్నీ యాక్సెసిబుల్గా ఉన్నాయి కాబట్టి త్రూ దీస్ ప్రోగ్రామ్స్ మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఇంకా ఎక్కువ మంది స్త్రీలు డాక్టర్ని కన్సల్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి.
1: కరెక్ట్ అండి మీరు చెప్పింది డాక్టర్ గారు. ఎందుకంటే సమస్య అక్కడ ఏర్పడుతుంది అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే ప్రజలలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు వారికి దగ్గరగా ఉండే ఈ ఏఎన్ఎంలు కానీ, నర్సు సిబ్బంది కానీ, ఆశా వర్కర్స్ కానీ, వాళ్ళకి కొద్దిగా అనుబంధం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి ద్వారా వారికి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే తప్పకుండా ఈ పీసీఓ సమస్య అనేది స్త్రీలలో తగ్గించడానికి అవకాశం ఉంది, లేదా వచ్చిన వెంటనే లక్షణాలు చూసుకుని వైద్యుడిని సలహా తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే రాజలక్ష్మి గారు, ఇప్పుడు మహిళలు డాక్టర్ వద్దకు వెళ్ళడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు, పట్టణ ప్రాంతమే అవనివ్వండి, పల్లె ప్రాంతమే అవనివ్వండి, అలాగ. మరి ఇలా వారు అశ్రద్ధ చూపడం కావచ్చు, అవగాహన లేక వారు వెళ్ళకలేకపోవడం కావచ్చు, ఇలాంటివి వారి ఆరోగ్యం మీద ఎలాంటి చర్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: కరెక్టేనండి. ఇప్పుడు మనం కూడా ఫీవర్ వచ్చిందనుకోండి, ఒక పారాసెటమాల్ వేసుకుంటాం తగ్గిపోతుంది అనుకుంటాం. బట్ ఇటువంటి ఫీవర్ అని మనం అది ఇంకా ఎక్కువ రోజు ఉండి ఇంకా కంట్రోల్ అవ్వకపోతే కనుక అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతాం. ఇంచుమించు అదే పరిస్థితి ఇక్కడ కూడా. సో ఒక పీరియడ్ ఒక నెల రాలేదు, లేదా 6 నెలలు రాలేదు, వస్తుందేమో అనుకుంటారు, లేదా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఓకే వస్తుందేమో అనుకుంటారు. తప్ప ఏదైనా కారణం ఉండుంటుంది అది ఇలా జరగడానికి అన్నది మనం వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన రాకపోవచ్చు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి రాకపోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ అవగాహన క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఆలోచన వస్తుంది, వచ్చినప్పుడు మనం డాక్టర్ని సంప్రదిస్తాం. తగు టైంలో తగు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదనుకోండి ఏదైనా సరే క్రానిక్ అవుతుంది. సో డిలే అయిన కొలిది మనకి ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిలే అయితే నేను చెప్పాను మీకు, వెయిట్ పుట్ ఆన్ చేస్తాం, ఇన్సులిన్ తేడా వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ హైపర్ టెన్షన్ వస్తుంది, పిల్లలు పుట్టపోవచ్చు. చాలా మందికి
1: చాలా శారీరక మార్పులు జరిగిపోతున్నాయి మీరు చెప్పేదాన్ని బట్టి. డయాబెటీస్ ఒకసారి అటాక్ అయింది అని అంటే నిజంగా వారిలో ఎన్నో మార్పులు
0: అన్నిటికీ దారితీస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ డయాబెటీస్ వచ్చి ఒబేసిటీ వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. సైకలాజికల్ మెంటల్ డిస్టర్బెన్సెస్, ఫిజికల్ డిస్టర్బెన్సెస్ కాదు మెంటల్ డిస్టర్బెన్స్ కూడా వస్తాయి. మనం ఇనీషియల్గా తెలుసుకున్నప్పుడు సంప్రదిస్తే నష్టం ఏం లేదు కదా, మనకుందో లేదో తెలిసిపోతుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు.
1: స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సలహా తీసుకుంటే కనుక ఎన్ని రకాల అనారోగ్యాన్ని తప్పించుకోవచ్చు అనేది కరెక్ట్గా చెప్పారు. ఇలా పీసీఓడి ఉన్న మహిళల్లో మీరు చెప్పినట్టు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా మార్పులు వస్తాయని చెప్పారు. మరి ఈ భావోద్వేగాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎలా ఉన్నాయంటారు, ఆ స్త్రీలు ఎలా హ్యాండిల్ చేసుకుంటారు? అంటే సాధారణంగా వాళ్ళు వైద్యుడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అవ్వచ్చు ఒక్కొక్కరికి, లేదా తెలిసి కూడా వెళ్దాంలే అన్న అశ్రద్ధ అవ్వచ్చు, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకుంటారంటారు?
0: అందుకేనండి ఇవన్నీ ఛాలెంజెస్ అంటాం. ఎస్పెషల్ రూరల్ విమెన్ ఇన్ ఇండియాకి ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఒక మనకు ఒక స్ట్రాటజీ అప్లై చేయాలి. ఏంటి? ఫస్ట్ అవేర్నెస్. సో హెల్త్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి అంత అవగాహన లేదు. సో విమెన్ టార్గెట్ చేస్తూ మన హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి. సో హెల్త్ ఎడ్యుకేషన్ త్రూ హెల్త్ క్యాంప్స్, ఓకే, దట్ చేయాలి. రెండోది విలేజెస్లో కొన్ని సోషల్ స్టిగ్మాస్ ఉంటాయండి, అంటే సోషల్ స్టిగ్మాస్ కానీ నాటు వైద్యం కానీ ఇట్లాంటివి ఎవరు చేస్తుంటారు. సో ఈ సోషల్ స్టిగ్మా అనేది మనం హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారానే రిమూవ్ చేయొచ్చు. సో ఇట్లా ఉంటే మీకు పీసీఓస్ ఉంటే అది ఏమైనా ప్రాణాంతకమైన హానికరమైన జబ్బు కాదు, ఇట్ ఇస్ నాట్ ఎ డిజీజ్, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఇది ట్రీటబుల్ అని మనం తెలియ

పరచాలి. మూడోది ఏంటంటే క్యాంప్స్ ద్వారా ఆర్ ఎనీ కౌన్సిలింగ్ ద్వారా మనం ఎడ్యుకేట్ చేసి మనకి ఏమైనా స్క్రీనింగ్ ఫెసిలిటీస్ లాంటివి, అంటే మనకి ఎట్లా నేను మీకు చెప్పాను ఇందాక క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లా ఎలా ఉంటుంది అట్లా దీనికి కూడా బేసిక్ టెస్టులు చేస్తూ బ్లడ్ షుగర్ ఇట్లా చేసి మనం స్క్రీన్ చేయొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో వదిలేస్తే ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అన్నట్టు వస్తుంది, అది చాలా కష్టం అవుతుంది ట్రీట్ చేయడానికి. అది రెండోది ఏంటంటే న్యూట్రిషన్, అంటే న్యూట్రిషన్ అనేది మనం బాగా ఫోకస్ చేయాలి, ఎస్పెషలీ లేడీస్కి. ఇప్పుడు రూరల్ పాపులేషన్లో లేడీస్ ఎలా ఉంటారు, అందరు వడ్డించిన తర్వాత వాళ్ళు సరిగ్గా తినకపోవడం లేకపోతే తినడానికి ఉండకపోవడం అనేది జరుగుతుంటుంది. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే బాల్ హెల్త్ కూడా యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ మెంబర్స్, ఇంట్లో అదర్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో వీళ్ళది అంత ఇంపార్టెంట్, బికాస్ విమెన్ అదర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, సో వాళ్ళ హెల్త్, వాళ్ళ న్యూట్రిషన్ చూసుకోవాలి. స్పెసిఫిక్గా ఇది తింటే అది తింటే అని కాదు, బ్యాలెన్స్ డైట్ అంటే అన్నీ ఉండాలన్నమాట, సమ ఇన్ఈక్వల్ ప్రపోర్షన్స్. సో అలాంటి బ్యాలెన్స్ డైట్ తింటున్నారు లేదా, అది కాకుండా అఫ్కోర్స్ రూరల్ పాపులేషన్ విమెన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ బర్డెన్ అండి, వాళ్ళు టౌన్

0: స్పెసిఫిక్గా ఇది తింటే అది తింటే అని కాదు, బ్యాలెన్స్ డైట్ అంటే అన్నీ ఉండాలన్నమాట, సమ ఇన్ఈక్వల్ ప్రపోర్షన్స్. సో అలాంటి బ్యాలెన్స్ డైట్ తింటున్నారు లేదా. అది కాకుండా అఫ్కోర్స్ రూరల్ పాపులేషన్ ఉమెన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ బర్డెన్ అండి, వాళ్ళు టౌన్కి వచ్చి ఒక డాక్టర్ సంప్రదించాలి, ఒక టెస్ట్ చేయించుకోవాలంటే అది చాలా ఫైనాన్షియల్ బర్డెన్. వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు, అది కొందరు ఎఫర్ట్ చేస్తారు, కొందరు ఎఫర్ట్ చేయలేరు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా హెల్త్ సర్వీసెస్కి రావాలంటే, పరీక్షలు చేయించుకోవాలంటే దానికి ఎంతైనా డబ్బులు అవసరం ఉంటుంది. సో ఈ పరిస్థితులు కొంతమందికి ఇట్స్ లైక్ యూనో, వాళ్ళు డైలీ బేసిస్ మీద వర్క్ చేస్తారు, వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు. సో ఏం చేస్తారంటే, ఇది మా న్యాయం అయిపోతుందిలే ఇవాళ, కాకపోతే రేపైనా న్యాయం అయిపోతుంది అని అశ్రద్ధ చేసేస్తారు. సో ఇవన్నీ ఛాలెంజెస్ అన్నమాట. ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేయాలి, మనకి వాళ్ళకి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయాలంటే మెడికల్ ఫెసిలిటీ షుడ్ గో ఇన్ టు ద విలేజెస్, ఇంటు ద రూరల్ పాపులేషన్. దట్ ఈస్ వన్ వే.
1: కనీసం కొన్ని రోజులైనా, అంటే వారానికి ఇన్ని రోజులు
0: స్పెషలిస్ట్ క్యాంప్స్ లాగా అట్లా కండక్ట్ చేసినట్టయితే కనుక, మనం అట్లీస్ట్ కొన్ని కేసెస్ మనం చూసుకొని కొన్ని కేసెస్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, వీళ్ళే వాళ్ళ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తారు, మాకు ఇట్లా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇట్లా డాక్టర్ గారు వచ్చారు, ఇట్లా ట్రీట్ చేశారు, మాకు నయం ఏమింది. సో వాళ్ళకి వీళ్ళు అవగాహన క్రియేట్ చేస్తారు. సో మీకు ఇలా ఉంది కాబట్టి ఒకసారి చూపించుకోండి, మంచిగానే ఉంటుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి మేబీ ఎక్కువ మందిని మనం
1: ట్రీట్ చేయడానికి అసలు దీనికి స్క్రీనింగ్ టెస్ట్లు ఏముంటాయి అంటారు?
0: యాక్చువల్లీ చెప్పాలంటే పీసీఓకి సింప్టమ్స్ మీద బేస్ చేసుకుంటాం, అసలు టెస్ట్లే అవసరం లేదు దీనికి. వీళ్ళు వచ్చిన సింప్టమ్స్ మీకు చెప్పాను కదా, 5-6 సింప్టమ్స్, ఏదైనా సింప్టమ్స్ చెప్పినప్పుడు మనకి అది పీసీఓస్ కింద ఫిట్ అయితే దాన్ని పీసీఓస్ కింద ట్రీట్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్ కూడా చేయిస్తాము. అల్ట్రాసౌండ్లో స్పెసిఫిక్గా ఒక ఓవరీస్లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. ప్రతి నెల పీరియడ్లు ఏంటంటే, అండాశయ నుంచి ఒక అండం విడుదల అవుతుంది, పీరియడ్ వస్తుంది. వీళ్ళకి అలా జరగదు అనమాట. సో పీరియడ్ రాకపోవచ్చు, ఒక నెల రెండు మూడు అలా రాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఏంటంటే, మెయిన్గా సింప్టమ్స్ బట్టి చూసుకుంటాం, వీళ్ళు చెప్పిన హిస్టరీ బట్టి, ఇలా నెల నెల పీరియడ్ రాలేదు, లేకపోతే ఇట్లా ఇలా మనం వాళ్ళు చూస్తే కూడా కొన్నిసార్లు తెలిసిపోతుంది వీళ్ళు పీసీఓస్ ఉంది కాబోలు అనేసి. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చూస్తే పింపుల్స్ యాక్నీ ఎక్కువ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అని చెప్తారు, అవాంఛిత రోమాలు అంటారు, అవన్నీ మనకి చూడగా తెలిసిపోతారు. సో కొందరు అంటే కొందరు ఒబీస్గా ఉంటారు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తా అనుకున్నాను ఏంటంటే, కొంతమంది సన్నంగా కూడా ఉంటారండి, లావుగా ఉంటారు, సన్నంగా ఉంటారు, అయినా వాళ్ళు పీసీఓస్తో బాధపడతారు. అంటే పీరియడ్స్ కూడా రెగ్యులర్ ఉంటాయి కానీ వాళ్ళకి పీసీఓస్ ఉంటుంది. మన స్కాన్ చేస్తే కనుక చూస్తే వాళ్ళు పీసీఓ ఉందని స్కాన్లో రిపోర్ట్ ఇస్తారు. సో మీరు అడగచ్చు, మరి వీరు అలా లేరు కదా ఎందుకు ఉందనేసి, జెనెటిక్ అండి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, జెనెటిక్ జన్యు పరంగా కూడా వస్తుంది. ఇప్పుడు మన అమ్మాయి వాళ్ళ మదర్కి కానీ గ్రాండ్ మదర్కి కానీ ఎవరికో ఒకరు ఉండుంటుంది. సో అది జెనెటిక్గా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇటువంటి వాటికి పెద్ద చేసేది ఏమి ఉండదండి మనకి. సో జెనెటిక్గా వస్తుంది కాబట్టి, మనం జీన్స్ ఏం మార్చేయలేము కాబట్టి జెనెటిక్గా వస్తుంది కాబట్టి మనం పెద్ద చేసేదే ఉండదు. కాకపోతే వాళ్ళు రెగ్యులర్గా రొటీన్గా ఇవే చేయాలి, ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ ఫాలో అయితే సరిపోతుంది. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, నాన్ జెనెటిక్గా వచ్చే, ఇప్పుడు నేను చెప్పిన కారణాలతో వచ్చేవన్నిటికి మనం ఎడ్యుకేట్ చేయాలి మెయిన్గా.
1: అయితే మేడం, ఇప్పుడు గ్రామీణ మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజువారీ జీవితంలో చేయగల చిన్న ప్రభావవంతమైన మార్పులే కావచ్చు, వాళ్ళు ఎలాగా ఈ పీసీఓస్ అటాక్ అవ్వకుండా, లేదా పీసీఓ అటాక్ అయిన తర్వాత కూడా వాళ్ళు మిగతావి, అంటే మీరు చెప్పినట్టు ఈ మధుమేహమే కావచ్చు, స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిపోవడమే కావచ్చు, ఇవన్నీ కూడా అటాక్ అవ్వకోకుండా వారు జీవన శైలిలో చేసుకోదగ్గ మార్పులేంటి, ఫైనల్గా మీరు ఏం చెప్తారు అసలు గ్రామీణ స్త్రీల,
0: ఎస్పెషలీ గ్రామీణ స్త్రీలు టార్గెట్ చేస్తాయి అండి? ఫస్ట్ అవేర్నెస్ అండి, హెల్త్ క్యాంప్స్ అండి, ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళకి. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక అవగాహన వస్తే, వాళ్ళకి ఒక సింప్టమ్ ఉన్నది కనిపిస్తే వాళ్ళు అప్రోచ్ అవుతారు. లోకల్ ఆశా వర్కర్స్ చెప్పినా లేకపోతే డాక్టర్ సంప్రదించినా మనం తగు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయచ్చు. అది లేకపోయినా వాళ్ళు ఏంటంటే, డైట్ ఫాలో అవడం, ఓకే, కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఓకే. ఆ తర్వాత ఎక్సర్సైజ్ అంటే ఏమని, వాకింగ్ ఎలాంటి చేయొచ్చు, యోగా చేయొచ్చు, ఇట్లాంటివి చేసుకో సరిపోతుంది. ఆ తర్వాత ఎక్సర్సైజ్ తర్వాత స్లీప్ అండి, స్లీపు వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి శ్రద్ధ తీసుకోవాలన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి గట్టిగా వాళ్ళు ఫోకస్ చేస్తే పీసీఎస్ అనేది ఆటోమేటిక్గా మనకు ట్రీట్ చేసినట్టే లెక్క అనమాట. ప్రత్యేకంగా మందులేం అవసరం లేదు,
1: కూర్చుని చేసే పనులు ఎక్కువ అయిపోవడం వల్ల.
0: అవును,
1: ఇంకా మనకి మిషనరీ కూడా అందుబాటులో ఉండి,
0: అవును,
1: మనకి ఇంట్లో కూడా అన్ని రకాల మిషన్లు వచ్చి ఆ మిషనరీతో మహిళలు చేయదగ్గ పనులు ఎక్కువగా ఉండి దానివల్ల శారీరక వ్యాయామం అనేది
0: చాలా తగ్గిపోయింది. వైట్స్ అవాయిడ్ వైట్స్ అంటామండి, అంటే రిఫైన్డ్ షుగర్, ఈ మిల్క్ ఇవన్నీ అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇవి బేసిక్గా ఇవి సరిపోతాయి, ఇవి చెప్తే.
1: అంటే మేడం, ఈ వైట్స్ అన్నది పీసీఓ వచ్చిన వాళ్ళకి అవాయిడ్ చేయమంటున్నారా, లేకపోతే వాళ్ళ జీవన శైలిలోనే అవాయిడ్ చేయమంటున్నారా?
0: పీసీఓ వచ్చిన వాళ్ళు టోటల్గా అవాయిడ్ చేస్తే మంచిదండి. నార్మల్ వాళ్ళు ఇవన్నీ నాట్, దిస్ మే యాక్చువల్లీ ప్రీ డిస్పోజ్ అండి.

0: మనం ఎక్కువ ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా మనకి పిసిఆర్ రానవసలేదు, హైపర్ టెన్షన్ రావచ్చు, కార్డియక్ ప్రాబ్లమ్స్ రావచ్చు,
1: ఈ వైట్స్ తినడం వల్ల
0: ఏమైనా రావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఏమైనా రావచ్చు ఇట్లాగా. అండ్ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా రిలేటెడ్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అర్బన్కి రూరల్కి నేను చెప్పేది అవేర్నెస్ అండ్ అప్రోచ్ థింక్ ద డాక్టర్, ఇవి సిటీలో ఎక్కువ మనకు తెలుసు, మన రూరల్ పాపులేషన్లో అంత అవగాహన లేదు. దట్స్ ఓన్లీ డిఫరెన్స్.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంత స్త్రీలకి మన ప్రభుత్వం చాలా రకాల ఆరోగ్య సేవలు అందించే కార్యక్రమాలు అనేవి పెడుతున్నారు, అవి ఎంతవరకు గ్రామీణ స్త్రీల వరకు చేరుతున్నాయంటున్నారు, ఎంతమంది స్త్రీలు ఉపయోగించుకుంటున్నారు, మీరు ఏం చెప్తారు, ఇంకా ఏం మెరుగుపరుచుకోవాలని చెప్తారు?
0: మనం ఇంటీరియర్ ఆఫ్ ద విలేజెస్కి వెళ్ళాలండి, ఇంటీరియర్ ఆఫ్ ద విలేజ్కి వెళ్ళి వాళ్ళని మనం ఆ క్యాచ్మెంట్ ఏరియాని మనం పట్టుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తారంటే హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం, బట్ లేడీస్ అన్న వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు. విమెన్ అదే గ్రామీణ ఏరియాలో కండక్ట్ చేసాము, ఆడవాళ్ళు అన్న వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు, అది సండే కూడా. ఎందుకంటే సండే ఆ రోజున వాళ్ళు ఇంటిలో పనులు చేసుకుంటారు, ఆ మసట్ వీక్ అన్ని రెడీ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళు టైం తీసుకోరు. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి, ఈ ఒక్క పూట ఒక్క గంట మీకోసం మీరు స్పేర్ చేయండి, ఈ హెల్త్ క్యాంప్ రండి వినండి అని మనం ఎడ్యుకేట్ చేయాలి. అదే కాకుండా హెల్త్ ప్యాంప్లెట్స్ అనేసి, పోస్టర్స్ అనేసి ఆ విలేజెస్లో మనం పెడితే కనుక అటు ఇటు పోయినా చూస్తారు, ఎవరెక్కడ చూస్తారు ఏంటి పోస్టర్ అనేసి ఆ క్యూరియాసిటీ చూస్తారు. చూస్తాం మనం కొన్ని పెట్టామనుకోండి, ఈ సింప్టమ్స్ వస్తే మీరు డాక్టర్ సంప్రదించి, లేకపోతే ఇలాంటి ఫుడ్ తినండి, లేకపోతే ఇలా ఎక్సర్సైజ్ చేయండి, ఇట్లా చేయండి అని పెడితే కనుక అట్లీస్ట్ అటు ఇటు రాను అటు ఇటు పోయినప్పుడు వాళ్ళు చూస్తారు. మార్కెట్ సంత అన్నది ఎక్కువ జరుగుతుంటాయి అక్కడ, అక్కడ ఆడవాళ్ళందరూ అక్కడే ఉంటారు ఆ రోజు, ఎందుకంటే వాళ్ళే వచ్చి అన్ని తీసుకుంటారు కాబట్టి. సో అట్లాంటి చోట కొంచెం మనం మైక్ పెట్టి కొంచెం చెప్పడం కానీ చాలామంది స్త్రీలకి ఈ అవగాహన అనేది మనం కల్పించగలుగుతాం. అందరిని అన్ను బట్ కొందరికైనా వస్తుంది. అండ్ ఈ అవగాహన వచ్చిన వాళ్ళు కొంతమంది ముందు చెప్పినట్టు ట్రీట్మెంట్కి వెళ్తారు, వాళ్ళు ఏమైనా అడుగుతారు, లేకపోతే డాక్టర్ దగ్గర కూడా వస్తారు, కొంతమంది సిటీ కూడా వచ్చి చూపించుకుంటారు. వాళ్ళు ట్రీట్ అయ్యారనుకోండి, వాళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కలగట్లేదు అని వాళ్ళు వచ్చి వాళ్ళు చూపించుకున్నారనుకోండి, పిల్లలు కలిగారు అనుకోండి వాళ్ళకి, వాళ్ళు వెంటనే వెళ్ళి చెప్తారు ఇది అవకాశం ఉంది, సో ఇంట్లో ఇక్కడ ఇక్కడ కూర్చొని మన ఈ నాటు వైద్యమే కాదు, మనం వెళ్ళి డాక్టర్ సంప్రదిస్తే మనకి రిజల్ట్స్ బాగుంటాయి, పిల్లలు కలుగుతారు అని చెప్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా డెఫినెట్గా చెప్తారు.
1: మంచి వివరాలను మాకు అందించారండి రాజాలక్ష్మి గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: ఈ పరిచయ కార్యక్రమంలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్య సమస్యల్ని చిన్నగా తీసుకోకూడదు, సరైన సమయంలో గుర్తించి వైద్య సలహా తీసుకోవడం ఎంత ముఖ్యమో, గ్రామీణ మహిళలు కూడా తమ ఆరోగ్యం మీద అవగాహన పెంచుకుని రోజువారీ జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు అని డాక్టర్ గారు ఇప్పటి వరకు కూడా మనకి వివరించారు కదా. మరి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చాలా ఉపయోగకరమైన సమాచారం

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం. వాల్తేలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. పౌరి నిర్ణయ కేంద్రంలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ఈ రెండు చోట్ల నమోదు కాలేదు. ప్రాంతంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈ రోజు నుంచి వచ్చే 5 రోజులు అనగా 18వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీరం వెలుపల బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఈరోజు రేపు దక్షిణ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అండమాన్ తీరంలో గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయి. వీటి వేగం 60 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చు. ఆ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున మత్స్యకారులు వేట సాగించరాదని సూచన. విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ఈ మధ్యాహ్నం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం,

0: డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: పంతొమ్మిది నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
2: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాసు కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసుల్ని గెలుచుకుంది.
1: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
2: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
3: శ్రోతలకు శుభాకాంక్షలు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీతంలో ముందుగా రామాయణంలో సుందరకాండ, శ్రీ తోట పవన్ కుమార్ బృందవారి తోలుబొమ్మలాట. అనంతరం రామాయణంలో శూర్పణక, శ్రీ పాలిన ఆదినారాయణరావు బృందవారి తప్పడిగుళ్ళు ప్రసారమవుతాయి. ముందుగా వినండి రామాయణంలో సుందరకాండ, శ్రీ తోట పవన్ కుమార్ బృందవారి తోలుబొమ్మలాట.

సరస్వతి దేవి కథకు వచ్చువారెవరండి? హాస్యకాని భార్య బంగారక్క, కేతిగాడు, గాంధోళిగాడు హాస్యగాడి విధంగా వస్తున్నారయ్యా. అక్క వచ్చి

0: బంగారెక్క, కేతిగాడు, వెళ్లి పిమ్మట. ఈరోజు చెప్పేటువంటి కథ రామాయణములో సుందరాకాండ. శ్రీరాములు వారు వద్దకు ఆంజనేయులు వారు ఏ విధంగా వస్తున్నాయా?
1: శ్రీ రఘురామచంద్ర

0: పోయి
1: ఓ దేవాదిదేవా మహానుభావ శ్రీరామచంద్ర ఏమి నన్ను పిలిపించిన కారణం ఏమి దేవా?
0: ఆంజనేయ నిన్ను రప్పించిన హేతు ఏమంటివా?
1: అవునవును
0: గెలిపిదా రావణ

0: మండపలంకారాజము పోయి సీతామహాదేవిని చూసి నా ముద్రాంగుళము సీతకు విచ్చి సీత కొప్పులో ఉండేటువంటి శిరోరత్నము తీసుకుని రాగలవా ఆంజనేయ?
1: స్వామి శ్రీరామచంద్ర, నీ కరుణ కటాక్షమే గానే పరిపూర్ణంగా నాపై ఉన్నట్టుంటే
0: ఓహో
1: ఏమి ముందరం ఎత్తివేతునా నభమున్న తుక్కలు నేలకు చల్లు నరాల్తునా. స్వామి
0: ఓయ్ ఆంజనేయ, ఓహో ఆంజనేయ, మందరమెత్తి వేదన నా భమ్మున నేలకు చుక్కలు చల్లుమని ఆల్పుతున అన్నావు. నువ్వు అంత సమర్థుడివే,
1: అవును
0: గారి అంత పని వద్దు. నువ్వు ఈ ముద్రాంగుళము సీతామహాదేవికి ఇచ్చి సీతామహాదేవి కుప్పులో ఉండేటువంటి శిరోరత్నం దోటుకొని రమ్ము నాయన. జయప్రదం సుఖీ భవా. జయము గాలి రమ్ము, జయము జయము జయము.

అంటే ఆంజనేయులు గారు రాబోన్న బ్రహ్మ లంకారాజ్యానికి వెళ్ళేటువంటి సమయమున దేవతలు చూశారు. ఆంజనేయులు గారు రావణాబ్రహ్మ లంకకి వెళ్తున్నాడే, రావణాబ్రహ్మ సామాన్యం కాదు లంకంటే, అటువంటి లంకని జయించగలడా జయించలేడా అని దేవతలు చూశారు. చూసి అల్లపాములకు తల్లి అయినట్టు సొరసా

సొరసను పిలిచి మత్స్సుని చూసి రమ్మనయ్యే. ఓయ్ సొరస, ఆయన వారు రావణాపురం లంకారాజ్యం వెళ్తున్నాడు. అక్కడ సామాన్యులు కాదు, కోట్లాది కోట్ల మంది ఉన్నారు రాక్షసులు. వాళ్ళకి జయించగలడా జయించలేడా అని ఒక సొరసను పిలిచి, అమ్మా సొరసాదేవి నిన్ను జయించాడా, రావణ బ్రహ్మ లంకా రాజ్యము యావత్తు జయించుకుని వస్తాడు, నిన్ను జయించలేడా, రావణ బ్రహ్మ లంకా రాజ్యము జయించలేడని ఆ సొరసుకు ఏ విధంగా పంపిస్తున్నారయ్యా.

0: కట్టాలు కట్టాలు కట్టాలు సరత నన్ను బ్రింగలేవు.
1: ఆహా, నువ్వు ఎట్టి విధంగా వెళుతున్నావు నేను చూస్తున్నాను.
0: సరే బ్రింగు అంత. ఆన్నేలు వారు సొరస గర్భంలో చేరాడు. చేరి నరములు పేగులు తెంచుకుంటూ బాల చంద్రుని పోలే బయటకొచ్చాడయ్యా. ఎవరు? ఆగినెల్లి వారు బయటకొచ్చి, అమ్మా సొరస ఆకలి తీరే నా సొరస
1: ప్రాకటముగా సొరస పక పక నవ్వి నీవు ధన్యుడవయ్యా నేర్పరివయ్యా నిన్ను జయించుట ఎవర వశము.

ఇంతవరకు రామాయణులు సుందరకాండ శ్రీ తోట పవన్ కుమార్ బృందం వారి తోలుబొమ్మలాట విన్నారు. తరువాత రామాయణులో శూర్పణఖ శ్రీ పాలిన ఆదినారాయణరావు బృందం వారి తప్పిడిగుళ్ళు.

0: అహావయ్యమ్మ బాలపాయ ఉన్నాడు బంతులాటకు పోయి, చిన్నపాయ ఉన్నాడు శతలాటకు పోయి, ఒక మారేశ్వరం అనుకుని ఒక కుమారుని కన్నాడట.
1: అవును,
0: ఆ ఒక రావణ సుప్రాతి కుమారుని కాని
1: అలాగే
0: ఆ ఒక బాలుని తీసుకుని మా అన్నవారి పల్లెకి వెళ్ళినట్టయితే మా అన్న ఏమైనా అంత

0: ఎదురుపాదలో దాసి,
1: ఎదురుపాదలో దాసి
0: ఆ ఒక మహాతల్లి,
1: మహాతల్లి కూడా
0: ఆ ఒక బాలుడి కోసం,
1: బాలుడి
0: కోసం
1: ఇంకెలాగెళ్తున్నా.

0: అలాగే
1: ఆ ఒక బాలుని తీసుకొని మా అన్నవారి పల్లెకి వెళ్ళినట్టయితే మా అన్నయ్య మరి అంతటిది ఆ ఒక బాలుని కూడా ఆ ఒక ఎదురుపాదలో దాసి ఆ ఒక మహాతల్లి
0: కూడా
1: ఆ ఒక బాలుడి కోసం
0: బాలుడి కోసం
1: ఇంకెలాగెళ్తుందా
0: ఎలాగెళ్తుందా
1: ఆయన.

0: ఎప్పుడైతే హావుక ఎదురుపదలో దాసి,
1: ఎదురుపదల్లో బాలుడినప్పుడు
0: దాసి హావుక బాలుడికి పిండి బట్టలు తేనని కూడా హావుక
1: రావణాసురుడు లంకాపట్నం కెళ్ళి మహాతల్లి ఏం చేస్తుంది
0: ఆయన?
1: ఆవుక రామణాసురుడు లంకాపట్నం కెళ్ళి ఆవుక మహాతల్లి కూడాను పిండి వంటలు తేడాకెళ్ళి అప్పుడు అట్టిండి వచ్చేసరికి అప్పుడు
0: అట్టి సమయంలోనా ఆవుక మహానుభావుడు
1: అవును
0: ఆవుక రాముడు లక్ష్మణుడు ఒక పర్వతాల కట్టడానికి
1: అవును
0: ఆవుక తోమ నిలిసేప్పుడు
1: వెళ్తాడు
0: తమ్ముడా తెరమూరులోకి వెళ్ళాము కానీ తిరిగి వెదిరలేదు,
1: వెదిరలేదు
0: ఇక్కడ మనకు తిరిగి వెదిరి వచ్చింది ఏంటని
1: అని
0: ఆవుక మహానుభావుడు
1: శ్రీరామ లక్ష్మణుడు ఈ తిరుమూడు లోకములైనా మనకు తిరిగి వెదిరలేదు ఈనాటికి తమ్ముడు ఆ లక్షణ ఈనాటికి ఎదురుపదొడ్డు వచ్చిందని ఆ ఒక మహానుభావుడు దశాపదకుండవతారత్రి మహానుభావుడు శ్రీరామచంద్రుడు అంతవుడు అన్నయ్య ఇందులో ఒక రాక్షసం ఉంది, ఇందులో ఒక రాక్షసం ఉందని
0: రాక్షసం
1: లక్షాస్వామి చెప్పి
0: చెప్పి
1: అప్పుడు లక్షాస్వామి ఏమి చెప్తున్నాడు మనోడు చెప్తాడు ఆలోకించండి ఆయన.
0: అలాగని కూడా అప్పుడు ఆ ఒక లక్ష్మణస్వామి ఆ ఒక పదలు కత్రిబాణం తీసి
1: కత్రిబాణం తీసి
0: ఇంకెలా మన

0: అయ్యమ్మా, ఎప్పుడైతే హావకల అసలాస్వామి నాలుగు భాగాలు నరికినాడు, హావక ఎదిరిపాదు నాలుగు భాగాలు కరుగుతాడు,
1: అవును,
0: హావక బాలుడి నెత్రులు కాలు అయిపోయారేట,
1: అవును,
0: అట్టి సమయంలోన
1: అలాగే
0: హావక రావణాసురు తెలు రణసుప్రాతి
1: అప్పుడు
0: హావక పిండివాటలు పట్టుకొని వచ్చిందట,
1: అలాగే
0: పిండివాటలు పట్టుకొని వచ్చి ఎప్పుడైతే ఎదిరిపాదు చూసిందో చూసి గొక్కరమని నిర్ఘాంతం అయిపోయి
1: ఏమన్నా
0: అప్పుడు ఏమన్నా పగల దూరని

0: ఎప్పుడైతే హా ఒక గోళమని గోలు పెట్టి హా ఒక రావణాసురుడు సెల్లు రణసుప్రత అంతా నా కొడుకుని చంపిని దుర్మార్గులు ఎవరు
1: ఎవడని
0: అని
1: అలాగే
0: సూర్య చంద్ర రాజులు
1: అలాగే
0: హా ఒక చంద్ర రాజులకి
1: అవును
0: అలాగా
1: అవును
0: ప్రార్థించుకొని
1: వచ్చి
0: సమయంలో వెళ్తాడుకి
1: ఒక
0: రామనాసులు కనబడుతున్నాడట
1: రామనాసులు కనబడుతున్నారు
0: రామనాసులు కనబడతాడుకి ఒక బాళ్ళు మర్చిపోయి ఇప్పుడైతే వీళ్ళ సంతాలు చూసిందో వీళ్ళు ఉప్పు రూపాలు చూసిందో నన్ను పెళ్లి చేసుకోమంటుందట
1: హా ఒక సూర్పణాతి
0: సూర్పణాతి రాముడి కాడికి వెళ్ళి
1: అవును
0: నన్ను పెళ్లి చేసుకో
1: పెళ్లి చేసుకో
0: అంతప్పుడు
1: అప్పుడు
0: హా ఒక రాముడు అన్నాడట
1: అలాగే
0: నాకన్నా చిన్నోడు నా తమ్ముడు లస్రాస్వామి ఉన్నాడు
1: అవును
0: మా తమ్ముడు లస్నాసం చేసుకుని నాకు వివాహం అయిపోయింది
1: అవును
0: నేను పెళ్లి చేసుకోండు
1: అవును
0: మా తమ్ముడు చేసుకుంటాడు అక్కడికి వెళ్ళమని
1: అలాగెళ్ళమని
0: అంతప్పుడు
1: నమ్మను
0: నువ్వేదైనా సరే నాకేదో కాగితం రాసి ఇస్తే బాగుంది అంతే అప్పుడు నేను బీపు తిరిగి నేను రాస్తాను అంటాడు
1: శ్రీరామచంద్రుడు
0: శ్రీరామచంద్ర అంతప్పుడు
1: అప్పుడు
0: తమ్ముడు అలా అసలా శివుని ముక్కులు కోసి చేతులు పెట్టి
1: అబ్బాబా
0: దిక్కుడు గారు చెప్పుకోమని రాసి పెట్టేశాడు
1: రాసి ఆ ఒక్క సూర్పనాథ బీపు మీద శ్రీరామచంద్రుడు ఆ ఒక్క ఈపు పైన చెవుల ముక్కలు కోసి చేతన పెట్టమని ఆ ఒక్క మహనబాబుడు వచ్చాము శ్రీరామచంద్ర పాపగా అప్పుడు సూర్పనాథ పరుగు పరుగున వచ్చి ఏం
0: చేస్తున్నాడుకోమంటుందట
1: ఏం చేసింది
0: ఇగో మీ అన్న రాశాడు కావాలంటే చూసుకో
1: చూసుకోమని
0: పెళ్లి చేసుకోమంటాను
1: అలాగే
0: అప్పుడు చూసినాడట మహానుభావుడు
1: అలాగే
0: చూసి అప్పుడు హా ఒక లస్రాస్వామి చెవులు ముక్కులు కోసి చేతులు పెట్టి దిక్కుని గారు చెప్పుకోమని హా ఒక
1: పంపించాడు
0: అప్పుడు ఎవరు ఓరన్నోరు మాయా

0: ఎలాగని కూడా హావక రామణాసురుడు పట్టణం హావక రామణాసురుడు దగ్గరికి వెళ్ళి ఆవక మహాతల్లి అన్నా రావణ చూడు వాళ్ళ పేరు రామలక్ష్మణులట, ఎటు నిండి వచ్చారు,
1: ఎవరు నిండి వచ్చారు,
0: ఏ దేశం నిండి వచ్చారు, ఏ పట్నం నిండి వచ్చారు,
1: అవును
0: చెవులు ముక్కలు కోసి నా చేతులు పెట్టారన్న
1: దిక్కులు గారు చెప్పుకోమంటారు,
0: చెప్పుకోమని నాకు ఆజ్ఞనిచ్చారు నా అన్నాని ఆ అన్నతో చెప్తాడు హావక రామణాసుడు. రామణాసుడు
1: రామణాసుడు ఏమంటాడు,
0: వచ్చిన కోపము అంతింత కాక ఆ మహానుభావుడు ఒకరి రూపం అయిపోయి హావక రామణాసుడు చెప్పడట ఒకరి రూపం అయిపోతాడు. ఆవక మహాతల్లి ఇట్టి విధంగా చెప్పగా అప్పుడు కూడా ఆవక రామణాసుడు మేనమామని ఎలాగ పిలుస్తుండ్రా, మావారు

0: ಅರಿಯತ್ತ ತನ್ನ ತನ್ನತ್ತ ಜಲ್ಲುತ್ತ ತನ್ನ.
1: ಇಂತವರೆಕು ರಾಮಾಯಣಲು ಸೂರ್ಪನಕ ಶ್ರೀ ಪಾಲಿನ ಆದಿನಾರಾಯಣರು ಬೃಂದ ವಾರಿ ತಪ್ಪಡಿಗೊಲು ವಿನ್ನಾರು. ಇಂದ್ರತೋ ಈನಾಟಿ ಜಾನಪದ ಸಂಗೀತಂ ಸಮಾಪ್ತಂ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:33 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 3:23.6 అనగా 927 kHz సాయంత్రం ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు 102 MHz ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై ఈనాటి మీడియం వేవ్ సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. సమయం 5 గంటలు దాటి 14 సెకండ్లు. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎప్పటిలాగే యువతకి, యువతకు సంబంధించిన అనేక అంశాలు, అనేక వారి భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి, కెరీర్కు సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. మరి ఎప్పటిలాగే ఈరోజు కూడా యువవాణిలో ప్రస్తుతం అందరికీ సుపరిచితం, చాలా స్పీడ్గా, జెట్ స్పీడుల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేది, అంటే దీన్ని తెలుగులో మనం కృత్రిమ మేధస్సు అంటాం. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రస్తుతం మనకి ఉన్నటువంటి లాభాలు ఏమిటి, ఇది ఏ ఏ రంగాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ముఖ్యంగా యువతకు ఎంతవరకు ఉపయోగకరం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఏమేమి చేయాల్సి ఉంటుంది, వీటిని ఏ విధంగా అభ్యసించడం, నేర్చుకోవడం, తద్వారా కెరీర్లో ఎటువంటి అవకాశాలు యువతికి ఉన్నాయి అన్న విషయాల గురించి ఈరోజు యువవాణిలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించిన వివరాలను తెలుసుకోబోయే ముందు యువవాణిలో మీ అందరి కోసం ఒక చిత్రగీతం ప్లే చేస్తున్నాను. మల్లీశ్వరి చిత్రం నుండి కుమార్ సాను, సునీత పాడిన పాట.

మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు అనేది మానవుల వలె ఆలోచించే, నేర్చుకునే మరియు నిర్ణయాలు తీసుకునేటటువంటి కంప్యూటర్ వ్యవస్థల సాంకేతికత అన్నమాట. ప్రస్తుత సమాజంలో వివిధ రంగాల్లో ఏ విస్తృతంగా ఉపయోగించబడుతుంది, ముఖ్యంగా వైద్య రంగాన్ని గనక చూసినట్లయితే వ్యాధులను నిర్ధారించడంలో చాలా ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్లను విశ్లేషించి క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది గుర్తిస్తుంది. తద్వారా ఎవరైతే రోగులు ఉన్నారో వారికి ప్రారంభ దశలోనే రోగాలను గుర్తించడం, వ్యాధులను గుర్తించడం ద్వారా వాటిని మందులతో తొందరలోనే ఔషధాలతో నయం చేయడానికి సమయం కూడా కుదురుతుంది. అలాగే ఔషధాల ఆవిష్కరణలో కూడా కొత్త మందుల తయారీ ప్రక్రియను మరియు వాటి పరిశోధనలను వేగవంతం చేస్తుంది. మనకి తక్కువ సమయంలోనే పరిశోధనలు చేసి కొత్త రకం మందులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడానికి ఏఐ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకా వ్యవసాయ రంగాన్ని చూసినట్లయితే పంటల సంరక్షణ, అంటే మన డ్రోన్ల ద్వారా పంటలను పరిశీలించి తెగుళ్ళు మరియు వ్యాధులను గుర్తిస్తుంది. అలాగే దాన్ని అరికట్టడానికి కూడా ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. వాతావరణం అంచనా వేస్తుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, నేల తేమ ఎంతో ఉందో అంచనా వేసి రైతులకు సమాచారాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ

ద్వారా మనకి అందుతుంది. ఇక మరిన్ని విషయాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకోబోయే ముందు యువవాణిలో మరొక చిత్రగీతం వింటారు. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి ఎంఎం కీరవాణి సుమంగిలి పాడిన పాట.

ఎస్, మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. మరి యువవాణిలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు టెక్నాలజీ గురించి. అయితే తర్వాత విద్యారంగానికి వస్తే వ్యక్తిగత అభ్యాసం అన్నమాట. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన పాఠ్య ప్రణాళికలను ఏఐ ద్వారా రూపొందిస్తుంది. అలాగే వారి సందేహాలను నివృత్తి చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులు ప్రశ్నలకు 24/7 24 గంటలు తక్షణమే సమాధానాలను మరియు వివరాలను విత్ ప్రూఫ్స్ అన్నమాట ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇక రవాణా రంగంలో కూడా స్వయం చాలిత వాహనాలు, అంటే డ్రైవర్ అవసరం లేని టెస్లా వంటి అటానమస్ సెల్ఫ్ డ్రైవ్ కార్ల నిర్వహణకు కూడా ఈ ఏఐ టెక్నాలజీనే తోడ్పడుతుంది. ఇక అంటే రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ వల్ల మనకు ప్రస్తుతమైతే ఫారెన్ కంట్రీస్లో కూడా ఇవి ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి, డ్రైవర్లెస్ కార్స్ అన్నమాట. అంటే డ్రైవర్ లేకుండానే అవి మనల్ని గమ్యస్థానాలకు చేర్చేటటువంటివి. అలాగే మన ఇండియాలో కూడా ఇవి మరి కొద్ది సంవత్సరాల్లో, కొద్ది నెలల్లో కూడా మన ఇండియాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక ట్రాఫిక్ నియంత్రణ విషయానికి వస్తే నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి సిగ్నల్

వ్యవస్థలను ఆటోమేటిక్గా గుర్తిస్తుందన్నమాట ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా. అలాగే మనకి రెగ్యులర్గా వర్చువల్ అసిస్టెంట్లు, గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి మరియు అలెక్సా వంటి వాయిస్ కమాండ్ల ద్వారా కూడా ఇవి పనిచేయడం జరుగుతుంది. మరి ఏఐ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు

యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్ వంటి మనకు నచ్చిన వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా ఇది రికమెండ్ చేస్తుంది. మీ ఫేవరెట్ ఏంటి అనేది కూడా అది మీ అభిరుచులను బట్టి డిసైడ్ చేస్తుంది అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే బ్యాంకింగ్ మరియు వ్యాపార రంగాల్లో కూడా ఇది చాలా టెక్నికల్గా చాలా వరకు ఉపయోగపడుతుంది. సమయాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎక్కువ పని జరిగేటట్లు ఈ AI ద్వారా, ఈ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండడం ద్వారా మనకి తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
6: ప్రకటనలు విన్నారు కదా, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. మనసంతా నువ్వే చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

ఇక బ్యాంకింగ్ మరియు వ్యాపార రంగంలో ఏఐ టెక్నాలజీ దాని పనితీరు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఫ్రాడ్ డిటెక్షన్ అన్నమాట, బ్యాంకు ఖాతాల్లో జరిగే సైబర్ మోసాలను, అనధికారిక లావాదేవీలను తక్షణమే ఏఐ అనేది గుర్తిస్తుంది. చాట్ బాట్స్, కస్టమర్ల సమస్యలకు కంపెనీల వెబ్సైట్లలో చాట్ ద్వారా ఆటోమేటిక్గా సమాధానాలను ఇవ్వడం జరుగుతుంది. ఇది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మనకు ఈ ఆన్సరింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మరి అనేక రకాలుగా ఇది అనేక రంగాల్లో ఏఐ అనేది ప్రస్తుతం విస్తరించిన తరుణంలో యూత్ తెలుగులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏఐ కోర్సులను నేర్చుకోవడానికి ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉంది. ప్రభుత్వం కూడా కొన్ని కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఏఐ ఫర్ ఆల్, ఇదేంటంటే భారత ప్రభుత్వం ఇంటెల్ మరియు ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ద్వారా అందించబడే ఉచిత కోర్సు అన్నమాట. ఇది 4.5 గంటలు స్వయంచాలక, అంటే సెల్ఫ్ పేస్డ్ కోర్సు. ఇది ఏఐ ప్రాథమిక అంశాలను

సులభంగా వివరిస్తుంది. అంటే బిగినర్స్ అంటాం కదా, ఏ స్టార్టింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ లేదా టీసీఎస్ ఐఆన్ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే యువతలో ఏ అక్షరాస్యతను పెంచడం, దాని గురించిన అవగాహన కల్పించడం, తద్వారా యువతను ఏ దిశగా ప్రోత్సహించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం. ఇక మరొకటి తెలుగు ఏఐ బూట్ క్యాంప్. ఇది విద్యార్థులు, సృష్టికర్తలు, క్రియేటర్స్ మరియు వ్యాపారవేత్తల కోసం రూపొందించబడిన 21 రోజుల ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఏఐ టూల్స్ యొక్క శక్తిని తెలుగులోనే అర్థం చేసుకోవడానికి, అప్లై చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీనికోసం వివరాలకు తెలుగు ఏఐ బూట్ క్యాంప్ .com అనే వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకుని ఈ కోర్సును కూడా మనం పొందవచ్చు. అలాగే మరొకటి జనరేటివ్ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ తెలుగు అన్నమాట. అంటే ఈ కోర్సు పైథాన్, డేటా సైన్స్ మరియు జనరేటివ్ ఏఐ జనరేటివ్ అంశాలను కవర్ చేస్తుంది. దీనికోసం courses.frontlinesedutech.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ కోర్సు వివరాలను తెలుసుకుని వాటిని ఏ విధంగా ఆ కోర్సును మనం స్టడీ చేయొచ్చు అన్న దాని గురించిన వివరాలను పొందవచ్చు. సో యువవాణిలో ఇప్పుడు మరొక చిత్రగీతం వింటారు. ఆనంద్ చిత్రం నుండి KS చిత్ర హరిహరన్ పాడిన పాట.

చిత్రగీతం విన్నారు కదా. మరి ఈవేళ యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు కదా. మరి నేటి యువత కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా విస్తృతంగా మన అన్ని రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది, అలాగే డే బై డే డెవలప్మెంట్ అనేది టెక్నికల్గా జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ రంగంలో, అన్ని రంగాల్లో, వైద్య రంగాల్లో అన్నిటిలో కూడా ఇది ఉపయోగపడుతుండడం వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా దీనిపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు యువత దీన్ని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి దీనిపై అందరూ కాన్సన్ట్రేట్ చేస్తారని ఆశిస్తూ ఈవేళ యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మరి సమయం 5:30 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మా పదం మీ భావం కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ అలాగే ఎఫ్ఎం 102 MHz పై వింటారు.
1: 10 లక్షలు ఇవ్వండి.
2: పెద్ద పెద్ద కవితలు, అద్భుతమైన కవితలు చదివే సమయం వచ్చేసింది. మరి మీరు కూడా ఇంకా పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దారం పదంతో కవితలు రాసి పంపించేసేయండి. మా ఫోన్ నెంబర్, మా వాట్సాప్ నెంబర్ 6304767674. సో ఈరోజు దారం పదంతో కవితలు రాసి పంపించమని చెప్పేశాను. చాలా చాలా కవితలే ఉన్నాయి. మొదటిగా వచ్చిన కవిత ఏంటో చూసేద్దాం. వీరేంద్ర వైజాగ్ నుంచి పంపించారు. ఆశలు పోగేసుకుని కనిపించని దారంతో మిన్నంటేను పతంగాన్నే చూడు, గాల్లో విహంగాన్నే వివరిస్తున్న నిన్ను వదిలి వెళ్ళాలని, జాలి లేని నిన్ను చూస్తే బాధేస్తుంది దారంతో చెట్లకు ఉరివేశావని, ఏ ఆధారం లేని నీకు దారి కావాలని, నీ మెడలో పూసనైపోయాను దారం పోగుతో, నీ జడలో మల్లెల మాలలో కనిపించని దారాన్ని నేనే, నీ చీరకు ముడిసరుకును నేనే, నీ మణికట్టుకు కంకణాన్ని నేనే, నీవు ధరించిన నల్ల పూసల్లో దారాన్ని నేనే అంటూ, ఆధారాన్ని నేనే అంటూ పంపించారు. నిజంగా చాలా చాలా బాగుందండి. దారం వాడిస్తే ఎవరు ఏం కవితలు రాస్తారప్పా అని అనుకున్నాను, కానీ మొదటి కవితే అద్భుతంగా ఉంది. సో ఇలాగే మిగిలిన కవితలు కూడా మనం చూద్దాం. కానీ ఫస్ట్ అయితే ఐ సినిమా నుంచి పూలనే కునికేమంటూ పాటని మీ అందరి కోసం ప్లే చేస్తున్న హరిచరణ్ అండ్ శ్రేయా ఘోషల్ వాయిస్లో.

సమాపదం మీ భావంలో దారంతో వర్డ్ అన్నా కానీ చాలా ఉన్నాయి కవితలు. చూద్దాం నెక్స్ట్. రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి పంపించారు. దారం శ్రీమాతకి ఐదోతనం, పూలదండలో దాగుండేది దారం, భారతమాత నుంచి భగవంతుడి దాకా దారంతో అల్లే వస్త్రధారం, మహిళా మంగళసూత్రానికే ఆయనించి అల్లింది ఈ దారం, దారంతో చిన్ననాటి అగ్గిపెట్టి దారం కట్టి రెండు వైపులా సెల్ ఫోన్ లాగా వాడుకునే దారం, వేద మంత్రాలతో పసుపు పచ్చని దారంతో నా భార్యకి ఆధారమే మా ఇద్దరి జీవితాన్ని అల్లుకున్న దారం అంటూ రాశారు. చాలా బాగుందండి మీ కవిత కూడాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కవిత వచ్చేసి పలక సత్యనారాయణ పాతకొట్టం నుంచి.

ఎగిరే గాలిపటానికి దారం ఆధారం, పువ్వుల దండగా గుచ్చాలి అంటే వాటికి దారం ఆధారం, వరుడు నుదుటిన బాసికం కట్టాలంటే కావాలి దారం, పవిత్ర మాంగళ్యానికి మూడు ముడులు వేయాలి అంటే కావాలి పసుపు రంగు దారం, మనం నిత్యం వేసుకునే బట్టలు కుట్టాలంటే కావాలి దారం, కావాలి దారం ఆధారం, చిన్నపిల్లలు బొంగరానికి చుట్టాలంటే కావాలి దారం ఆధారం, అలాగే మొలతాడు మొదలుకొని ఊయల తాడు వరకు, చేతికి కట్టుకునే కాశీ తాడు వరకు కావాలి దారం ఆధారం అంటూ రాశారు. చాలా బాగుందండి. దారం దేనికి ఆధారమో మొత్తం అన్నీ రాసేశారు. నెక్స్ట్ మునగపాక నుంచి నాగేశ్వరరావు గారు, పత్తి పోగుల నుండి పుట్టిన ప్రాణం, వలువలను అల్లిన కరుణాంతరం, దండలో పూలను కలిపేటి బంధం, పతంగులను ఆకాశాన నిలిపేటి బంధం, అంతేకాదు ఆది మానవుడు ఆకులు చర్మాలు ధరించే స్థాయి నుండి నేటి నాగరికత వరకు దారమే ఆధారం అని చెప్పొచ్చు అని రాశారు. బాగుంది, మీ కవిత కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక కవిత కూడా చదివేస్తాను. కీర్తన మధురవాడ నుంచి పంపించారు. దారం చిన్నది సన్నమైనది, కానీ కనిపించకుండా దానిది ఆధారం ప్రాముఖ్యమైనది, బంధంను కాపాడుతుంది. పువ్వుల మధ్య దాగిన గాలిపటం వెనుక దీని ప్రాధాన్యము చెప్పకనే చెబుతుంది. దారం వంటి సున్నితమైన బంధాలను కాపాడుకోవాలి మనం అంటూ రాశారు. మీరు కూడా చాలా బాగానే రాశారు. మరి నెక్స్ట్ ఒక పాట వినేసి మిగిలిన కవితలు కూడా చూద్దాం. జానకి రాముడు సినిమా నుంచి నా గొంతు శృతిలోన అంటూ పాట మీ అందరి కోసం.

దారంతో మరి నెక్స్ట్ కవిత ఎవరు పంపించారంటే జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్న కుమార్, హనుమంత సూర్యప్రకాష్, ఆదిలక్ష్మి, తేజ, సునీ, లహరి పంపిస్తున్నారు. వాళ్ళు పంపించిన కవిత, జీవితంలోని బంధాలకు, ఆశలకు, జ్ఞాపకాలకు మరియు కష్టాలకు ఒక ఆధారం. ప్రతి ఆలోచన మన ఒక పోగుగా మారి గుండెల్లో నిశ్శబ్ద వస్త్రాన్ని వేస్తుంది. నువ్వు లేని ఈ ఏకాంతపు లోగిల్లో నీ గుర్తుల దారమే నన్ను సజీవంగా ఉంచింది. నీ దారం అనే చేదు నిజం కన్నుల నుండి బాష్పాలే రాలుతూ చెక్కిళ్ళ తీరాన్ని చెమ్మగా చేరుతుంది. ఓదార్పుల చేతులు ఎంతగా తడుస్తున్నా అనంతదారులే కారిపోతుంది, నిరాశ వైపు నన్ను తోస్తుంది అంటూ రాశారు. చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కె సత్యారావు తుమ్మలపాల నుంచి పంపించారు, పూలదండలో దారం పూలను కలిపి ఉంచుతుంది, అదే దారం తాళి రూపంలో భార్యాభర్తలను జీవితాంతం కలిపి ఉంచుతుంది. మన భారతదేశ వసుదైవ కుటుంబం అనే మాట ప్రపంచమంతా కలిసికట్టుగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటూ రాశారు. నెక్స్ట్ మానాపురం నుంచి రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి పంపించారు, పూలదండలో అంతర్లీన రూపం ముడి వెయ్యడానికైనా తెంపి పారేయడానికైనా ఆధారం దారం, మనసులతో పాటు మనుషుల్ని కలిపి కుట్టడానికి, చెదిరిన దూరాన్ని బంధాల్లో అల్లడానికి దారం లాంటి అదృశ్య రూపం ఎప్పటికీ అవసరమే అంటూ రాశారు. చాలా చాలా బాగుంది మీరు పంపిన కవిత కూడాను. అండ్ మరొక కవిత చదివే ముందు ఒక పాటను అయితే ప్లే చేసేస్తూ ఉన్నా, నువ్వు వస్తావని మూవీ నుంచి పాటల పల్లకిలో అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట మీకోసం.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171792999.

చిరిగిన మనుషుల్ని కుట్టే శక్తి ఉంటుంది. ముత్యాలను కలిపితే హారం అవుతుంది, మనుషుల్ని కలిపితే బంధం అవుతుంది. గాలిలో ఎగిరే గాలిపటానికి దారమే దిశ చూపిస్తుంది. జీవితం అనే చీరలో దారమే అందాన్ని నేస్తుంది. కనిపించేది సన్నని తీగైనా దారి ఉండేది అనుబంధం, దాగి ఉండేది అనుబంధం. ఒక దారం తెగితే వస్త్రం విడిపోతుంది, ఒక నమ్మకం తెగితే హృదయం విడిపోతుంది. అమ్మ చేతిలో దారం అయితే ప్రేమ, చెల్లి చేతిలో రాఖీ అయితే బంధం, కళాకారుడి చేతిలో దారం అయితే సృష్టి. మనిషి జీవితంలో దారం అంటే అనుబంధ గీతం అంటూ రాశారు కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్ బుచ్చిరాజుపాలెం నుంచి రాశారు ఎన్ఏడి. సో చాలా చాలా అద్భుతంగా రాశారండి అందరు కూడాను. దారం కోసం కవితలు అవిను, నేను కూడా చాలా హ్యాపీ. అసలు దారంతో ఏం రాస్తారా అనుకున్నాను, కానీ మొత్తం అసలు జీవితాన్నే రాశారనిపించింది నాకు. ఈరోజు మా పదం విభావం ఇంతటితో సమాప్తం. ఆకాశ

కూడాను దారం కోసం కవితలు అవిను. నేను కూడా చాలా హ్యాపీ, అసలు దారంతో ఏం రాస్తారా అనుకున్నాను, కానీ మొత్తం అసలు జీవితాన్నే రాశారనిపించింది నాకు. ఈరోజు మా పదం విభావం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: రాజస్థాన్లోని ఉదయ్పూర్ భువానాలో గల భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి ఒప్పంద ప్రాతిపదికన వివిధ వైద్య పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ ప్రకటన ద్వారా ఫుల్ టైం మరియు పార్ట్ టైం స్పెషలిస్టులు మరియు సీనియర్ రెసిడెంట్లను ఎంపిక చేయనున్నారు. విభాగాలు ఆర్థోపెడిక్స్, పల్మనరీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్, గైనకాలజీ, ప్యాథాలజీ, సర్జరీ, ఆప్థాల్మాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇవి మొత్తంగా విభాగాలుగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ 12 పోస్టులు, ఫుల్ టైం స్పెషలిస్ట్, పార్ట్ టైం స్పెషలిస్ట్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 19. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంబీ, ఎంఎస్, డిఎన్బి లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి: స్పెషలిస్టులకు గరిష్టంగా 67 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్లకు 45 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు ఫుల్ టైం స్పెషలిస్టులకు 114,955 రూపాయలు, సీనియర్ లెవెల్లో 133,802 రూపాయల వరకు వేతనం ఉంటుంది. పార్ట్ టైం స్పెషలిస్టులకు పని గంటల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. సీనియర్ రెసిడెంట్లకు 67,700 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 2026 మే 18 తేదీ. వేదిక కాన్ఫరెన్స్ హాల్, ఈఎస్ఐసి ఆసుపత్రి, ఉదయ్పూర్, రాజస్థాన్. మరొక ప్రకటన: కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 15 మే వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ 1, సూపర్వైజర్ ట్రైనీ ఎలక్ట్రికల్ 1 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 2. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 ఏప్రిల్ 30 నాటికి 27 సంవత్సరాలు నిండి ఉండాలి. జీతం నెలకు 61,152 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.cochinshipyard.in. చివరి తేదీ 2026 మే 15. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: విశాఖపట్నం కేంద్రం.

జిల్లా న్యాయ సేవల అథారిటీ కార్యాలయం న్యాయ సేవా సదన్ జిల్లా కోర్టుల ప్రాంగణం విశాఖపట్నం నందు న్యాయ సేవలు జిల్లా న్యాయ సేవల అథారిటీ గౌరవనీయ భారత సుప్రీంకోర్టులో 21, 22, మరియు 23 తారీఖు ఆగస్టు నెల ఈ సంవత్సరంలో జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ గురించినటువంటి ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిన తేదీల్లో 21 దేశవ్యాప్తంగా వివాదాల సామరస్యం కోసం సుప్రీంకోర్టు చర్యను నిర్వహించబోతున్నారని, ఇది 21, 22, మరియు 23 ఆగస్టు 2026 సంవత్సరంలో ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహించడంతో ఇది ముగుస్తుందని తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్న విషయాలను సంబంధిత ఆధారిత పరిష్కార యంత్రాంగాల ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది గౌరవనీయ సుప్రీంకోర్టు. రాష్ట్ర, జిల్లా, తాలూకా మరియు హైకోర్టు స్థాయిలో న్యాయ సేవా సంస్థల మధ్యవర్తిత్వ కేంద్రాలలో సమావేశాలు నిర్వహించబడతాయని, అలాగే ఈ సమావేశాల్లో పరిష్కారానికి రావడానికి శిక్షణ పొందిన మధ్యవర్తులు మరియు న్యాయ సేవా సంస్థల అధికారులు సహాయం చేస్తారని కూడా తెలియజేయడం జరుగుతుంది. పార్టీలు మరియు వారి న్యాయవాదులు సూచించిన గూగుల్ ఫామ్ను పూరించి తమ అభ్యర్థనను సమర్పించవచ్చునని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ సంబంధిత గూగుల్ ఫారం కోసం www.sci.gov.inలో అందుబాటులో ఉందని న్యాయ సేవా సంస్థ వారు తెలియజేస్తున్నారు. ఇక భారత సుప్రీంకోర్టులో నిర్వహించబడే ప్రత్యేక లోక్ అదాలత్ గురించిన సాధారణ ప్రజలకు చేరేలా ఈ ప్రకటనను గౌరవనీయ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు.

సమాచారవాణి విన్నారు. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ శాఖ వారి పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇక ఉష్ణోగ్రతలు. వాల్టేరులో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సిలో బిఎస్సిలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది, దాదాపు 14-18% ఉంటుంది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజు తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాను. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ లో ప్రత్యేక ఆర్ఎండి సౌకర్యం స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్

0: ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ధ విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు వర్చువల్గా భూమి పూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3 దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ 3 దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21 ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22 తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apshe.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,990 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27 తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటీకి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యా సంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21 తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్. సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీసిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుంది.

0: ఉందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈ వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వైశ్విక అనిశ్చితతాయాః ఆర్థిక సమాహ్వానానాం చ మధ్యే బ్రిక్స్ దేశాః రచనాత్మికాం భూమికాం నిర్వహంతీతి భారతేన దృఢతయా ప్రతిపాదితం. నవదిల్ల్యాం అద్య ద్విదివసీయ బ్రిక్స్ విదేశ మంత్రిణాం సమ్మేళనస్య ఆరంభః అభవత్. శ్వః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆబుధాబీ యాత్రాయాః సమయే భారత UAE దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ అగ్రిమస్తరే నయితుం సజ్జతే స్తః. కాంగ్రెస్ దళస్య నేతా విడి సతీశన్ వర్యః కేరళం రాజ్యస్య ముఖ్యమంత్రి భవిష్యతి. భారతస్య నిర్వాచనాయోగేన స్పష్టం యథార్థంచ మతదాతృసూచీం సునిశ్చేతుం షోడశ రాజ్యేషు త్రిషు కేంద్రశాసిత ప్రదేశేషు చ SIR ఇత్యస్య తృతీయ చరణస్య ఘోషణా కృతా. అపి చ అమెరికాదేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః తథా చీనదేశస్య రాష్ట్రపతిః షీ జిన్ఫింగ్ ఇత్యేషః చ బీజింగ్ నగరె మహత్వపూర్ణం వార్తాలాపం కృతవంతౌ. అథ వార్తా విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య నవదిల్ల్యాం బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య విదేశ మంత్రిభిః సహ మేళనం కృతం. రూస్ దేశస్య విదేశమంత్రి సర్గేయ్ లావరోవః, ఇరాన్ దేశస్య విదేశమంత్రి అబ్బాస్ అరాఘచి, దక్షిణాఫ్రికా దేశస్య విదేశమంత్రి రొనాల్డ్ లామోలా, బ్రాజిల్ దేశస్య విదేశమంత్రి మౌరో వియేరా ఇత్యాదయః అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ మేళనం కృతవంతః. ఇదముపవేశనం నవదిల్ల్యాం ప్రచలితే బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య సమ్మేళనానంతరం అభవత్. ततः पूर्वं विदेशमंत्री डॉक्टर एस जयशंकरः स्वस्य प्रारंभिके भाषणे उक्तवान् यत् वैश्विक व्यवस्थायाः केन्द्रस्थाने शान्तिः सुरक्षा च अस्ति. सः अवदत् यत् अद्यतनीयाः संघर्षाः केवलं संवादस्य कूटनीतेः च महत्त्वं प्रदर्शयन्ति. सः अवधानं दत्तवान् यत् वर्तमानसंघर्षाः आर्थिक अनिश्चितताः వ్యాపారస్య తంత్రజ్ఞానస్య ఋతుదశా సమాహ్వానాని చ వైశ్విక పరిదృశ్యం నిర్మీయంతే తథా చ అస్మిన్ విషయే బ్రిక్స్ దేశాః రచనాత్మక స్థిరతాం చ ఆనేతుం మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. డాక్టర్ జయశంకరః సహభాగి దేశానాం తేసాం ఉపస్థిత్యై బ్రిక్స్ సంరచనాయాః అంతః సహకారం సుదృఢీకరణాయ నిరంతరం ప్రతిబద్ధతాయై చ ధన్యవాదం ప్రదదాత్. ఊర్జాయాః, ఆహారస్య, ఉర్వరకస్య, స్వాస్థ్య సురక్షయాః చ విషయే నైకే దేశాః నిరంతరం సమాహ్వానానాం సమ్ముఖీకరణం కుర్వంతః సంతీతి మంత్రిణా ఉక్తం. శ్వః శుక్రవాసరే అబుధాబీనగరే యదా ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః UAE దేశస్య రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం భవిష్యతి. తదా భారత్ UAE దేశయోః మధ్యే దృఢం సహభాగిత్వం అగ్రిమస్తరే నయితుం సజ్జతా అస్తి. ఉభౌ నేతారౌ సమగ్ర సామరిక సహభాగిత్వస్య పూర్ణవ్యాప్తిః సమీక్షితవంతౌ తథా చ అనేకేషాం మహత్వపూర్ణానాం సంధేః ఆదానప్రదానస్య సాక్షిభూతౌ. ఔపచారిక సామరిక రక్షా సహభాగితాయాః కృతే కార్యం కర్తుం ఆశయపత్రం ఏవ సర్వాధికం పరిణామాత్మకం ఆసీతితి. ద్వైపాక్షిక సురక్షా సంబంధేషు ప్రముఖం సోపానమాసీత్. దశదినాని యావత్ ప్రచలితం ఉచ్చ నాటకీ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఈనాటి సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, మన ఫిట్నెస్ గురించిన కొన్ని విషయాలు, హెల్త్కి సంబంధించినవి, అలాగే వికాసం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన గురించిన వివరాలు, అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలతో పాటు 90 ఏళ్ల ఆకాశవాణి 90 ఏళ్ళు నింపుకున్న సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వర్ల గారితో, ఆకాశవాణితో వారి అనుబంధం గురించిన వారి మాటల్లో వివరాలు వింటారు, అలాగే కొన్ని చిత్రగీతాలు కూడా వింటారు.

మరి కార్యక్రమంలో ముందుగా మనం మాట్లాడుకోబోతున్నాం ఉల్లిపాయ. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఆనియన్ అని అంటాం కదా, ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల గుండెకి కూడా ఆరోగ్యం ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో కూడా ఉంటాయి, అలాగే ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయండి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అన్నమాట, అంటే ఫిల్టర్లా ఉపయోగపడుతుంది. ఇక మరి ఈ గుండె ఆరోగ్యంలో ఉల్లిపాయ ఫ్లావనాయిడ్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, మధుమేహన నియంత్రణలో కూడా ఉపయోగపడుతుందండి. ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని స్టడీస్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక పచ్చి ఉల్లిపాయ జలుబు కఫం వంటి సమస్యలను తగ్గించి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇచ్చి ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది అన్నమాట. ఇక ఉల్లిపాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే ప్రేగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మనకి అరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇక నిద్రలేమిని కూడా తీరుస్తుందండి. రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఉల్లిపాయ ఎముకల సాంద్రతను పెంచి ఎముకలకు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం చుండ్రు తగ్గించడానికి మరియు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉల్లిపాయలను పచ్చిగా సలాడ్లో తీసుకోవడం వల్ల ఎక్కువ పోషకాలు మనకు అందుతాయి. వండిన ఉల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచిదే, కానీ అధిక వేడిలో పోషకాలు తగ్గే అవకాశం మాత్రమే ఉంది. ముఖ్యంగా మనం ఉదయాన్నే కొంతమందికి టిఫిన్ బదులు చద్యాన్నం తినే అలవాటు కూడా ఉంటుంది కదా మనలో, వాళ్ళు ఈ ఉల్లిపాయను చద్యాన్నంతో చాలామంది మన పూర్వీకులైతే ఖచ్చితంగా

ఇది చేసి ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా ఉదయాన్నే వాళ్ళ పనులకు వెళ్లే ముందు టిఫిన్కి అల్పాహారానికి బదులుగా ఈ చద్దనంతో పాటు ఉల్లిపాయ నంచుకుని తినడం వల్ల ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిందనమాట. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం తరుణంలో మనం కూడా దాన్ని ఏదో ఒక రూపంలో మన బాడీలోకి కనుక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది, మన చేతుల్లో ఉంటుంది, మనం ఫిట్గా ఉంటాము అనడంలో ఎటువంటి సందేహము లేదు. మరి ఇది ఇవాళ ఫిట్నెస్ మంత్ర. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిత్రగీతం ప్లే చేస్తున్నాను. శ్రీమంతుడు చిత్రం నుండి సాగర్ సుచిత్ర పాడిన పాట.

మనం సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత వికాసం శీర్షికన ఈరోజు తెలుసుకోబోతున్నారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన. అసలు పరంపరాగత్ కృషి వికాస్ యోజన అంటే ఏమిటి? భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా 2015లో ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక పథకం ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సాంప్రదాయ పద్ధతుల్లో పర్యావరణానికి హాని కలగకుండా పంటలు పండించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఈ పథకం లక్ష్యాలు ఏంటి అంటే, రసాయన రహిత వ్యవసాయం చేయడం, రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయనాలను వాడకుండా సేంద్రీయంగానే వ్యవసాయాన్ని చేయాలి అనే నినాదం అన్నమాట. అలాగే తద్వారా ఏమవుతుంది, భూసార రక్షణ, మితిమీరిన కెమికల్స్ వాడకడం వల్ల దెబ్బతిన్నటువంటి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మళ్ళీ తిరిగి దాన్ని పాత పద్ధతికి తీసుకురావడం, అలాగే రైతుల ఆదాయం పెంపు, దీని ద్వారా నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా మార్కెట్లో రైతులకు మంచి ధర లభించి వారు ఆర్థికంగా వారికి పరిపుష్టి కలుగుతుందన్నమాట. ఇక క్లస్టర్ ఆధారిత విధానం, రైతులు సమూహాలుగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఉమ్మడిగా సేంద్రీయ వ్యవసాయం చేయించడం. ఈ పథకం కింద రైతులు వ్యక్తిగతంగా కాకుండా ఒక సమూహంగా ఏర్పడాలన్నమాట. సాధారణంగా 50 లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులు కలిసి 50 ఎకరాలు, దాదాపు 20 హెక్టార్ల భూమితో ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసుకోవడం. 2 హెక్టార్ల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తారు. దీనికి ఆర్థిక సహాయం ఏ విధంగా ఉంటుంది అంటే, 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం నుండి మద్దతు ఉంటుంది. ఈ పథకం కింద చేరిన రైతులకు సేంద్రీయ ఇన్పుట్లు, విత్తనాలు, సాగు పద్ధతులపై శిక్షణ మరియు బ్రాండింగ్ కోసం 3 ఏళ్ల పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. రైతులు పండించిన పంటను సేంద్రీయ ఉత్పత్తిగా సులభంగా ధృవీకరించడానికి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, PGS అనే తక్కువ ఖర్చుతో కూడిన సర్టిఫికేషన్ విధానాన్ని కూడా అందిస్తారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60:4 నిష్పత్తిలో భరిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే, రైతులు నేరుగా పోర్టల్ ద్వారా ఒంటరిగా దరఖాస్తు చేసుకోలేరు. ఆసక్తి గల రైతులు తమ పరిధిలోని స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో సంప్రదించి క్లస్టర్ సమూహంలో భాగస్వాములు కావడం ద్వారా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. మరి పథకం గురించిన మరింత సమాచారం, వివరాలు తెలుసుకోవడానికి అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ లేదా అగ్రికల్చరల్ పోర్టల్ను పరిశీలించి మరిన్ని వివరాలను రైతు సోదరులు పొందవచ్చు. మరి ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం ఉద్దేశ్యం, లక్ష్యాలు, అలాగే దాని ఉపయోగాల గురించి రైతు సోదరులకు ఇవాళ తెలుసుకున్నారు కదా. మరి మీ అందరి కోసం మరొక చిత్రగీతం, పిల్ల జమీందార్ చిత్రం నుండి కార్తీక్ చిన్మయి పాడిన ఈ పాట.

0: மதுரம் மதுரம் பருவம்.
1: సాయం సమీరం కార్యక్రమంలో మరి తర్వాతి అంశం ప్రేరణ. కళలు కంటే సరిపోదు, దాన్ని నెరవేర్చుకోవాలనే తపన మనలో ఉండాలి. అయితే అదంత సులభం కాకపోవచ్చు, ప్రతి చోట విజయం సాధించలేకపోవచ్చు. అయినా పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యమనేది ఏదీ ఉండదు అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్. ఈ అంతరిక్ష సంస్థ చేపట్టిన ఎన్నో ప్రతిష్టాత్మక స్పేస్ మిషన్లలో భాగమై రాకెట్ ఉమెన్గా పేరు తెచ్చుకున్నారు ఆమె. తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు. మంగళయాన్ మిషన్ ప్రయోగ సమయంలో ఆమె ధరించిన చీరను అమెరికా వాషింగ్టన్ డీసీలో స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శించారు. అంతరిక్ష రంగానికి చెందిన వస్తువులు పరికరాలెన్నో కొలువుదీరిన ఈ మ్యూజియంలో నందిని ధరించిన చీరను ప్రదర్శనకు ఉంచడం భారతీయ స్త్రీ శక్తికి నిదర్శనమంటూ అనేక మంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొనియాడారు. అలాగే మ్యూజియం నిర్వాహకులు కూడా అభినందించారు. దీంతో ఈ రాకెట్ ఉమెన్ కథ దేశవ్యాప్తంగా అందరి మనలను పొందింది. తమిళనాడులో పుట్టి పెరిగారు నందిని. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. తండ్రి ఇంజనీర్ కాగా తల్లి గణిత ఉపాధ్యాయురాలు. వీరిద్దరి క్రమశిక్షణలో పెరిగిన తాను ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. ఈ లక్ష్యంతోనే ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేసి

నందిని. అయితే తనకు అంతరిక్షంపై ఆసక్తి ఏర్పడటంతో చిన్నతనం నుండి సైన్స్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ ఇష్టంతోనే సైన్స్ ఫిక్షన్ సినిమాలు సీరియల్స్ ఎక్కువగా చూసేవారంట. వాటిలో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సీరియల్ చాలా చాలా ఆమెకు నచ్చిందట. మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సీరియల్ స్ఫూర్తితోనే అంతరిక్ష రంగం పట్ల తనకు ఆసక్తి కూడా పెరిగిందట. తన కుటుంబం అంతా ఈ సీరియల్కు వీరాభిమానులు అయ్యారు. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవారట నందిని. అలాగే అపోలో 13 సినిమా కూడా చాలాసార్లు చూడటం జరిగింది. మరి ఈ చిత్రం ద్వారా నాయకత్వ లక్షణాలు, బృంద పనితీరు వంటి అంశాల గురించి తెలుసుకోగలిగారు అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు నందిని. కొడితే ఏనుగు కుంభస్థలానే కొట్టాలన్నట్లు చదువు పూర్తయ్యాక ఇస్రోలోనే చేరాలనుకున్నారు నందిని. పట్టుదలతోనే ఇందులో శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించారు. తన 20 ఏళ్ల కెరీర్లో సుమారు 14 పైగా స్పేస్ మిషన్లో భాగమై వాటి విజయంలో కీలక పాత్ర పోషించారు. వీటిలో ప్రతిష్టాత్మకమైన మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ 1, అంగారక గ్రహ అన్వేషణ కోసం ఈ స్పేస్ రాకెట్ను ఇస్రో 2013 నవంబర్లో ప్రయోగించింది. ఈ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్గా, మిషన్ డిజైన్ డిప్యూటీ డైరెక్టర్, ఆపరేషన్స్ డైరెక్టర్గా వ్యవహరించారు నందిని. ఈ మిషన్ విజయవంతమవడంతో ఈ మహిళా శాస్త్రవేత్త పేరు అప్పట్లోనే దేశవ్యాప్తంగా మార్మోగింది. 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో స్పేస్ మిషన్లో భాగమయ్యి వీటన్నింటిలోకెల్లా మార్స్ మిషన్ ప్రత్యేకమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మంగళయాన్ విజయం, ఇందులో భాగమైన మహిళా బృందానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకుని వచ్చింది. పనిలో ఉన్న మజా ఏంటో వారికి రుచి చూపించిందట. అప్పటి ప్రధాని వారితో కరచాలనం, నాసా ప్రశంసలు ఇవన్నీ మరపురాని మధురానుభూతులే అంటుంటారు నందిని. ఈ విజయం తర్వాత చాలామంది మహిళలు అంతరిక్ష రంగంలో రావడం మొదలుపెట్టారు అంటూ మార్స్ మిషన్తో తనకున్న అనుబంధాన్ని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు నందిని. దీంతోపాటు చంద్రయాన్ 3కి ప్రాజెక్ట్ మేనేజర్గా, మిషన్ డిజైనర్గా వ్యవహరించిన నందిని నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన NISAR శాటిలైట్ మిషన్కి సిస్టమ్ లీడ్గా కూడా సేవలందించారు. ఆమె చీరకు అరుదైన గుర్తింపు లభించింది. మంగళయాన్ విజయంతో నందిని వార్తల్లో నిలవడమే కాదు, ఈ ప్రయోగం రోజున ఆమె ధరించిన ఎరుపు రంగు చీరకు తాజా అరుదైన గౌరవం దక్కింది. ఆమె Washington DCలోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఈ చీరను ప్రదర్శనకు ఉంచారట. అంతరిక్ష రంగానికి చెందిన వస్తువులు, పరికరాలు ఎన్నో కొలువు దీని మ్యూజియంలో ప్రదర్శించిన ఈ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని మ్యూజియం అధికారిక ఇన్స్టా పేజీలో కూడా పోస్ట్ చేయడం వైరల్గా మారింది. మార్స్ మిషన్ విజయవంతమవడంతో నందిని కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మార్స్ను చేరిన తొలి ఆసియా దేశంగా, ప్రపంచంలో 4వ దేశంగా భారత్ నిలిచింది. ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలు ధరించిన చీరలు వారి ఔన్నత్యాన్ని, అంతరిక్ష రంగంలో భారత మహిళల విజయాన్ని సూచిస్తున్నాయి అంటూ నందిని బృందాన్ని కొనియాడారు మ్యూజియం నిర్వాహకులు. ఇలా అపారమైన మేధా సంపత్తి, శాస్త్ర సాంకేతికతపై తనకున్న పట్టు, నాయకత్వ పటిమతో దేశ అంతరిక్ష రంగంలోనే రాకెట్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న నందిని ప్రముఖ వక్త కూడా. ఈ క్రమంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించేలా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ ఉంటారామె. ప్రస్తుతం ఆయా స్పేస్ మిషన్లకు సంబంధించిన ప్రణాళికలను రచించడం, వాటికి కృత్రిమ మేధను జోడించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరి నందిని హరినాథ్ ఈవేళటి మన ఇన్స్పిరేషన్, ప్రేరణ అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా. ప్రస్తుతం అందరూ కూడా మరి నందిని హరినాథ్ని అందరిలాగే ఇన్స్పిరేషనల్గా తీసుకుని వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ తర్వాత మరొక చిత్రగీతం వింటారు. రంగం చిత్రం నుండి శ్రీరామ్ పాతసారథి బొంబాయి జయశ్రీ పాడిన పాట.

0: చిత్రగీతం విన్నారు కదా. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వరరావు గారు వారి మాటల్లో విందాం.
1: నా పేరు బి వెంకటేశ్వర్లు. ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల్లో విశ్రాంత సహాయ సంచాలకులు మరియు కార్యక్రమ విభాగాధిపతిని. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణిలో వివిధ హోదాల్లో సుమారు 37 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సేవలందించే భాగ్యం కలిగినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఆకాశవాణి కడప, విజయవాడ, విశాఖపట్టణాల్లో నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినప్పటికీ నాకు ఎంతగానో నచ్చిన మెచ్చిన కేంద్రం ఆకాశవాణి విశాఖపట్నం. అనుకోని అదృష్టంగా 2017 నుంచి 2021 వరకు సుమారు 4.5 వసంతాలు ఆకాశవాణి విశాఖలో పనిచేసే మహద్భాగ్యం నాకు కలిగింది. ఎన్నో వైవిధ్య భరితమైనటువంటి కార్యక్రమాల్ని రూపొందించి అందించడంలో ఆకాశవాణి విశాఖకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. విజ్ఞాన, వినోద, సంగీత, సాహిత్యాది కార్యక్రమాల్ని ప్రసారం చేయడంలో ఆకాశవాణి విశాఖపట్నానికి తనకు తానే సాటి. మంచికి, మర్యాదకి పేరుగాంచినటువంటి ఆకాశవాణి విశాఖపట్నంలో కార్యక్రమ అధికారిగా, కార్యక్రమ విభాగాధిపతిగా ఎన్నో జనరంజక కార్యక్రమాల్ని రూపొందించి అందించే భాగ్యం నాకు కలిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల వాసులది ఓ ప్రత్యేక జీవనశైలి. వారి జీవనశైలికి అనుగుణంగా ఆకాశవాణి విశాఖపట్నం కార్యక్రమాలని వారి జీవితాల్లో ఓ భాగంగా విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందించడంలోనూ, సంస్కృతిని ప్రోత్సహించడంలోనూ ఏజెన్సీ ప్రాంతవాసుల కోసం గిరిసీమలు, అలాగే శాంతి పథం అనేవి నాకెంతో నచ్చడమే కాకుండా స్వయంగా ఆ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం నాకు కలిగింది. మారుమూల ప్రాంతాల గిరిజన వాసుల జీవన శైలిని తెలుసుకుని వాళ్ల సాంప్రదాయ వంటకాలని స్వయంగా రుచి చూసి వారి సాంప్రదాయ నృత్యాల్లో పాలుపంచుకొని కార్యక్రమాలని రూపొందించే మహద్భాగ్యం నాకు కలిగింది ఈ ఆకాశవాణి విశాఖపట్నం ద్వారా. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాస్త్రం పట్ల నాకున్నటువంటి ప్రవేశం, పరిజ్ఞానాన్ని సానబట్టి ఎంతోమంది శ్రోతలకి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అందించే భాగ్యం కూడా కలిగింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విశాఖపట్నం

0: మునుముందు మరిన్ని వైవిధ్యభరిత జనరంజక కార్యక్రమాల్ని అందించాలని, భారతదేశ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకోవాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్, చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
2: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు కదా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారాల్లో 7:15 పల్లెసీమల్లో 90వ వసంతాల ఆకాశవాణితో అనుబంధం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు, శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు ఉంటాయి. అనంతరం మిరియాల సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఉద్యాన పరిశోధనా కేంద్రం అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి డాక్టర్ ఎస్ ఫణీంద్ర గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత వ్యవసాయ సమాచారంలో ప్రస్తుతం వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామార్తి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఇక రాత్రి 10:30 ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, పసిడి కాంతుల బృందగానం, రచన శ్రీ పేరాల భరత శర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనిలో శ్రీ రాజరాజేశ్వరి అష్టకం, కనకధారా స్తోత్రం, అనంతరం నాట్యకలం ఉంటాయి. 6:30 చింతన శీర్షికన ఖురాన్ సూక్తులు ఉంటాయి. వ్యాఖ్యాత శ్రీ షేక్ మక్బూల్. 6:30 పొలం పనుల్లో మెట్ట రైతులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఉదయ సమీరాల్లో నేటిమాట శీర్షికన బ్రిటిష్ సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్ వారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అలాగే మల్లాది సుబ్బమ్మ స్త్రీవాద రచయిత వారి వర్ధంతి సందర్భంగా కొన్ని వివరాలు ఉంటాయి. ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి శ్రీ గురువిల్ల అప్పన్న నాదస్వర విద్వాంసులు, ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వారి మాటల్లో ఉంటుంది. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, ఆక్యుపంక్చర్ వైద్య విధానం అవగాహన గురించి ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్ కాశీ మహంతి సునీత గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి బిఎన్ పద్మిని. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. 8:30 వార్తా వ్యాఖ్య ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి నారాయణ బృందం చే నాదస్వరం ఉంటుంది. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్బిఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి ఉంటుంది. అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి

అలనాటి మేటి కార్యక్రమం అరణ్య గీతం డాక్యుమెంటరీ ఫీచర్ ఉంటుంది. రచన డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ కుమారి కె కామాక్షమ్మ, శ్రీమతి పివి శేషారత్నం, శ్రీ ఎం తులసీదాస్. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరి కాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు.

టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగులు రాగా వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరి

0: పాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారితో శ్రీ నన్నం మధు గారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధు గారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ పాలాడు సత్యనారాయణ. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ జాలం ఉపకులపతిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, భారతదేశం వ్యవసాయక దేశం. 60% మంది రైతులు వ్యవసాయ రంగం మీదే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక మాధ్యమాలు ఎంతో ఇతోధికంగా మనకు ఉపయోగపడి చెప్పచ్చు. ప్రముఖంగా చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1936 నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ 90 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆకాశవాణి ఇతోధికంగా ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. రైతు సేవలో ఆకాశవాణి 90 సంవత్సరాల సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆకాశవాణి ఏ విధంగా రైతులకు ఉపయోగపడిందన్న అంశం మనం స్థూలంగా చూసినట్టయితే, ఒకప్పుడు అంటే దాదాపు 70, 80, 90 సంవత్సరాల క్రితం ఎలాంటి మాధ్యమాలు, టీవీలు లేనప్పుడు మనకి ఈ తరంగాల ద్వారా, ఆకాశవాణి ద్వారా అందించేటువంటి విజ్ఞానము అనేక రూపాల్లో, అది విద్య రూపం అవనండి లేదా వ్యవసాయ మెలకువలు అవనండి, యావత్ భారతదేశ జనాభాకి మిక్కిలి దగ్గరైనటువంటి సాధనంగా ఉండే, అలాంటప్పుడు ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ మోగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా ఆకాశవాణిలో వచ్చేటువంటి మెలకులు, సూచనల్ని తప్పనిసరిగా పాటిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ఈ మెలకులు ఎంతో ఉపయోగపడినాయి. ఆ విధంగా రైతుకి ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి చేసినంత సేవ ఏ మాధ్యమం ఇప్పటికీ కూడా చేయలేదని నా భావనగా నేను చెప్తాను. దాని కారణం ఆకాశవాణి కొన్ని కోట్ల జనాభాకి ఇది వెళ్ళటము, వాటి మెలకుల్ని పాటించడము రైతుకి ఎంతో విధంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అటు ప్రభుత్వ పథకాలు అవనండి, శాస్త్రవేత్తలు అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవనండి, లేదా వ్యవసాయ శాఖ అందించే సూచనలు అవనండి, లేదా ఇతర అంశాలన్నీ కూడా రైతు ముంగిట ఈ ఆకాశవాణి చిన్న రేడియో ద్వారా రైతుకి అందినటువంటి సందర్భం ఉంది. కాబట్టే దీని యొక్క సేవ అంత అద్భుతమైన సేవగా నేను వర్ణిస్తాను. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా ఆకాశవాణి చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు, రైతుకి ఉపయుక్తంగా ఉండేటువంటి కార్యక్రమాలు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. ప్రతి ఉదయము మనం పొలం పనులు అనే కార్యక్రమం 6:30 నుంచి 6:45 సుమారు 10 నిమిషాలు ఈ కార్యక్రమం అవనండి, లేదా పల్లె సీమల కార్యక్రమం సాయంత్రం

మనకి ఏదైతే 6:30 నుంచి 6:50 నిమిషాలకి సుమారు 20 నిమిషాలు జరపటం, అలాగే వ్యవసాయ సూచనలు ముఖ్యంగా 6:50 నుంచి 7 గంటల మధ్య వ్యవసాయ సూచనలు అవనండి, లేదా పంట సీమల కార్యక్రమం 7:30 నుంచి 7:45 సుమారు 30 నిమిషాలు అందించడం, ఈ కార్యక్రమాలు అన్నీ కూడా రైతు విధిగా ఈ కార్యక్రమాల కోసం వేచి చూసి ఇచ్చేటువంటి సూచనల్ని పాటించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేకం జరిగినాయి. అలాగే వ్యవసాయ పాఠశాల కూడా ప్రతి సోమవారం మనకి 7:30 నుంచి 7:45 మధ్య ముఖ్యంగా వ్యవసాయ పాఠశాలలో శాస్త్రవేత్తలు అవని లేదా నిష్ణాతులు అవనండి వారు అందించేటువంటి పాఠశాలలో 30 నిమిషాల కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా రైతులకి చాలా ఉపయుక్తంగా ఉండేది. అనేక మెళుకులు ఈ వ్యవసాయ పాఠశాల ద్వారా మనం రైతులకు అందజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, తద్వారా రైతుల యొక్క ఆదాయాన్ని కూడా పెంచుకునేటువంటి సందర్భం ఉన్నాయి. వీటితో పాటుగా క్షేత్రంలో అంటే టీవీ స్టూడియోలో కాకుండా క్షేత్రంలో కూడా వచ్చి బయటకు వచ్చి అనేక కార్యక్రమాలు ఆకాశవాణి వారు గత 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవి కిసాన్ మేళాలు అవ్వచ్చు, లేదా వ్యవసాయ యూనివర్సిటీ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాఖ మీటింగ్ అవ్వచ్చు, డిఎల్సిసి మీటింగ్ అవ్వచ్చు, లేదా ఏదన్నా రైతు దినోత్సవాలు అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా ఎక్కడంటే ఏ కార్యక్రమాలు ఉన్నా అక్కడికి ఆకాశవాణి సిబ్బంది వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేయటం, కార్యక్రమాల్ని మళ్ళీ అందరికీ రైతులకి అందించే విధంగా పబ్లిసిటీ చేయటం కూడా చాలా ముఖ్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అవుట్రీచ్ ప్రోగ్రాంలో అంటే రైతుకి దగ్గరగా చేరి కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి అందించడంలో ఆకాశవాణి వారు చాలా గొప్ప సేవ చేశారని చెప్పొచ్చు. ఇవే కాకుండా ఒకప్పుడు ఏ మాధ్యమాలు ముఖ్యంగా పేపర్ ప్రింట్ మీడియా కూడా అంతగా లేనప్పుడు అంటే దాదాపు 1975 ముందు చూసుకున్నట్టయితే అటు దూరదర్శన్ కానీ టీవీలు కానీ లేదా డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ లేనప్పుడు 1975 కంటే ముందుగా చూసుకున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏమి వచ్చినా ఆల్ ఇండియా రేడియో అనే మూలం ఈ ఆకాశవాణి అంత ఇదిగా ప్రజానీకంతోనికి మమేకమైనటువంటి కార్యక్రమాలు మనం అనేకం చూసాం. ఆ మమేకంలో భాగమే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి ఆకాశవాణి సేవ గత 90 సంవత్సరాల నుంచి చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మీకు ఇంకా అనేక కార్యక్రమాలు అటు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు అవ్వచ్చు, వారి సూచనలు కూడా ఆకాశవాణి కార్యక్రమాలతో తీసుకెళ్ళటం, అలాగే ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా రైతులు తీసుకెళ్ళటం, అలాగే మార్కెట్ ధరలు ఏ మార్కెట్ కమిటీల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో యావత్తు ఆంధ్రప్రదేశ్లో వివిధ పంటల్లో మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించడం ద్వారా వారు పండించినటువంటి పంటని మనం తదనుగుణంగా అమ్ముకోవటానికి కూడా ఈ సూచనలు కూడా చాలా ఉపయుక్తంగా ఉన్నాయని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ విధంగా ఏంటంటే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుకి ఇతోధికంగా అనేక కార్యక్రమాల్లో ఈ ఆకాశవాణి చేదోడు వాదోడుగా ఉండటం రైతుకి ఒక నమ్మదగ్గ మాధ్యమంగా ఈ ఆకాశవాణి కూడా ఉందని నేను చెప్తున్నాను. నాకు కూడా ఈ ఆకాశవాణితోటి అనేక సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. దాదాపు నేను 34 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి అది రైతులకి అందజేయాలంటే మాకు ఇమీడియట్గా కనపడేది ఆకాశవాణి. కాబట్టి ఈ ఆకాశవాణిలో అనేక 100ల కొద్ది కార్యక్రమాలు మేము చేయటం, ఆ కార్యక్రమాలని రైతులకి తగిన విధంగా ఆకాశవాణి చేరవేయటం వల్ల అటు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి లేదా ఇతర అంశాలు కూడా మెళుకులు కూడా రైతుకి వెనువెంటనే చేరవేయటం వల్ల వాటిని అవలంబించి రైతు ఇతోదికంగా లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆకాశవాణి ఒక మంచి మాధ్యమంగా పనిచేయటం అనేది ఒక శుభ పరిణామం. అలాంటి ఆకాశవాణి అనేక మార్పులకు గురైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో రేడియోలో వచ్చినటువంటి మార్పులు తదనుగుణంగా వారు కూడా మారటం, ఆ విధంగా ఇంకా కనెక్టివిటీ రైతులకు ఉండే విధంగా అనేక నూతన కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది హర్షణీయం. ఇంకా మార్పు చెంది ఇంకా ఇది రైతులకు ఇతోధికంగా చేరుతుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా నాకు కూడా ఈ ఆకాశవాణితో అనేక మంది వ్యక్తులతోటి అనుబంధం ఉంది. తుమ్మల బోస్ గారు అవనండి, ప్రత్యేకించి హనుమంతరావు గారు అవనండి, అలాగే రత్నాకర్ బాబు గారు కానివ్వండి, విజయ కుమారి వీరంతా కూడా ఏంటంటే రైతులతోటి మిళితమయ్యి రైతుకి ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని వివిధ కార్యక్రమాలు అది పొలం పనుల ద్వారా కానీ పల్లె సీమల ద్వారా కానీ లేదా వ్యవసాయ సూచనలు కానీ లేదా పంట సీమలు ఇలా వ్యవసాయ పాఠశాలలో రైతులకు అవసరమైనటువంటి గుర్తించి వీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ ఆకాశవాణికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆకాశవాణికి విస్తృతమైనటువంటి ప్రాచుర్యం రావటం, ఆ విధంగా ఆకాశవాణి యొక్క సేవల్ని మనందరం కూడా గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న

0: అటువంటి ఆకాశవాణికి మా తరపున, ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అనేక మార్పులు డిజిటల్ యుగంలో వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి ముఖ్యంగా రైతులకి లేదా ప్రజలకి చొరవలో ఉండటానికి అనేక మార్పులు పరిణామాలు చెందుతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. కాబట్టి వన్ వే కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో నుంచి ఇంకా ఇంటరాక్టివ్ మోడ్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఆకాశవాణి తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి కార్యక్రమాలు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారికి. వారి యొక్క సమగ్రత, వారు ఏదైతే విషయ సేకరణ చేసి అటు మార్కెటింగ్ కానీ విత్తనం ఎంపిక కానీ ఈ విషయాలను ఒక సమగ్రంగా ఆలోచించి రైతులకు అందించడం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రాంతీయ ఔచిత్యం అంటే స్థానిక పంటలు, స్థానిక సమస్యల ఆధారంగా వారు అనేక కార్యక్రమాలు చేయటం కూడా ఆకాశవాణి యొక్క ప్రాంతీయ ఔచిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాప్తి, వారు అనేక గ్రామాలకి, మారుమూల గ్రామాలకు కూడా ఆకాశవాణి సేవలు అందించడం అనేది చాలా హర్షణీయం. అలాగే నిజాయితీ, నిక్కచ్చితనం, ముఖ్యంగా వారు ఇచ్చేటువంటి విషయం ఏదైతే రైతులకు అందజేస్తున్నారో దాంట్లో 100% కరెక్ట్నెస్ ఉండి, స్వచ్ఛత ఉండి, నిజాయితీ ఉన్నటువంటి కార్యక్రమాలు అందించడం వల్ల ఇలాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా విషయాన్ని డైరెక్ట్గా రైతుకు అందించడం కూడా ఒక రకంగా నిజాయితీగా చెప్పొచ్చు. అదేవిధంగా భాషా సామీప్యం కూడా, అంటే రైతు తన మాతృభాషలో తన యాసలో ఏ విధంగా రైతుకు అందించాలో కూడా తదనుగుణంగా యాసలో కూడా అందించడం వల్ల ఈ భాషా సామీప్యం కూడా ఈ ఆకాశవాణి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా అందటం వల్లే ఈరోజు ఆకాశవాణి రైతులు జీవితాల్లో వెలుగును నింపిన ఒక జ్ఞాన దీపుగా మనం చెప్పుకోవచ్చు. భారత రైతాంగంతో కలిసి ఒక ఆత్మీయ ప్రయాణంగా ఈ 90 సంవత్సరాలు జరిపిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రైతులకు ఒక మిత్రుడిగా, ఒక మార్గదర్శిగా, ఒక ఉపాధ్యాయుడిగా నిలిచిందని చెప్పడానికి నాకు ఆనందంగా ఉంది. అటు గ్రామీణ అభివృద్ధికి కానీ, వ్యవసాయ ఉత్పత్తి పెంపుకు కానీ, రైతు సంక్షేమం కోసం కానీ అందించినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పొచ్చు. ఈ విధంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సూత్రాన్ని ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా అవలంబన చేసుకుని ఆ విధంగా రైతులకు అందించడం వల్లే ఈరోజు మన భారతదేశంలో రైతాంగం కూడా వర్గంగా చెప్పాలంటే హరిత విప్లవం ద్వారా ఏదైతే ఫలాలు ఆశించామో, ఫలాలు పొందామో, ఆ హరిత విప్లవ ఫలాలను కూడా ఆకాశవాణి అప్పుడు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ రోల్, అంటే బాగా చురుకైన పాత్ర వహించడం వల్ల హరిత విప్లవానికి నాంది పలికినటువంటి కారకాలు, రకాలు, అలాగే రైతుకి అవలంబించవలసినటువంటి మెలుకులు కూడా అప్పటికప్పుడు చాలా ఎక్కువగా చెప్పడం వల్ల ఈ ఆకాశవాణి ద్వారా మనకి వివిధ జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ పథకాన్ని కూడా రైతులకు అందించడం, హరిత విప్లవానికి నాంది పలికిన సూచనలు, అనేక కారకాలను రైతులకు చేరవేయటం ద్వారా ఈరోజు ఈ భారతదేశ ఆహార స్వావలంబన ఏదైతే సాధించామో దీంట్లో ఆకాశవాణి పాత్ర ప్రముఖమైంది చెప్పడానికి గర్వపడుతున్నాను.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు మీరింతవరకు విన్నారు.
2: కార్యక్రమంలో తర్వాత మిరియాల సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఉద్యాన పరిశోధన కేంద్రం అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి డాక్టర్ ఎస్ ఫణీంద్ర గారి ప్రసంగం వింటారు.
3: రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మిరియాల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. మిరియాలు సుగంధ ద్రవ్య పంటలలో రాజుగా ప్రసిద్ధి పొందిన విలువైన వాణిజ్య పంట. మిరియాలు మన తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా పర్వత శ్రేణులలోని పాడేరు, అరకు, చింతపల్లి, అలాగే రంపచోడవరం ప్రాంతాల్లో ప్రధానంగా పండించే పంట. కానీ కీటకాలు, తెగుళ్ళు వల్ల పంటకు 30-50% వరకు నష్టం జరుగుతుంది. అలానే మంచి దిగుబడి రావాలంటే కేవలం ఎరువులు, నీటి నిర్వహణ సరిపోదు. పంటను కీటకాలు, తెగుళ్ళు, నేల సమస్యలు, వాతావరణ మార్పుల నుండి కాపాడటం అత్యంత అవసరం. ముందుగా సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. సమగ్ర సస్యరక్షణ అంటే రసాయనాలపై ఆధారపడకుండా సహజ, యాంత్రిక, జీవ పద్ధతులతో కీటకాలను నియంత్రించడం. ఇది పర్యావరణానికి హాని లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇస్తుంది. సస్యరక్షణ అంటే కేవలం మందులు పిచికారీ చేయడమే కాదు. ఇందులో తెగులు నిరోధక చర్యలు, సేంద్రియ పద్ధతులు, జీవ నియంత్రణ, అవసరమైతే మాత్రమే రసాయన నియంత్రణ, ఇవి అన్నిటినీ కలిపి అమలు చేయడం. ముందుగా

సస్యరక్షణ మొదలయ్యేది నాటే మొక్కల ఎంపిక నుంచే. తెగులు లేని తల్లి మొక్కల నుండి మాత్రమే కటింగులు తీసుకోవాలి. తోట పరిశుభ్రత కోసం చేయవలసిన పనులు: తెగులు వచ్చిన భాగాలను కత్తిరించాలి, కలుపు మొక్కలను నివారించాలి, పడిపోయిన ఆకులు కుప్పగా ఉంచకూడదు, మొక్క చుట్టూ గాలి వీచేలా ఉండాలి, దీనివలన శిలీంద్ర తెగుళ్లను తగ్గిస్తుంది. నీరు నిల్వ కాకుండా కాలువలు ఏర్పాటు చేయాలి. చెట్టు చుట్టూ నీరు నిలవకూడదు. ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, గడ్డి, గ్లారిసీడా ఆకులు మల్చింగ్గా వాడవచ్చును, కానీ మొక్క కాండానికి మల్చి తగలకుండా చూసుకోవాలి. అలానే సమతుల ఎరువుల నిర్వహణ, జీవ నియంత్రణ పద్ధతులు, రసాయన మందులను కేవలం చివరి దశలో మాత్రమే వాడాలి. మిరియాలను ఆశించే ప్రధానమైన కీటకాలు, అందులో ముఖ్యంగా పొల్లు పెంకు పురుగు, మొవ్వు తొలుచు పురుగు, పులుసు పురుగు, ఆకు కనుపు తామర పురుగులు, అలానే పొల్లు బీటిల్స్. ముందుగా మనం పొల్లు పెంకు పురుగు గురించి తెలుసుకుందాం. ఇది మిరియాల పంట నాశించు అన్ని కీటకాలలో ముఖ్యమైనది. దీనివల్ల 30-40% పంట నష్టం కలుగుతుంది. దీని ఉధృతి సముద్ర మట్టానికి 900 మీటర్ల కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల వీటి తల్లి పురుగులు ఒకచోట గుమికూడి లేత కొమ్మలను, ఆకులను, గెలలను గీకి తింటాయి. ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. ఆడపెంకు పురుగు లేత గింజలపై గుడ్లు పెడుతుంది. దాని నుంచి వచ్చే లద్దె పురుగులు ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. తెల్లటి లద్దె పురుగులు గింజల్లోని భాగాలను తిని గుల్లగా చేసి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. దీని బారిన పడిన గింజలు మొదట పసుపుగా, ఆకారికి నల్లగా మారిపోయి గట్టిగా నొక్కినప్పుడు తప్పలుగా అవుతాయి. లద్దె పురుగు ఒక గింజను పూర్తిగా తిన్న తర్వాత పక్క గింజను తింటుంది. ఆ విధంగా ఒక్కొక్క లద్దె పురుగు 3-4 గింజలు తింటుంది. బాగా ఎదిగిన లద్దె పురుగు 5 మిల్లీమీటర్ల పొడవుతో 20-30 రోజుల పాటు ఉంటుంది. అవి భూమిపై పడి కోశస్థ దశలోకి వెళ్ళి 6-7 రోజులు ఉంటాయి. ఈ పురుగు ఉధృతి సెప్టెంబర్-అక్టోబర్ మాసాలలో నీడ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. మిరియాల తోటలలో ముఖ్యంగా శుభ్రత పాటించాలి. కలుపు మొక్కలను తొలగించాలి. కీటకాలకు గురైన మొక్క భాగాలను తొలగించాలి. అలానే వాటిని నాశనం చేయాలి. స్టిక్కీ ట్రాప్స్లను ఏర్పాటు చేసుకోవాలి. ఫెరమోన్ ట్రాప్స్ కూడా వాడవచ్చును. జీవ నియంత్రణ భాగంగా బ్యూవేరియా, మెటారిజం వంటి సూక్ష్మజీవులను వాడుకోవచ్చు. దీని నివారణకు క్లోరోపైరిపస్ 0.05% అనే పురుగుల మందును సంవత్సరానికి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. 2వదిగా మొవ్వు తొలుచు పురుగు. ఈ పురుగు ఉధృతి 1-2 సంవత్సరాల వయసు గల లేత తోటలలో ఎక్కువగా ఉంటుంది. తల్లి రెక్కల పురుగులు అందంగా ఉండి మొదటి రెక్కల అడుగు భాగంలో నల్లగా ఉండి ముందు భాగంలో నారింజ రంగులో ఉంటాయి. గొంగలు పురుగులు బూడిద ఆకుపచ్చ రంగులో 12-14 మిల్లీమీటర్ల పొడవులో ఉంటుంది. అవి చేసేటటువంటి సొరంగాలలో 8-10 రోజులు కోశస్థ దశలో ఉంటాయి. దీని తల్లి పురుగులు గనులపై గుడ్లు పెట్టి, అలానే ఈ గొంగలు పురుగులు మొక్క లేత చిగులను తింటూ మొవ్వులోనికి ప్రవేశిస్తాయి. దీనివలన మొవ్వు నల్లగా మారి కుళ్ళిపోతుంది. తీగ పెరుగుదల లేక దిగుబడులు తగ్గిపోతాయి. అక్టోబర్ నెలలో కొత్త చిగులు ఏర్పడేటప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు ట్రైకోగామా కార్డులను వాడవచ్చు. అలానే క్లోరోపైరిపస్ 0.05% పురుగు మందులను సంవత్సరానికి 2 పర్యాయములుగా గెల తయారవ్వకముందు మరియు తయారైన తర్వాత పిచికారీ చేయాలి. దాని తర్వాత ఆకు కనుపు తామర పురుగుల గురించి తెలుసుకుందాం. వీటి ఉధృతి ఎత్తైన పర్వత శ్రేణి ప్రాంతాల్లో అలాగే వారుమడిలో ఉంటుంది. తామర పురుగు ఆకులను గీకి తినివేయటం వల్ల ఆకులు అంచులు కిందకు అలానే లోపలకు చుట్టుకొని కనుపులాగా మారిపోతాయి. తరువాత ఈ ఆకులు వంకర టింకరగా చిన్నగా సన్నగా దలసరిగా మారిపోతాయి. తల్లి మరియు పిల్ల పురుగులు ఈ కనుపులలో కలిసి సహవాసం చేస్తూ తల్లి పురుగులు నల్లగా 2.5-3 మిల్లీమీటర్ల పొడవులో ఉండి ఆకు కనుపులో చిన్న గుంపులుగా గుడ్లు పెడతాయి. ఇవి రోజులలో పొదిగి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. దీని జీవిత చక్రం 18-27 రోజుల్లో పూర్తవుతుంది. దీని నివారణకు 0.2% డైమిథోయిడ్ పురుగుల మందును పిచికారీ

చేసుకోవాలి. పులుసు పురుగు, దీని ఉధృతి ఎత్తైన పర్వతశ్రేణి ప్రాంతాల్లో, వయసు ఎక్కువగా ఉన్న తోటల్లో మరియు ముదురు నాడుమడిలో ఎక్కువగా ఉంటుంది. ఈ పంటను చాలా రకాల పులుసు పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. వాటిలో మసల్ పులుసు పురుగు మరియు కొబ్బరి పులుసు పురుగు ముఖ్యమైనవి. మసల్ పులుసు పురుగులు పొడవుగాను ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అలాగే కొబ్బరి పులుసు పురుగులు గుండ్రంగా గోరుడు రంగులో ఉంటాయి. ఇవి కదలకుండా ఒకే చోట ఆకులపై, అలానే కాండంపై మరియు గింజలపై ఉండి రసాన్ని పీల్చివేస్తాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పెరుగుదల ఆగిపోయి తీగలు ఎండిపోతాయి. ఎండాకాలంలో పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులను గమనించినట్టయితే డైమిథోయేట్ 0.05% పిచికారీ చేసి నివారించుకోవాలి. ఈ పురుగులే కాకుండా మిరియాల పంటను అప్పుడప్పుడు పిండినల్లి, తెల్లదోమ, పెనుబంక, సంచి పురుగు, కాండం తొలిచే పురుగు మరియు ఆకు తినే పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులన్నిటినీ రసాయనిక పురుగు మందులు వాడి నివారించుకోకపోవచ్చు, కానీ ఎగుమతి అవకాశాలు ఎన్నో ఉన్న ఈ మిరియాలలో పురుగుల మందుల అవశేషాలు అతి తక్కువగా లేదా లేకుండా చూసుకోవాలి. అందువలన మన రైతాంగం రసాయన పురుగుల మందుల స్థానంలో ఇతర నివారణ పద్ధతులైన జీవరసాయనాలు లేదా జీవ నియంత్రణ మొదలగు వాటిని పాటించి పురుగుల ఉధృతిని నివారించాలి. దిగుబడులను మరియు ఎగుమతి అవకాశాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిరియాలను ఆశించే ప్రధానమైన తెగుళ్ళు, వీటిలో ఫైటోప్తర మొదలుకొల్లు తెగులు, స్లోవిల్ట్, ఆకుమచ్చ తెగుళ్ళు మొదలైనవి కనిపిస్తాయి. ముందుగా మనం ఫైటోప్తర మొదలుకొల్లు తెగులు గురించి తెలుసుకుందాం. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులపై మొదట మట్టి రంగులో మచ్చలు ఏర్పడి తర్వాత పసుపు రంగుకు మారి ఆకులు రాలిపోతాయి. మొక్క మొదళ్ళు కుళ్ళిపోతాయి. నీరు, ఆహార పదార్థాల సరఫరా నిలిచిపోతుంది. దీనివలన ఆకులన్నీ రాలిపోయి మొక్క ముండెం మాత్రం మిగిలి మొక్క 20-30 రోజుల్లో చనిపోతుంది. దీని నివారణకు తెగులుకు లోనైన మొక్కలను పూర్తిగా తీసివేయాలి. తెగులు సోకని ఆరోగ్యవంతమైన మొక్కలను మరియు తెగులు తట్టుకునే రకాలైన పనియూర్ 5, ఐఏఎస్ఆర్ తేవం మరియు ఐఏఎస్ఆర్ శక్తి వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. మిరియాల పాదుల వద్ద తోటలలో నీరు నిలబడకుండా సరైన మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించుకోవాలి. మిరియాల తీగలలో ప్రతి సంవత్సరం భూమిపై పాకే రన్నర్ తీగలను తొలగించుకోవాలి. ఋతుపవనాల ప్రారంభానికి ముందు అంటే మే నెలలో మరియు ఋతుపవనాల తర్వాత ఆగస్టులో 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారితో పాటు 5 లీటర్ల ద్రావణాన్ని మొక్క మొదల దగ్గర పోయాలి. లేదా 2 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ మరియు డ్రించింగ్ చేసుకోవాలి. మొక్క మొదల నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు బోర్డో పేస్ట్ను పోయాలి. అలానే రిడోమిల్ గోల్డ్ 0.01% మందును ద్రావణంగా కలిపి మొక్కను పూర్తిగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలపై 0.3% పొటాషియం ఫాస్ఫోనేట్ మందును పైన చెప్పిన విధంగానే మే, ఆగస్టు మరియు అక్టోబర్ నెలలో పిచికారీ చేసుకోవటం ద్వారా తెగులను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అలానే ట్రైకోడర్మా హజ్యానం 50 గ్రాములను 1 కేజీ వేపపిండితో కలిపి సంవత్సరానికి 3 సార్లు అనగా మే నెల 2వ వారం, జూలై 1వ వారం మరియు సెప్టెంబర్ 2వ వారంలో మొక్కలకు వేయాలి. అదేవిధంగా 0.1% ఫెనామిడాన్ మ్యాంకోజెబ్ను అనే మందును సంవత్సరానికి 3 సార్లు వేర్లు తడిచేలా మొక్క దగ్గర పోయాలి. దీని తర్వాత మనం స్లో విల్ట్ గురించి తెలుసుకుందాం. ఈ స్లో విల్ట్ నులిపు పురుగు వలన ఏర్పడుతుంది. తెగులు సోకిన మొక్కల్లోని ముదురు ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. వేర్లపై బొడుపెలు కూడా కనిపిస్తాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 1 కిలో వేపపిండి, అలానే 50 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మొక్క చుట్టూ వేసుకోవాలి. మిరియాల పాదులను ఆశించే మరి ముఖ్యమైన కీటకాల్లో పొల్లు బీటిల్ మరొక ప్రధానమైన కీటకము. ఇది గింజలపై దాడి చేసి గింజలలోని లోపల భాగాన్ని తినేస్తుంది. దెబ్బతిన్న గింజలు లోపల ఖాళీగా మారి తేలికగా ఉండి పొల్లు గింజలుగా కనిపిస్తాయి. అలానే చిన్న రంధ్రాలు గింజలపై కనిపిస్తాయి. మిరియాల పాదులను ఆశించే మరి ముఖ్యమైన కీటకాలలో పొల్లు బీటిల్ మరొక ప్రధానమైన కీటకము. ఇది గింజలపై దాడి చేసి గింజలలో లోపల భాగాన్ని తినేసి దెబ్బతిన్న గింజలు లోపల ఖాళీగా మార్చి తేలికగా ఉండి పొల్లు గింజలుగా కనిపిస్తాయి. అలానే చిన్న రంధ్రాలు గింజలపై ఏర్పడతాయి. దీనివలన గింజల నాణ్యత తగ్గుతుంది. ఎండిన గింజలు తేలికగా ఉంటాయి. దీన్ని నివారించేందుకు

0: దెబ్బతిన్న కంకెలను మరియు గింజలను సేకరించి నాశనం చేయాలి. తోటను శుభ్రంగా ఉంచుకోవాలి. క్రింద పండ గింజలను తొలగించాలి. నీడను నియంత్రించి గాలి ప్రసరణ మెరుగుపరచాలి. 5% వేప నూనెను పిచికారీ చేసుకోవాలి. ముందుగా పుష్పించే దశలో, అలానే గింజ అభివృద్ధి దశలో తరచుగా పర్యవేక్షణ చేయాలి. సమతుల్య సేంద్రియ ఎరువులను ఇచ్చి మొక్కలను ఆరోగ్యంగా ఉంచాలి. నీడ నియంత్రణకు పాటించే ముఖ్యమైన పద్ధతులు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తీగలకు సరైన కాంతి అందేలా చూసుకోవాలి. దానికోసం సిల్వర్ ఓక్ లేదా పనస చెట్లు వంటి చెట్ల కొమ్మలను 2 సార్లు ఖచ్చితంగా కత్తిరించాలి. తద్వారా చెట్టు మొత్తానికి గాలి వీచేలాగా చక్కగా గాలి మొత్తం విస్తరిస్తుంది. దీని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ఇది మొక్క యొక్క పూతకు చాలా అవసరం. 2వది, శిలీంధ్రాల వ్యాధి నుంచి దారితీసే తేమను తొలగిస్తుంది. ఇప్పుడు మనం వేడిగాలుల సమయంలో మిరియాలలో పాటించవలసిన సేంద్రియ చర్యల గురించి తెలుసుకుందాం. నేలలో తేమను మందపాటి మల్చింగ్ 5 నుంచి 15 సెంటీమీటర్లు వాడాలి. ఎండబెట్టిన ఆకులు, వరిగడ్డి, కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు మొక్కల పొదల్లో వేసుకుంటే నేల ఉష్ణోగ్రత తగ్గిస్తుంది మరియు తేమ ఆవిరి కాకుండా నిలువ అవుతుంది. అలానే పశువుల ఎరువు, వెర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ పదార్థాలను మొక్కల పాదుల్లో వేసుకోవాలి. దీనివలన నేలకు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. సేంద్రియ నీటిపారుదల పద్ధతులు ఆచరించాలి. అనగా ఉదయం సాయంత్రం మాత్రమే నీటిని అందించాలి. సాధ్యమైన చోట బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్ నీటిని అందించాలి. నీటిలో జీవామృతం, ఘనజీవామృతం కలపాలి. దీనివలన నేలలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరిచి మరియు ఒత్తిడిని తట్టుకునే శక్తిని మెరుగుపరుస్తాయి. 3% పంచగవ్య స్ప్రేను 10 నుంచి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. సహజమైన నీడంచే చెట్లను వాడాలి. అడవిలో రాలిన ఆకులను మల్చిగా వాడుకోవాలి. తద్వారా నీటి ఆవిరి శాతం తగ్గుతుంది. అంతేకాక కలుపు మొక్కలు పెరగకుండా ఉంటాయి. 3% పంచగవ్యను 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. తెగులు లేదా కీటకాలు వచ్చిన తర్వాత మందు కాదు, ముందు నివారణే మంచి రక్షణ.
1: మీరు ఇంతవరకు మిరియాల సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఉద్యాన పరిశోధన కేంద్రం అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి డాక్టర్ ఎస్ ఫణీంద్ర గారితో వారి ప్రసంగం విన్నారు కదా. తర్వాత వ్యవసాయ సమాచారంలో ప్రస్తుతం వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి ఆర్ పార్వతి గారి ఇచ్చే సూచనలు సలహాలు వింటారు.
2: రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రస్తుతం వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు. దాల్వాలో వరి ఇంకా సార్వా తర్వాత అపరాల సాగు చేసిన తర్వాత తొలకరి వర్షాలకు నేలను బాగా దున్నుకోవాలి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో విధిగా పచ్చిరొట్ట సాగు చేసి కలి దున్నుకోవాలి. పంట కాలువలను, పంట పొలాల గట్లను బాగు చేసుకుని, అలానే మురుగు కాలువలను కూడా బాగు చేసుకుని వీలైనంత వరకు లోతుగా చేసుకోవాలి. పొలాల మధ్యలో మెరక ఉన్నట్లయితే కనుక కొంతమేర మట్టిని తొలగించుకోవడం వల్ల పొలం చదునుగా తయారవుతుంది. మన రాష్ట్రంలో ఎడగారు వరిని ప్రధానంగా దక్షిణ మండలంలో నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో 15 వరకు విత్తుకోవచ్చు అన్నమాట. ఎడగారు సాగు చేసే రైతులు స్వల్పకాలిక 120 నుంచి 125 రోజుల కాల పరిమితి రకాలైనటువంటి కాటన్ దొర సన్నాలు, చంద్ర MTU 1153, MTU 1293, MTU 1290, నెల్లూరు మషూరి NLR 3349, నెల్లూరు ధాన్య రాశి NLR 3354, NLR 3238, పాలిష్ బియ్యంలో అధిక జింక్ 24.7 PPM కల రకం అనమాట, భరణి NLR 3491, ఈ రకాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించడానికి పొడి విత్తనానికి 1 కిలో విత్తనానికి 3.0 గ్రాముల కార్బనిజం మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా లీటర్ నీటికి 1.0 గ్రాముల కార్బనిజం లేదా 1.5 మిల్లీలీటర్లు టెబికోనోజోల్ 38-39 SL కలిపిన మందు ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండే కట్టిన తర్వాత నారుమడిలో వేసుకోవాలి. నాటు పద్ధతికి ఎకరానికి 20-25 కిలోలు, పొడి విత్తనం వెదజల్లటానికి 24-30 కిలోలు, యాంత్రిక వరి సాగు విధానం, గొరుతో విత్తటం, బెంగాల్ నాటు ఇంకా తడి విత్తనం వెదజల్లడానికి 12-15 కిలోలు, డ్రమ్ సీడర్తో 10-12 కిలోలు, శ్రీ పద్ధతిలో అయితే 2 కిలోలు అవసరం పడుతుంది. 5

మీరు ఇంతవరకు ప్రస్తుత వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వ్యవసాయ సమాచారంలో భాగంగా శ్రీమతి ఆర్ పార్వతి గారు ఇచ్చిన సూచనలు విన్నారు కదా. పల్లె సీమలు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.
1: మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలి అంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: ముందుగా అందరికీ కూడా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
2: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణమేంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
3: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
2: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
3: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్ళీ 2 ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్, సంభాల్ అంటే హిందీ పదం ఇది, సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య, సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి 2 ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీసును నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ 3 పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందికి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు

0: క్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు. లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహాల్లో వాళ్లకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళు వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుగుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి అక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకమైన సంబాల్కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి. బాలికలు విద్యలో ముందుంటారు. బడికి వెళ్ళడం, నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని, వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత 2వ ముఖ్య ఉప పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గానీ లేదా గవర్నమెంట్ ద్వారా గానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని, కుటుంబాన్ని, తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి

అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే, మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు, హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గాని ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా

సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి భద్రతతో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా జరుపుతున్నట్లు తెలుసుకున్నా, అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య

0: వాళ్ళు చట్టరీత్యా నేరం అనే విషయాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి ఎక్కడైతే బాల్య వివాహానికి జరగడం కాదు జరగడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఈ కమిటీ అందరూ వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. తద్వారా మన దేశ సమగ్రాభివృద్ధికి ఈ వివిధ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతోంది. వీటన్నిటికీ మన కేంద్ర ప్రభుత్వం గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ పథకం అమలు ద్వారా మహిళల సాధికారతని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాము. ఈ పథకం కింద వివిధ శాఖలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మహిళలందరి కోసం ఈ మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మన మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. వినే ముందుగా
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: స్వరమాలికలో ముందుగా వినబోతున్న గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట అదుష్ చిత్రం నుండి హరిహరన్ రీతా పాడిన పాట.

స్వరమాలికలో తరువాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించగా శ్రీరామ్ ప్రభు గోపిక పూర్ణిమ పాడిన ఈ పాట నువ్వే కావాలి చిత్రం నుండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం కే శివశక్తి దత్త సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా సత్యయామిని పాడిన ఈ పాట బాహుబలి చిత్రం నుండి.

మీరు ఇంతవరకు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. స్వరమాలిక తిరిగి రాత్రి 9:30 వినవచ్చు. సమయం 8:15 వస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం చేయబడుతుంది.

0: ఉన్న జ్ఞాపకాలు.
1: అనంత ఆకాశవాణితో నా అక్షరానుబంధం. అనంత ఆకాశవాణి శ్రోతలకు అభివందనాలు. జగమే రంగస్థలీ జీవగమియే పడరాని

సాహితీ రంగస్థలంపై నా పద్యకవి పాత్రను ఇతోధికంగా ప్రోత్సహించి మరిన్ని మెలకువలతో తీర్చిదిద్దుకునేందుకు రసరమ్య రాగరంజితంగా జనరంజకంగా మలుచుకునేందుకు సదవకాశం కల్పించి అత్యంత ఆదరంతో అక్కున చేర్చుకున్న అనంత ఆకాశవాణి జననికి నా వినమ్రతాపూర్వక కైమోడ్పులు. 35 ఏండ్లు నిండెను.

స్థానిక సాంస్కృతిక కళాకేంద్రం లలిత కళా పరిషత్తులో కవి సమ్మేళనం జరిగింది. ఆశావాది, కోగిరి జయసీతారాం, శాంతినారాయణ వంటి ప్రముఖ కవులు తమ తమ స్వీయ కవితల్ని వినిపించిన సందర్భమది. నాది పద్య కవిత. సహజ ధోరణిలో రాగయుక్తంగా పద్యాలను ఆలపించాను. సభకు అతిథులుగా విచ్చేసిన ఆనాటి డిఐజి వెంకయ్య గారు, అనంత ఆకాశవాణి ప్రప్రథమ సంచాలకులుగా నియమింపబడిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇరువురు నా పద్య పఠనా విధానానికి ఆకర్షితులై ఆనందంతో అభినందించారు. శ్రీ వెంకయ్య గారు ఆ తర్వాత నా పద్య కవితాభిమాని అయి అప్పుడప్పుడు నన్ను తన బంగ్లాకు పిలిపించుకొని పద్యాలు పాడించుకునేవాళ్ళు. ఇక అనంత పద్మనాభరావు గారు నా స్వీయ పద్య కవితాగానని విని కేవలం అభినందించడమే కాకుండా నాకు ఒక అపూర్వమైన కానుకగా హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ప్రజాపతి, అదే ప్రజోత్పత్తి నామ సంవత్సర ఉగాది పద్యాలు ఆలపించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో నాగసూరి వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉంది. మన అనంత ఆకాశవాణి ప్రారంభం కాకముందే, అంటే కార్యక్రమ ప్రసారాలు జరగకముందే 14/2/91 తేదీన ఆధికారిక ఉత్తర్వు ప్రతిపై మొట్టమొదటి సంతకం చేశారు పద్మనాభరావు గారు. ఈ తీరున చూస్తే నేను అనంత ఆకాశవాణి మొదటి సాహిత్యకారుడుగా లేదా కళాకారుడుగా గర్వించను, కానీ స్మృతిపథంలో మెదలినప్పుడంతా మురిసిపోతూ ఉంటాను. ఆనాడు 91 ఫిబ్రవరి 22న హైదరాబాద్ ఆకాశవాణి ఆధ్వర్యమున రవీంద్ర భారతిలో రసజ్ఞ ప్రేక్షకుల సమక్షాన రసవత్తరంగా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని శ్రీ ప్రజోత్పత్తి ఉగాది రోజున 17/3/91న అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి. అందులో నా అక్షర నైవేద్యం పద్య కవిత ఆద్యంతం ప్రేక్షకాలి కరతాళ ధ్వనులతో అభిషేకింపబడింది. విన్న పద్మనాభరావు గారి ఆనందానికి అవధుల్లేవు. అతడే స్థితి కారకుండునవు అక్కజముగా మనగనంత ఆకాశవాణి నిగడంగా

ఇక ఆనాటి ఆ రవీంద్ర భారతి వేదిక మీద చెప్పినటువంటి ఉగాది పద్యాలలో ఒకటి రెండు చెబుతా. ఓ ప్రజాపతి రావయ్యరా, ప్రఫుల్ల చిత్తులై స్వాగతం మీద చెప్పుచుంటిమి, అతుల శుభలగ్నమందున ఆంధ్రభూమి పులకరింపగా, బంగారు మొలకలిడగా వడి వడిగరమ్ము సిరుల సందడులదెమ్ము, అరువది వత్సరములకొక పరినరుదెంతు మహాత్మా, పలు భక్ష్యములం మరి మరి

భారతీయులే ఉత్పత్తుల పెంపు చేయకున్న సంతునత్యధికముగ సాధింతురనిడి అపయశమ్మును రానీకుమయ్య మాకు. ఇవి ఆనాడు చెప్పిన పద్యాలలో మచ్చనకొకటి రెండు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు నిర్వహణలో యశోదా తిరుమల రెడ్డి, నరాల రామారెడ్డి, ఎల్లోరా తిరుమల

శ్రీనివాసాచార్యులు, ఓలేటి పార్వతీశం వంటి ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. అదే 91 జూలై 15న ధర్మవరం కళాజ్యోతి ప్రాంగణాన కవి సమ్మేళన కార్యక్రమం రసవత్తరంగా నిర్వహింపబడింది. ఇందులో గీర్వాణాంధ్ర భాషా తేజోమయమూర్తులు కుంటిమద్ది శేషశర్మ గారు, అలాగే ప్రజాకవి కోగిరి జయసీతారాం గారు, శాంతి నారాయణ గారు, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు గారు, పమిడి కాలువ చెంచు సుబ్బయ్య గారు కవులు. ఈ కార్యక్రమం 91 ఆగస్టు 15న ప్రసారం కాబడింది. అట్లే 92 ఆగస్టు 29న రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అశేష జన సమక్షాన జరిగిన కార్యక్రమాన్ని 30న ప్రసారం చేశారు. 93 జనవరి 25న అనంత ఆకాశవాణి ప్రాంగణమందే కవి సమ్మేళనం కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. తర్వాత మాన్య మహోదయులు, పండిత కవులు, అష్టావధానులు, డాక్టర్ రేవూరి వారు నందితిమ్మన పారిజాతాపహరణం కావ్యంలోని రసవత్ ఘట్టాన్ని తీసుకొని సత్యభామ సాంత్వనం పేర 93 మార్చి 6న రికార్డింగ్ చేయించి 10వ తేదీన ప్రసారం చేశారు. ఇందులో నేను శ్రీకృష్ణుడుగా, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారు నారదుడుగా, నెల్లూరు నటీమణి కోటీశ్వరీదేవి సత్యభామగా, మా విద్యాలయ ఉపాధ్యాయుని శేషమ్మ రుక్మిణిగా గాత్రధారులం. విశేషం ఏమిటంటే వచనమే లేకుండా కేవలం పద్యాలతోనే నడిపించడం ఇది బాగా రక్తి కట్టింది. పద్మనాభరావు గారి పద్యప్రియత్వం వెళ్ళి విరిసింది. ముఖ్యంగా అనంత ఆకాశవాణి పందిరి ఆలంబనగా అల్లుకుని నెనలు కొనలుగా కొనసాగుతున్న నా పద్య విద్యాలత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. నా కళానికి గళానికి మిక్కిలి ప్రాచుర్యం లభించింది. అప్పటికే ప్రముఖ పద్య కవులుగా వాసికెక్కిన వారి సహపంక్తిలో స్థానం దక్కింది. ఇదంతా అనంత ఆకాశవాణి అనంత పద్మనాభరావు గారి చలవే. నాందీ ప్రస్తావనగా శ్రీకారం చుట్టడమే ప్రఖ్యాత రవీంద్ర భారతి వేదికపైనే. అంతకు మునుపు 25 ఏళ్లకు పైగా పద్య విద్య సేద్యం చేస్తున్నా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో విద్యాలయాల్లో, ఎన్నో సాహితీ సాంస్కృతిక కళా వేదికలపై గళమెత్తి స్వీయ పద్యాలు పాడుతున్నా, అనేక కవి సమ్మేళనాలు అష్టావధానాల్లో పాల్గొంటున్నా, వక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా లభ్యం కాని కీర్తి ప్రతిష్టలు గుర్తింపు నాకు వచ్చిందంటే మూల కారణం అనంత ఆకాశవాణి నా పద్యాలను ముమ్మరంగా ప్రసారం చేయడమే, నసంశయ. ఈ ప్రభావమే విజయవాడ ఆకాశవాణి వారు 95 ఆగస్టు 11న నెల్లూరు రావు బహదూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి టౌన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఆగస్టు 95-15న ప్రసారం చేసిన స్వేచ్ఛావిపంచి ప్రత్యేక సాహిత్య కదంబ కార్యక్రమంలో నాకొక కవిగా చోటు కల్పించింది. ఆనాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథులు. ఇక పాల్గొన్న కవులు అసామాన్యులు. జొన్నబిత్తుల, సిరివెన్నెల, మాడుగుల వంటి దిగ్దంతులు. ఆ వేదికపై నేను శాంతి శిఖరం పద్యకండికను గానం చేయడం, పలువురి ప్రశంసలను అందుకోవడం నా సాహిత్య జీవన యాత్రలో గొప్ప మలుపుగా భావిస్తాను. అట్లే విజయవాడ ఆకాశవాణి వారే భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో 98 మార్చి 25న బహుధాన్య ఉగాది కవి సమ్మేళనం సుప్రసిద్ధ కవులతో నిర్వహించి 29-3-98న ప్రసారం చేశారు. దీనికి కూడా అనంత ఆకాశవాణి ప్రభావమే అని వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో అనంత పద్మనాభరావు గారితో పాటు సహృదయ సాహితీ పిపాసువులు, శాస్త్ర సాంకేతిక సాహితీ రంగ రచనా దురంధరులు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉంది. అంతేకాదు నాగసూరి గారి ఆలోచనతోనే మా లిటిల్ ఫ్లవర్ విద్యాలయం ఆధ్వర్యంలో అనంత ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి నమూనా చిరునందిని ప్రతిష్ఠించే భాగ్యం కలిగింది. ఇందులో సాహితీ మిత్రులు రాజారాం గారి పాత్ర విస్మరింపరానిది. మరొక విషయం, నేటికి నిత్య నూతనంగా అనంత ఆకాశవాణి ద్వారా ప్రసారం కాబడుతున్న కవిత

0: మనకి కోగిరె జై సీతారాం గారి అంగలాచిగాడు కుశాలుగాడు ప్రబోధాత్మక హాస్య నాటికలో నేను కృష్ణమూర్తి అయ్యవారు. దీనికి కూడా నాగసూరి గారి చేయుత ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో జరిగిన ఆటా రోజు కవి సమ్మేళన కార్యక్రమంలోనూ, అట్లే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆధ్వర్యాన మాడుగుల నాగపెను శర్మ గారు ఢిల్లీ ఆంధ్రభవన్లో నిర్వహించిన సరస్వతి సభ సంగీత సాహిత్య రూపకంలోనూ జనప్రియ కవిగా పాల్గొనేందుకు మగదావకాశాలను కల్పించిన పద్మనాభరావు గారు లాంటి ఎందరో మహానుభావులు అందరికీ కమ్మర వినమ్రతాభివందనాలు. వారి సహృదయ సుసంపన్నత్వానికి, తెలుగు పద్య ప్రియత్వానికి వేనవేలు జేజేలు. వారందరికీ ముఖ్యంగా నన్ను అక్కున చేర్చుకుని సమాదరించి ఇతోధికంగా ప్రోత్సహించిన అనంత ఆకాశవాణి జననికి సదా సర్వదా రుణగ్రస్తుడనే.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3 దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది. ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులున్నారు. అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,
1: Many countries face challenges on energy, food, fertilizer and health security as also access to finance. BRICS can help them respond more effectively. Peace and security remain central to the global order. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Your inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ మూడో దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామండయ్యూలో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ మూడో దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 LPG క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16, 18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి యుఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక MSV హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
1: An Indian dove, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies.
0: Akashavani Jatiya Vartalu Vintunnaru. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెళ్తారు. పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో జరిగిన NDRF ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా NDRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. NDRFతో పాటు SDRF, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, NCC, NSS,

0: ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపద మిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణ నష్టం నుండి సున్నా ప్రాణ నష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northeast and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and South Interior Karnataka during next 4-5 days.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్య దేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో SIR 3 దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చింతకాయల రవి చిత్రం నుండి విజయప్రకాష్ హంసిక ఏర్పాడిన పాట.

స్వరమాలికలో ముందుగా మీరు వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా హరిహరన్ శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట ఇంద్రా చిత్రం నుండి.

స్వరమాలికలో తరువాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా ఉదిత్ నారాయణ్ కెఎస్ చిత్ర పాడిన ఈ పాట రాయలసీమ రామన్న చౌదరి చిత్రం నుండి.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట నువ్వొస్తానంటే నేను వద్దంటారా చిత్రం నుండి.

మీరు వింటున్నారు స్వరమాలిక చిత్రగీతాలు ఆకాశవాణి మీడియం వేవ్ నుండి. మీడియం వేవ్తో పాటు ఎఫ్ఎం 102 MHz పై స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం ఈఎస్ మూర్తి సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించగా హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడిన ఈ పాట సంక్రాంతి మూవీ నుండి.

స్వరమాలికలు తర్వాత వినబోతున్న గీతం సునీత ఉపాధ్యక్షుడ ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట ఛత్రపతి చిత్రం నుండి. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

స్వరమాలికలో చివరిగా వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట పెళ్లి చిత్రం నుండి.

స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటిక వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి అనంతరం 10:30 గంటలకు ఆపాత మధురాలు, పాత తెలుగు చిత్రగీతాలు వింటారు.

0: ఉంటే చాలే.
1: ఆకాశవాణి. విరబూసిన శిలలు రూపకం, రూపకల్పన, రచన, నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి. సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్. సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య. వినండి విరబూసిన శిలలు రూపకం.
2: కవి వస్తున్నా, నీకోసమే వస్తున్నా. నిన్నెప్పుడు చూడాలా అని నాలో అడుగు ఎంత తాతాలాడుతుందో చూడు. చూసావా రవి, నేను ఈ పరిసరాల్ని మర్చిపోయాను. రెడ్ లైట్స్ చూసుకోకుండా దూసుకుపోతుంది నా కారు. చూడు, ఆ ట్రాఫిక్ పోలీస్ నా వైపు ఎంత కోపంగా చూస్తున్నాడో. ఆపేశానులేని ఆయన కోపడకు, అయినా నా తొందర నీకేం తెలుసు. నా రవి ట్రైన్లో వస్తున్నాడు, నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. గ్రీన్ లైట్ వస్తుంది. రవి వచ్చి స్టేషన్లో వెతుకుంటాడో ఏమో. తను ట్రైన్ నుండి దిగేప్పటికీ నేను ఎదురుగా ఉండాలి. సర్ప్రైజ్, సడన్ సర్ప్రైజ్, షాకింగ్ సర్ప్రైజ్. రవి, నువ్వు అసలు ఊహించవు కదా నేను వచ్చి రిసీవ్ చేసుకుంటానని. అన్నయ్య కోసం వెతికే నీ కళ్ళు నన్ను చూసి ఎలా విచ్చుకుంటాయో. రవి.
3: అరే కవిత, నువ్వు?
2: నేనే. బాగున్నావా? చాలా బాగున్నా.
3: వాట్ ఎ ప్లీజింగ్ సర్ప్రైజ్ కవిత. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. భాస్కర్ వస్తాడనుకున్నాను,

0: అన్నయ్యకి ఏదో మీటింగ్ ఉందట, రాగానో లేదో నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే, నేనే డ్రైవ్ చేసుకుని వచ్చేసాను. ఏంటా చూపులు, నీ చెప్పేది వింటున్నావా?
1: వినదు. ఏది చూడండి, నా కవిత నా ముందుండగా ఈ మనుషులతో ఈ ప్రపంచంతో నాకే సంబంధం లేదు. కవిత, నా కవిత ఏవి ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో నన్ను చూసుకొని చిన్ని చిన్ని చిన్నప్పుడు నన్ను బావా అని పిలిచేదానివిగా, ఏది ఒక్కసారి అలా నువ్వు నన్ను మరపించే ఆ పిలుపు, నన్నిలా నీ చేతుల్లో నీ గుండెల్లో బంధించిన ఆ పిలుపు, నా గుండెల్ని తాకనీ చిన్ని ప్లీజ్.

0: వద్దు వద్దు డాక్టర్ వద్దు, తనకి ఈ విషయాలు ఏవి తెలియకూడదు డాక్టర్. నా తల్లి నిన్ను ఎలా చూడాల్సి వచ్చింది అమ్మా. అమ్మా కవిత
1: ప్లీజ్ అందరూ బయటికి వెళ్ళండి, ఆమెకు డిస్టర్బెన్స్ ఉండకూడదు.
2: పిచ్చి అమ్మా, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? నేను అసలు చచ్చిపోయాను అనుకున్నానమ్మా. బ్రతికి బయటపడడం ఓ వింత. రవి రవి రవి వచ్చి ఉంటాడా? రవికి నా సంగతి తెలిసిందా? తెలిస్తే తెలిస్తే
3: నేను నిన్ను ప్రేమిస్తున్నాను కవిత, ఎప్పటికీ ప్రేమిస్తాను. నువ్వు నాకు కావాలి. నీకు కాళ్ళు లేకపోవచ్చు, కళ్ళు లేకపోవచ్చు, నీ శరీరాన్ని కాదు చిన్ని నేను ప్రేమించింది. నీ ఆత్మను, నీ మనస్సును, నీలోని అణువును నేను ఆరాధించాను. అదిగో ఆత్మలు మమేకమయ్యే ఆ స్వర్గం మనల్ని పిలుస్తోంది. రా కవిత, అశాశ్వతమైన ఈ శరీరాలకు, స్వార్థాలకు స్థానం లేని ఆ ఆనందమయ స్వర్గారోహణ చేద్దాం. రా, అవిగో నృత్య గానాల్లో తేలియాడే ఆత్మలు, స్థైర్యమున్న ఆత్మలు, పోరాడి గెలిచిన ఆత్మ.
0: వద్దు వద్దు రవి, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను లేను. నీ కవిత చచ్చిపోయింది, ఈ గుడ్డి కవిత, ఈ కుంటి కవిత చచ్చిపోయింది. నన్ను మర్చిపో రవి, నన్ను మర్చిపో, నన్ను

0: నేనెవర్నో నీకు తెలియదా చిన్ని?
1: రవి, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు.
0: చిన్ని, ఏంరా? నేను నీ బావని?
1: వెళ్ళిపో. ఏముందని వచ్చావు? వెళ్ళు.
0: నీ ప్రాణాన్ని నన్ను మర్చిపోవాలని ఎలా అనుకున్నావురా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలనుకున్నావు? ఇంత బాధలో నేను నీ దగ్గరగా ఉండాలని నువ్వెందుకు అనుకోలేదు? నన్ను చూడకుండా నువ్వెలా ఉండగలిగావు?
1: నిన్ను చూసేందుకు నాకేముంది? నిన్ను నువ్వు చూసుకుని మురిసిపోయేందుకు నాకు కళ్ళు లేవు రవి. నేను చీకటి ప్రపంచాన్ని, చీకటికి సూర్యునితో పొత్తు కుదరదు. వెళ్ళు, వెళ్ళిపో రవి.
0: కవిత, ఒక మాట చెప్పు, నాకే ఈ యాక్సిడెంట్ జరుగుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేదానివా?
1: రవి, రవి,
0: నా పిచ్చి చిన్ని, నీ బావను విడిచి నువ్వు ఉండలేవురా. నీ బావ అంతే, నా కళ్ళతో చూడు, జీవితాన్ని అర్థం చేసుకో. చిన్ని, గుర్తుందా చిన్నప్పుడోసారి నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంటే నేను చటుక్కున వంగి నీ కాళ్ళు నా ఒళ్ళోకి తీసుకొని ఆ రక్తాన్ని నా నోటితో పీల్చాను.

0: гурт дэцко.
1: మొద్దు గుర్ర, ఎందుకు పనికిరాదు? నీకంటే పర్వాలేదులే కోతి. ఏయ్, నన్ను కోతి అంటావా? నిన్ను
2: కోతి,
1: నిన్ను
2: కోతి కోతి. అమ్మో, ముళ్ళు గుచ్చుకుంది.
1: అడ్డి మా బాగా అయిందిలే.
2: అమ్మో, రక్తం రక్తం.
1: ఆ, అరే రక్తమా? ఏది?
2: చీ, పిచ్చోడివి, నా మురిక్కాలు నోట్లో పెట్టుకుంటావే.
1: ఏయ్ అమ్మాయి, నా చిన్నికాల్ని మురికి గిరికి అన్నా అంటే ఊరుకోను. ఇవి బంగారు ముద్దలు.
2: బంగారు ముద్దలు అయితే మెళ్ళ వేసుకో.
1: నా నెత్తిని పెట్టుకుంటా, నీకెందుకు?
2: పడిపోతాను, నన్ను దింపే, నన్ను దింపు.
1: ఇలా ఎత్తుకుపోతా.

0: నా కవిత నవ్వింది, కావ్యమై ఆడింది, కవి గానమై పొంగింది. కవిత, నిన్నిప్పుడు ఓ విశాల వింతల ప్రపంచంలోకి తీసుకెళ్తాను.
1: ఏంటి ఇప్పుడే మరి హాస్పిటల్?
0: సర్వ ప్రపంచాన్ని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాను. ఆ ప్రపంచంలో భీతి లేదు, వెరపు లేదు, ఓటమి లేదు. పోరాటం, చైతన్యం, సాహసం ఆ ప్రపంచానికి ఊపు.
1: ఏమిటవి?
0: ఇదా, ఇది క్యాసెట్.
2: అడవి బాపిరాజు నవలా సాహిత్యానుశీలం అనే గవేషణ గ్రంథానికి గాను శ్రీ మన్నవ సత్యనారాయణ గారిని పిహెచ్డి డిగ్రీతోనూ, డాక్టర్ అనే గౌరవ బిరుదంతోనూ సన్మానిస్తున్నాం. సాహిత్యాధ్యయనం అనేది సామాన్యులకు సైతం సాహసంతో కూడిన పని. అయితే అంధులైన వీరు ఈ సాహస కార్యాన్ని చేపట్టి జయప్రదంగా నిర్వహించగలగడం అనేది టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానంగా నేను భావిస్తున్నాను.
0: ప్రముఖ చిత్రకారులు, సాహితీవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్ అంటారు,
3: సత్యనారాయణ గారికి బాహ్య దృష్టి లేకపోయినా అంతర్దృష్టి పదును కలిగి ఉంది. కనుకనే ఆయనలో మౌలిక చింతన మేల్కొని ఉంది. ఇంత కష్టకార్యాన్ని అతి తక్కువ సమయంలో ఫలప్రదంగా నెరవేర్చగలగడం మానవుని అపార శక్తికి అత్యున్నత నిదర్శనం. చర్మచక్షువులు చూడజారని లోతుల్ని వీరి మానస చక్షువులు చూశాయి. వీరి అదృశ్య దృష్టి లోపలి పొరల్ని చీల్చుక స్ఫటిక స్వచ్ఛ సత్యాన్ని అందుకోగలిగింది.
0: కవిత, సత్యనారాయణ గారి మాటలు కూడా విను.
4: మానవుడు జన్మచేత పశువు అయినా సాధన బలం చేత, సంస్కార సంపాదన చేత పశుదశను అతిక్రమించి మానవత్వంలో స్థిరపడి మాధవత్వాన్ని సైతం అధిగమిస్తున్నాడు అన్న మా గురువర్యులు డాక్టర్ బొడ్డుపల్లి పురుషోత్తం గారి మాటలు నాకెంతో ఉద్దీపనాన్ని కలిగించాయి. పుట్టుక నుండే దృష్టి లేకపోయినా నన్ను నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయలేదు. 6వ తరగతి వరకు అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపితో చదువుకొని కళాశాల విద్యను చేరుకోవాలనే తపనతో 4 సంవత్సరాల విద్యను మెట్రికులేషన్ ద్వారా 1 సంవత్సరంలోనే పూర్తి చేశాను. నా విద్యా ఆర్జన అంతా ఆముఖంగానే సాగింది. ఎందరో పెద్దలు, మిత్రులు ఎంతగానో తమ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని నాకు అందించారు. అంతకు ఎక్కువగా అడ్డంకులు, అవరోధాలు కూడా ఎదురయ్యాయనుకోండి. అడవి బాపిరాజు గారి నవలలపై పరిశోధన చేసి పిహెచ్డి పొందగలగడం ఒక ఎత్తు అయితే, యూజీసీ వారు అందించిన ప్రోత్సాహంతో తెలుగులో ఐతిహాసిక నవలలు అన్న అంశంపై పరిశోధన చేయగలగడం మరో ఎత్తు. ఈయన మొత్తం విద్యా వ్యాసంగంలో ఆకాశవాణి అనుక్షణం నాతో తోడుగా నిలిచింది. అంధత్వం ఒక అంగవైకల్యంగా నేను భావించలేదండి, సరికదా? ఒకలాంటి ఛాలెంజింగ్ స్పిరిట్, అంటే ఎందుకు సాధించరాదు అన్న సవాల్ లాంటిది నాలో చోటు చేసుకుంది. ఆ పట్టుదలతోనే నా విద్యావ్యాసంగాన్ని, జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను.
5: ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
1: అరే, నేను టేప్ రికార్డర్ ఆఫ్ చేయబోయి

0: వీరు
1: రేడియో ఆన్ చేసినట్టున్నాను బాబా.
2: మంచి పని చేశారు. వార్తలు వస్తున్నాయిగా, ఎందాం.
3: 21 మంది అంధులైన యువతి యువకులు 4380 మీటర్ల జోంగ్రిలా శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ పర్వతారోహణలోనే ఒక నూతన రికార్డును సృష్టించారు.
2: ఆకాశవాణి ఎగ్జైటింగ్ కవిత విన్నావా?
1: అంధులు పర్వతాలను ఎక్కడం ఎంత ఆశ్చర్యం రవి.
2: ఆశ్చర్యాలనే ఆచారాలు, అసాధ్యాలన్నీ సాధ్యాలయ్యే రోజులు ఇవి కవిత.
1: నమ్మశక్యంగా లేదు.
2: నువ్వు నమ్మలేనివి ఇంకా చాలా అద్భుతాలున్నాయి కవిత. ఇదిగో

0: బావా, అది భామాకలాపం కదూ.
1: ఇంతవరకు మీరు నాట్య శిరోమణి కుమారి లంకా అన్నపూర్ణాదేవి నాట్యాన్ని తిలకించారు. మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి చేత పూర్ణ ప్రైడ్ ఆఫ్ భారత్ అని కొనియాడబడిన ఈమె 3 గంటల పాటు తన పదముల విన్యాసాలతో మన గుండె తాళాన్ని తప్పించారు. కానీ ఆ పదముల్లో ఒకటి తనది కాదు, ఆర్టిఫిషియల్ లెగ్, కొయ్య కాలు.
0: చాలా బాగా చేశారు కొయ్యకాలతో.
2: నేను కృత్రిమ కాలుతో డ్యాన్స్ చేస్తున్నానంటే ప్రపంచం అబ్బురపడింది, ఆశ్చర్యపోయింది. ఆ ఆశ్చర్యం గిన్నెస్ బుక్లో చోటు చేసుకుంది. నాట్యమే నా ప్రాణం, గజ్జిలే నా ఊపిరిగా 3 ఏట నుండే నటరాజస్వామి ఆరాధనలో మైమర్చిపోయిన నా అందల స్పర్శతో ప్రపంచ వేదికలు ఎన్నో పులకించాయి. కూచిపూడి,

பரதநாட்டியம் జానపద నృత్యాలు

0: ఎన్నో నృత్య నాటకాలను స్వయంగా రూపకల్పన చేసి ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహించనున్న తరుణంలో విధి నన్ను చిన్న చూపు చూసింది. రైలు కింద పడి నలిగిపోయిన విగత శకలాలను హాస్పిటల్కు తీసుకువెళ్ళి అతికించి ఓ సంవత్సరం తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసే రోజున డాక్టర్లు రెండు క్రచెస్ అంటే శంఖకర్రలు తెచ్చి నన్ను నడవమన్నారు. అంతే, నా కళ్ళు తిరిగిపోయాయి. ఈ భూమి ప్రకంపించి ముక్కల ముక్కలుగా విడిపోయిన భావన ఏదో నా మెదడు చిట్లిపోయింది. వీటి మీద నేను నడవను, వీటిని ముట్టుకోను, వీటిని నేను చూడలేను, పారేయండి, తీసేయండి. నేను కుండిదాన్ని అనుకున్నారా? కర్రలతో నాట్యం చేస్తా, మీ తలలపై నర్తిస్తా.
1: ఆమె పిచ్చిపట్టింది కదా.
2: మనస్సు శరీరంతో చేసిన పోరాటంలో గెలుపును సాధించింది. డాక్టర్లు తయారు చేయించిన కృత్రిమ కాలుతో ఆమె ఈ ప్రపంచంలో అడుగుపెట్టారు. భీమవరంలో అన్నపూర్ణ నృత్య నికేతన్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. తనకి డాన్స్ చేసే ఆలోచన లేదు, కానీ తన శిష్య బృందంతో

0: నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఒకరోజు భీమవరంలో కార్యక్రమం, వేదిక అలంకరింపబడింది, ఆహూతులంతా విచ్చేశారు, కానీ నర్తకి జాడలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. సమయం మించిపోతున్నది, హాల్లో గందరగోళం మొదలైంది.
1: అన్ని చోట్ల ఫోన్ చేశా, బెజవాడ నుండి వచ్చే బస్సులు రైళ్లు వచ్చి గంట పైన అయిందట.
2: ఇప్పుడు ఎలా రానయ్యా?
1: కంగారు పడకపోదు. నువ్వెందుకు మళ్ళీ నాట్యం చేయకూడదు? ధైర్యం తెచ్చు, నీ ఆత్మశక్తులను జాగృతం చేసుకో, గజ్జె కట్టు, వేదికపైకి వెళ్ళు, నువ్వు తప్పక చేయగలవు.
2: సుందరం, ఏమిటా నువ్వు అనేది? నేను గజ్జె కట్టడమా?
1: అది అంతా వెళ్ళిపోతుంది. ప్లీజ్ పూర్ణ, మన ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టు, త్వరగా తయారు. అందరికీ నమస్కారం. పొరుగురు నుండి రావాల్సిన నర్తకి రాలేకపోయినందువల్ల జరిగిన ఆలస్యానికి సహృదయంతో మన్నించమని మనవి చేస్తూ, ఇంకొన్ని నిమిషాలలో కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలపడానికి సంతోషిస్తున్నాను.
3: అదే నాకు అనుమానంగా ఉంది.

0: రవి, నిజంగా అన్నపూర్ణాదేవి గారే డాన్స్ చేశారా?
1: ఆనాటి అక్కడ జనం అద్భుతాన్ని స్వయంగా తిలకించారు. కార్యక్రమానంతరం ఘన సన్మానంతో ఆమెను సత్కరించారు. కార్యక్రమానంతరం గానీ ఆమె వాస్తవంలోకి రాలేదు. రక్తమోడుతున్న ఆ కాలు నొప్పి ఆమె భరించలేకపోయారు. అయినా ఆనాటి స్ఫూర్తితో అదే కాలితో చాలా ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత నొప్పిని భరించలేక హైదరాబాద్ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చూపిస్తే కొయ్యకాలి రాపిడి వలన మోకాలు బాగా దెబ్బతిన్నదని, పై వరకు కాలు తీగిపోతే మొత్తం కుళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారు.
2: మా నాన్నగారికి తెలుసు నాట్యమే నా జీవితమని, అది లేనినాడు నేను జీవించనని. వెంటనే ఎందరినో విచారించి ఎంతో శ్రమపడి ఆఖరి ప్రయత్నంగా మహారాష్ట్ర స్టేట్లోని పూనాలో మిలిటరీ హాస్పిటల్ ఉందని విని నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ 1975-76 మధ్యకాలంలో కర్నల్ మాథుర్, బ్రిగేడియర్ దాస్, కర్నల్ పాల్ సింగ్, బ్రిగేడియర్ నారంగ్ గారు నా సాహసం పట్టుదల జత కూడగా నా కాలిపై పరిశోధనలు చేశారు. మోకాళ్ళ నుంచి రక్తం కండలు ప్రవహించాయి, తట్టుకున్నాను. వైద్య శాస్త్ర రంగంలోనే సంచలనాన్ని సృష్టించిన ఒక క్రొత్త నమూనా కృత్రిమ కాలును చేయించి నాకు అమర్చారు. నాటి నుంచి కేవలం బిలోని 1 ఇంచ్ స్టంప్ అయినా నేను డ్యాన్స్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను విజయవాడలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి నాట్య ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను.
1: కవిత, అర్థమైందా? కాళ్ళు లేనంత మాత్రాన జీవితం కుంటిది కాదు అని.
0: ఏమిటో, అంతా గందరగోళంగా ఉంది.
1: పోలియో వ్యాధి వల్ల అంగవైకల్యాన్నే కాక వికృత రూపాలను పొందిన వాళ్ళు అనేకులు. ప్రస్తుతం ఆపరేషన్ల ద్వారా ఈ వైపరీత్యాలను సరిచేస్తున్నారు డాక్టర్లు. ప్రపంచమంతటా శారీరకంగా కానీ మానసికంగా కానీ వికలాంగులైన వారి సంఖ్య 50 కోట్ల పైన కాగా మన దేశంలో దాదాపు 6 కోట్ల పైగా ఉన్నారు. అటువంటి వారిని చైతన్యవంతం చేస్తూ తోటి వికలాంగుల సంక్షేమం కోసం అహరహము కృషి చేస్తున్న ఓరుగంటి బాలాజీ గారు.
3: మన అవయవాలకు వైకల్యం ఉండొచ్చు కానీ

0: మన హృదయాలకు వైకల్యం లేదు, అవి ఉన్నత పదంలో పయనించాలి. మనమంతా కళాకారులుగా, సంగీతజ్ఞులుగా, చేతివృత్తుల నిపుణులుగా, సామాజిక సేవకులుగా, విద్యావేత్తలు, రచయితలు, పాత్రికేయులుగా అనేక రంగాలలో స్థిరపడి ఆత్మస్థైర్యంతో ఆదర్శవంతంగా జీవించాలి. ఆత్మ న్యూనతాభావాన్ని విడనాడాలి. మనం ఇతరులపై ఆధారపడక్కర్లేదు. మన సంక్షేమం కోసం మనమే సంఘాలను ఏర్పరచుకొని వాటి ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఇక సమాజానికి నాదో విన్నపం, మీ చుట్టూ ఉన్న వికలాంగులను హీన దృష్టితో చూడకండి. మీ తోటి వ్యక్తులుగా వారిని గుర్తించి తగిన గౌరవంతో ఆదరించండి. అభివృద్ధి చెందిన దేశాల వల్లనే మన దేశంలోనూ వీరికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పరిచినట్లయితే మన చుట్టూ ఉన్న అనేక మంది వికలాంగులు తమకు మాత్రమే కాక దేశానికి ఉపయోగపడతారు.
1: కృష్ణా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక మందికి ఉపాధిని కల్పించారు. 82 ఏషియాడ్లో ఓ వికలాంగుడు హ్యామ్ వైర్లెస్ ఆపరేటర్గా పనిచేసిన ఘనత బాలాజీ గారిదే.

0: కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను పొంది స్థానిక దినవార పత్రికలకు గౌరవ సాంస్కృతిక విలేకరిగాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ కమ్ క్యాషియర్గా పనిచేస్తూ భార్య ఇద్దరు బిడ్డలతో ఆనందంగా ఆదర్శ దీపికగా వెలుగుతున్న బాలాజీ గారిని తన మూడు చక్రాల బండిలో చూస్తే తప్ప కాళ్ళు లేనివాడని ఎవ్వరూ అనుకోరు కవిత. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రఖ్యాత గణిత శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నికోలస్ శాండర్స్ బాహ్యదృష్టి చీకటిమయమైన ఆత్మలోకాన్ని వెలుగులో పండించిన హెలెన్ కిల్లర్, అందులో కోసం బ్రెయిలీ లిపిని ఆవిష్కరించిన లూయీ బ్రెయిల్, మహాకవులు హోమర్, మిల్టన్, చెవిటి మూగ గుడ్డివారి పునరావాసం కోసం శేష జీవితాన్ని అంకితం చేసిన మొదటి ప్రపంచ యుద్ధ క్షతగాత్రుడు సర్ ముఖర్జీ, ఎందరో మహాత్ములు. వీరంతా పురాణాల నుండో కాల్పనిక జగత్తు నుండో పుట్టుకొచ్చిన మాయమంత్రాల తాంత్రికులు కాదు. మన కళ్ళ ముందే తిరుగాడే రక్తమాంసాల సజీవమూర్తులు, విధిని ప్రతిఘటించి పోరాడిన చైతన్య జ్యోతులు, శిలలేయిపోయిన జీవితాలను విరబూయించి పరిమళించేలా చేశారు. ఆ పరిమళమే మనకు, మన ముందు తరాలకు ఉత్తేజాన్ని కలిగించి వెన్నెలలను కురిపిస్తుంది. కవిత, ఏమిటా కన్నీరు?
1: కన్నీరు కాదు బావా, ఆనంద బాష్పాలు. నిజంగా ఇంతకాలం నేను మానసికంగా కుంటిగా గుడ్డిగా బ్రతికాను, కానీ ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆత్మబలం అంటే ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను.

0: విరబూసిన శిలలు రూపకం మీరింతవరకు విన్నారు. ఇందులో శ్రీమతులు బుర్రా విజయదుర్గ, మద్దాలి సుశీల, పంతుల జయవాణి, శ్రీయుతులు ఏ వెంకటేశ్వరరావు, డి జార్జ్, చిరంజీవులు పి మృదుల, కె విజయదుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్, సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య, రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అరణ్యగీతం డాక్యుమెంటరీ ఫీచర్ ప్రసారం చేయబడుతుంది. రచన డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ కుమారి కె కామాక్షమ్మ, శ్రీమతి పివి శేషారత్నం, శ్రీ ఎం తులసీదాస్. కార్యక్రమం రేపు ఉదయం 10:30 ఆకాశవాణి మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ పై మీరు వినవచ్చు.

నిలయంలో సమయం 10:30 దాటి 9 సెకండ్లు. ఆపాత మధురాలు, పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. ఆపాత మధురాల్లో మీరు వినబోతున్న గీతం ఆరుద్ర సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్నివ్వగా పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట ఇరుగు పొరుగు చిత్రం నుండి.

ఇల్లాలి కోరికలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. తరువాత వినబోతున్న గీతం రాజశ్రీ సాహిత్యానికి సత్యం సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట స్వయంవరం చిత్రం నుండి.

మీరు వింటున్నారు ఆపాత మధురాలు, పాత తెలుగు చిత్రగీతాలు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ఎఫ్ఎం 102 MHz కూడా. ఆపాత మధురాల్లో తర్వాత వినబోతున్న గీతం రాజశ్రీ సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట సర్దార్ పాపారాయుడు చిత్రం నుండి.

పంతొమ్మిది వందల ఎనభై వరకు ఇట్లాంటి ఒక పిల్ల నాకంత పడలేదు, పడినా నేవెంత పడలేదు.

ఆపాత మధురాల్లో తర్వాత వినబోతున్న గీతం వేటూరు సుందరమూర్తి సాహిత్యానికి కె చక్రవర్తి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట వేటగాడు చిత్రం నుండి.

తరువాత వినబోతున్న గీతం వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి జీకే వెంకటేష్ సంగీతాన్ని ఇవ్వగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట రావణుడే రాముడైతే చిత్రం నుండి.

ఆపాత ముద్రాల్లో చివరిగా వినబోతున్న గీతం రాజశ్రీ సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని ఇవ్వగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట అనుబంధం చిత్రం నుండి.

ఆపాతమధురాల్లో చివరిగా వినబోతున్న గీతం రాజశ్రీ సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని ఇవ్వగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట అనుబంధం చిత్రం నుండి.

0: Prime Minister Narendra Modi will arrive in United Arab Emirates capital Abu Dhabi tomorrow on the first leg of his five-nation visit. He will later visit the Netherlands, Sweden, Norway and Italy. Our West Asia correspondent reports India and the UAE are preparing to further expand one of Asia's fastest growing economic partnerships during high-level discussions between Prime Minister Modi and President Sheikh Mohammed bin Zayed Al Nahyan. The talks are expected to focus on trade, investment, energy security, and emerging technologies. India-UAE trade crossed the $100 billion mark in the financial year 2024-25, achieving the target set under the 2022 Comprehensive Economic Partnership Agreement, or CEPA, 5 years ahead of schedule. The Election Commission today announced Special Intensive Revision SIR Phase 3, which will be conducted in a phased manner in 16 states and 3 union territories. This phase will cover Andhra Pradesh, Telangana, Karnataka, Uttarakhand, Haryana, Punjab, Jharkhand, Odisha, Maharashtra and all northeastern states except Assam. 3 UTs will also be covered in this phase: NCT of Delhi, Chandigarh and Dadra and Nagar Haveli and Daman and Diu. Over 3.94 lakh booth-level officers assisted by 3.42 lakh booth-level agents will cover 36.73 crore electors during the enumeration phase. With this, the SIR of electoral roll will cover the entire country in Phase 3 except Himachal Pradesh, Jammu and Kashmir and Ladakh. In Keralam, Congress today announced the name of V.D. Satheesan as the new Chief Minister of Keralam. Party's legislative party held at Thiruvananthapuram today formally elected V.D. Satheesan as its leader. Our correspondent reports that senior leader Ramesh Chennithala was not present in the parliamentary party meeting. In Uttar Pradesh, more than 111 people have died and 200 injured in the last 24 hours due to rain, storms and lightning. Chief Minister Yogi Adityanath directed the district magistrate and relevant officials to immediately conduct a survey on the spot. In IPL cricket, Punjab Kings have set a target of 201 for Mumbai Indians at Himachal Pradesh Cricket Association Stadium in Dharamsala tonight. Mumbai Indians were 173 for 4 in 18 overs when reports last came in. And with that, we end this news bulletin.
1: Akashvani, Vishakhapatnam Kendram. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, పసిడి కాంతుల బృందగానం, రచన శ్రీ పేరాల భరతశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజనిలో శ్రీ రాజరాజేశ్వరి అష్టకం, కనకదారా స్తోత్రం, అనంతరం నాట్యకలం ఉంటాయి. 6 గంటల 30 నిమిషాలకు చింతన శీర్షికన ఖురాన్ సూక్తులు ఉంటాయి, వ్యాఖ్యాత శ్రీ షేక్ మక్బూల్. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనుల్లో మెట్ట రైతులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీఎం సుధాకర్ రెడ్డి గారిచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల్లో నేటిమాట శీర్షికన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. బ్రిటిషు సైనికాధికారి నీటిపారుదల ఇంజనీర్ సర్ అద్దర్ కాటన్ వారి జయంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు వివరాలు. అనంతరం స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వివరాలు ఉంటాయి. ఆకాశవాణి 90 ఏళ్ళ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా శ్రీ గురువిల్లి అప్పన్న నాదస్వర విద్వాంసులు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం వారి మాటల్లో వినిపిస్తారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆక్యుపంక్చర్ వైద్య విధానం అవగాహన గురించి ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్ కాశీ మహంతి సునీత గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి బిఎన్ పద్మిని. తర్వాత గాంధీ మార్గం పుష్పాంజలి సమాచారం ఉంటాయి. 8 గంటల 35 నిమిషాలకు తిరిగి 2 గంటల 31 నిమిషాలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జీ

నారాయణ బృందం వారిచే నాదస్వరం ఉంటుంది. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ PFBR సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అరణ్య గీతం డాక్యుమెంటరీ ఫీచర్ ఉంటుంది. రచన డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. నిర్వహణ కుమారి కె కామాక్షమ్మ, శ్రీమతి పివి శేషారత్నం, శ్రీ ఎం తులసీదాస్. రేపు 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కుటుంబ విలువలు, ఈ అంశం గురించి శ్రీమతి డివి మానస మరియు శ్రీమతి డి శ్రీదేవిల మధ్య సంభాషణ ఉంటుంది. రేపు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా శ్రీ సుందరపల్లి రాజేష్ డోలు లైవిన్యాసం ఉంటుంది. కండచాపు తాళం అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి స్వనిధి యోజన గురించిన వివరాలు. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శ్రీ గురువెల్లి అప్పన్న నాదస్వర విద్వాంసులు ఆకాశవాణితో వారి అనుబంధం గురించిన వివరాలు ఉంటాయి. రేపు 3:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం గురించి శ్రోత ఆడారి నాగేశ్వరరావు మునగపాక నుంచి వారి అనుబంధం ఉంటుంది. తర్వాత నేలలో పోషకాల లభ్యత, పంటలు తీసుకునే పద్ధతులు అవగాహన, ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి నుంచి డాక్టర్ ఏ శిరీష గారితో వారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటుంది. రేపు 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఆకాశవాణి మార్కాపూర్ సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. రేపు 10:00 కర్ణాటక సంగీత అనుసంధాన కార్యక్రమంలో శ్రీమతి ఎంపీఎస్ రౌళి గానం ఉంటుంది. శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకట రాజాలక్ష్మణరావు మృదంగం. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ శాఖ వారి రిపోర్ట్ అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ రాత్రి గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చునని వాతావరణ శాఖ వారు అంచనా వేస్తున్నారు. ఈ పూట వాల్టేర్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.2 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో, ఆంధ్ర తీరం మినహా సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు, అలాగే దక్షిణ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు మరియు అండమాన్ సముద్రంలో రానున్న 5 రోజుల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో ఆ ప్రాంతాలలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్ళవద్దని వాతావరణ కేంద్రం వారు, తుఫాను హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. నిలయంలో సమయం 11:16 దాటి 55 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెచ్పై మీడియం వేవ్, FM 102 MHz పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.